శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 20వ రోజు 2026 జూన్ నెల 10వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 3 సెకండ్లు. శుభోదయం.

మనకు మనమే పాలకులం, ఫలితమునకు వారసులం, కర్మభూమి నాయకులం, ధర్మభూమి సేవకులం. మనకు మనమే పాలకులం, ఫలితమునకు వారసులం, కర్మభూమి నాయకులం, ధర్మభూమి సేవ.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధా.
1: మాటా మన్నన ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ వక్తవ్యం వచనేకా దరిద్రత. ప్రేమతో పలకరించడం వలన ప్రాణులన్నీ సంతోషిస్తాయి. కావున అనునయంతో కూడిన ప్రియములైన వాక్యములనే పలకాలి. వాక్కులలో దారిద్ర్యం ఎక్కడిది అన్నది పెద్దల మాట. సత్యమే అయినా ప్రియంగా చెప్పడం అనేది సనాతన ధర్మమని వివరించారు వారు. మాటవనల లోకంలో మన్నన కలుగుతుంది. ప్రణయమైనా ప్రళయమైనా మాట వలననే సిద్ధిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నోరా వీపుకు దెబ్బలు తేకే అనే సామెతలు మనిషి మనుగడకు మనుగడలో మాటకున్న ప్రాధాన్యాన్ని వివరిస్తాయి. అందుకే కోకిలమ్మ చేసుకున్న పుణ్యమేమి, కాకి చేసుకున్న కర్మమేమి, మధుర భాషణమున మర్యాద లభించు లలిత సుగుణజాల తెలుగుబాల అన్నారు కరుణశ్రీ గారు. మాటే మంత్రం. స్వాతంత్రోద్యమ సమయంలో వందే మాతరం అన్న మాట యావత్ భారతదేశాన్ని ఒక్క తాటిపై నడిపించగలిగింది. మాటకున్న శక్తి అపారం. మనసుపై దాని ప్రభావం అమేయం. మంచి మాట జీవితానికి పూల బాట. పిల్లలైనా పెద్దలైనా ప్రేమతో చెప్పినప్పుడు మనసు పెట్టి వింటారు. అందులో మంచిని గ్రహించి ఆ మాట పాటిస్తారు. దేవతలు మననతో వరములిచ్చి కాపాడినా, భూపతులు పురములిచ్చి సన్మానించినా మాటల చేతనే సాధ్యమవుతుంది. మధురంగా మాట్లాడటమే ఒక కళ. అందుచేతనే మాన్యత లభిస్తుంది. పాండవులు రాజసూయాగం చేసినప్పుడు సభలో కృష్ణుని అగ్రతాంబూలమిచ్చి పూజించినందుకు శిశుపాలుడు వారిని నిందించాడు. ఆ సందర్భంలో వాక్పారుష్యము విషము కన్నా దహనము కన్నా మిక్కిలి భయంకరమైనదని చెప్పి దాన్ని నిరసించింది భారతం. భూరి గుణోన్నతులనదగు వారికి ధీరులకు ధరణి వల్లభులకు వాక్పారుష్యము చన్నే మహాదారుణమది విషము కంటే దహనము కంటెన్. ఈ శిశుపాలుడు తాంబూలం ఇవ్వటానికి సిద్ధపడినటువంటి పాండవులను నిందించాడు. అందుకు ప్రేరణ ఇచ్చిన భీష్ముణ్ణి నిందించాడు. తాంబూలం పుచ్చుకున్నటువంటి కృష్ణుణ్ణి నిందించాడు. ఆ విధంగా అతని నోరు పారేసుకున్నాడు. అప్పుడు ధర్మరాజు అతన్ని అనేక విధాల బతిమాలాడు. సభామర్యాదని కాపాడమని కోరాడు. అయినా వినలేదు. అప్పుడు ఆ భీష్ముడు ఇతని యొక్క మూర్ఖత్వాన్ని నివరిస్తూ, పాలిత దుర్నయుండు శిశుపాలుడు బాలుడు వీని నేల భూపాలక పట్టువరుపన్ మరి ధర్మువెరుంగ వీనికింబోలునే రాగ కోప పరిభూత మనస్కునకు అల్పరాజ్య లక్ష్మీలలనాంధబుద్ధికి అనిమిత్త మహత్ పరివాదశీలికిన్ అని శిశుపాలులో ఉండేటువంటి దుర్గుణాలను వర్ణించి చెప్పి, ఇతని వాక్పారుష్యమే ఇతని చేత తప్పులు చేయిస్తోంది, 100 తప్పులు పూర్తి కాగానే ఇతడు కృష్ణుని చేతిలో మరణిస్తాడు అనే విషయాన్ని భీష్ముడు వివరించాడు, చెప్పాడు. ఆ విధంగానే కృష్ణుని చేతిలో శిశుపాలుడు మరణాన్ని పొందాడు. మాట మనిషికి గౌరవాన్ని తెస్తుంది, చివరికి ప్రాణాన్ని తీస్తుంది. అందువల్ల మంచిగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. దానివల్ల గౌరవం సంపాదించుకోవాలి.
0: సూక్తి సుధ విన్నారు. సమర్పణ డాక్టర్ టిఎస్ దక్షిణామూర్తి శాస్త్రి.

కృష్ణస్తుతి విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం

పశుగ్రాసలను కోసే యంత్రాల గురించి తెలుసుకుందాం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ, పశువుల పోషణ స్థిరమైన ఆదాయంతో నమ్మకమైన ఉపాధి మార్గంగా ఉన్నాయి. కానీ వేసవి వచ్చిందంటే చాలు, పశువులకి పచ్చిమేత దొరకడం కష్టం. కాబట్టి రైతులు ఎంతో ఖర్చు పెట్టి గడ్డిని ఇతర ప్రాంతాల నుండి కొనుగోలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో డైరీ ఫారాల రైతులు వివిధ కాలాల్లో మొక్కజొన్న, ఇతర ఎన్నో గడ్డిజాతి గ్రాసాలను ఆరుతడి వసతులు ఉన్న భూముల్లో విరివిగా సాగు చేస్తున్నారు. పశువుల ఫారాల్లో అయితే రోజుకు టన్నుల కొద్దీ మేత అవసరం కాబట్టి కూలీల కొరతను అధిగమించడానికి వివిధ యంత్రాలను వాడి పనులను సులభతరం చేసి ఖర్చులను తగ్గించుకోవడం ఎంతో అవసరం. పశుగ్రాసలను కోసి ముక్కలు చేసే యంత్రాల గురించి తెలుసుకుందాం. ఈ యంత్రాలలో మొదటిది బ్రష్ కట్టర్. దీనిని భుజానికి తగిలించుకుని గ్రాసాన్ని కోయొచ్చు. ఈ యంత్రాన్ని వినియోగించుకోవడానికి అనువుగా మూడు రకాల బ్లేడ్లు ఉంటాయి. సన్నని గడ్డి కోయడానికి తీగ హెడ్ ఉన్న బ్లేడు, మొక్కజొన్న లాంటి గ్రాసానికి దీర్ఘచతురస్రాకార బ్లేడు, 50 మిల్లీమీటర్ల మందం లేదా వ్యాసం ఉన్న పొదలు తుప్పల్ని కోయడానికి గుండ్రని పండ్ల చక్రం వాడుకోవాలి. ఇది 1.5 నుండి 2 అశ్వ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ సహాయంతో పనిచేస్తుంది. సాధారణంగా పనిచేసే వ్యక్తి బ్లేడ్ని ముందుకు నెడుతూ ఉంటాడు. దీనివల్ల ఫలితం అంతగా ఉండదు. మనిషి హ్యాండిల్ని పట్టుకుని బ్లేడ్ను స్వీప్ చేస్తూ పనిచేయించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిని వరి పంట కోసి ఊదలుగా వేయడానికి, ఎండిన జొన్న మొక్కజొన్న చొప్పల్ని నేలకు అంటకోయడానికి కూడా ఉపయోగించవచ్చు. సికిల్స్ వాడ్ యంత్రం. దీంతో పంటలు కోసే కట్టర్ బారు చాలా సాధారణంగా ఉండి ట్రాక్టర్ వెనక ఒక పక్కకి హిచ్ చేయడానికి ఏర్పాటు చేసుంటారు. దీంతో 2 గంటల్లో ఎకరం పొలంలో గ్రాసాన్ని నరకచ్చు. ఇది ట్రాక్టర్ పీటీఓ సహాయంతో పనిచేస్తుంది. ఇలాంటి కొన్ని సాధనాల్లో కోసిన గడ్డిని ఓదలుగా వేయడానికి ఏర్పాటు చేస్తుంటుంది. గడ్డి కోసి కట్టలు కట్టే యంత్రం. వీటిలో వరి కోసే యంత్రంలాగే కట్టర్ బార్తో పాటు కన్వేయర్ బెల్ట్ కూడా ఉండి కోసిన గడ్డిని కట్టకట్టే ఏర్పాటు కూడా ఉంటుంది. ఈ ప్రత్యేక ఏర్పాటు వల్ల కత్తిరించిన గడ్డి పోగు చేయబడి ముందుగా నిర్ణయించిన మోతాదు రాగానే సన్నని తాడుతో మోపులాగా కట్టి పొలంలోనే వదిలేస్తుంది. ఈ యంత్రంతో వరి, గోధుమ వంటి పంటలనే కాకుండా తక్కువ ఎత్తు పెరిగే గడ్డి, మేత మొక్కజొన్న, ఓట్స్ ఇలాంటి గ్రాసాలను కూడా కోసుకోవచ్చు. ఈ యంత్రాలలో 2-3 రకాలున్నాయి కాబట్టి పనితనంలో కూడా వ్యత్యాసం ఉంటుంది. ముఖ్యంగా ఈ యంత్రాలను బాగా ఎత్తు పెరిగిన దుబ్బులు, బాగా వెడల్పుగా ఉన్న గ్రాసాలను కోయడానికి ఉపయోగించినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తచ్చు. ఇప్పుడు చెప్పుకున్న యంత్రాలలో గ్రాసాలు కోయడం ఒక ఎత్తైతే దాన్ని సమర్థవంతంగా పశువులకు వినియోగించడం మరో ఎత్తు. వృధాను తగ్గించడానికి తప్పనిసరిగా పచ్చి ఎండు మేతల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి అందించడం ఎంతో ముఖ్యం. ఇందుకోసం చాఫ్ కట్టర్లు, గుల్ల చేసే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. చాఫ్ కట్టర్లు 2, 5, 10 అశ్వ సామర్థ్యం గల మోటార్లతో నడిచే మోడల్స్ నుంచి ట్రాక్టర్కు అమర్చుకునే మోడల్స్ వరకు రూపొందించారు. గడ్డి చొప్పను దుగ్గు చేసే యంత్రం. ఈ యంత్రంలో ఫ్లైవీలు, హ్యామర్ బ్లేడ్లు అమర్చిన భాగం, చెత్తను పెట్టే హాపరు, మోటారు ముఖ్యమైన భాగాలు. హాపరు చెత్తను నరికే బ్లేడుకు అనువుగా ఉండి వెడల్పుగా ఉండి వెనక్కి పోయిన కొద్దీ వెడల్పు తగ్గుతుంది. ఈ భాగాలన్నీ కూడా దీర్ఘచతురస్రాకార చట్రం మీద బిగించబడి ఉంటాయి. పెద్ద యంత్రాలని ట్రాక్టర్కి అమర్చుకొని నడపచ్చు. పచ్చిగడ్డి మొదలుకొని మొక్కజొన్న, జొన్న, ఎండిన చొప్పను సుబాబుల్ రెమ్మల వరకు చిన్న చిన్న ముక్కలుగా నరికి గుల్ల చేయొచ్చు. ఈ యంత్రాలకు అదనంగా ట్రాక్టర్తో నడిపే వివిధ రకాల యంత్రాల గ్రాసాలని కోసి ముక్కలుగా చేయడానికి ఉపయోగపడే విధంగా కూడా అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని ఫోరేజ్ హార్వెస్టర్లు అని అంటారు. పశుగ్రాసం సంవత్సరం పొడవునా లభ్యమయ్యేలా మాగుడు గడ్డిని చేసే ప్రక్రియలో పచ్చిగ్రాసాలను దగ్గరలో ఉన్న చుట్టుపక్కల జిల్లాల్లో కొరత ఏర్పడినప్పుడు సరఫరాలో వీటి పనితనం ఎంతో బాగుంటుంది. ఈ యంత్రాలు 1 టన్ను నుండి గంటకు 100 టన్నుల వరకు పశుగ్రాసాన్ని కోసి ముక్కలుగా నరికి పక్కనే నడుస్తున్న ట్రాలీలోకి పంపగలవు. అలాంటి యంత్రాల గురించి తెలుసుకుందాం. మొదటగా పచ్చిగ్రాసాలు నరికే యంత్రం. ఒక వరుస గ్రాసాన్ని నరికే ఈ యంత్రం 35 అశ్వశక్తి గల ట్రాక్టర్ సహాయంతో లాగబడుతూ పీటీఓతో ఆపరేట్ చేయబడుతుంది. ఈ యంత్రం ముందు భాగంలో మొక్కలను దగ్గరగా చేర్చడానికి ఒక గైడ్ బార్ ఉండి దాన్ని వెనక భూ ఉపరితలం దగ్గరగా మొక్కల్ని కత్తిరించడానికి రోటరీ పళ్ళ చక్రాలు ఉంటాయి.
ఫ్లైవీలు చాలా అధిక వేగంతో తిరుగుతూ ఉంటాయి, కాబట్టి గాలికి అధిక పీడనం కలిగించబడి గడ్డి ముక్కలు నేరుగా వెనక భాగంలో ఉండే ట్రాలీలోకి పడతాయి. ఇలాంటి యంత్రాలు 1 నుండి 4 వరుసల వరకు గ్రాసాన్ని నరికే పరిమాణాల్లో లభిస్తున్నాయి. ఎక్కువ వరుసలను నరికే యంత్రాలు స్వయంచాలక శక్తిని కలిగి ఉంటాయి. పచ్చి మేతను కోసే యంత్రాలు. ఈ యంత్రాలు వివిధ రకాలుగా ఉంటాయి. ఒక పద్ధతిలో గ్రాసలను మూవర్ అనే యంత్రం నరికి అక్కడ పడేస్తుంది. ఇంకొక రేకర్ అనే తిరిగే చక్రాలు ఉండే యంత్రం నరికిన గడ్డిని పోగు చేసి ఊదలుగా వేస్తుంది. ఇక మూడవ యంత్రం ఊదలుగా వేసిన గడ్డిని ముక్కలుగా చేసే ఫ్లయర్ కట్టర్ భాగాన్ని కలిగి ముక్కలను చేసిన గడ్డిని ట్రాలీలోకి పంపుతుంది. కొన్ని పరిస్థితుల్లో గడ్డిని నిల్వ చేయడానికి అనువుగా ఊదల మీదనే బాగా ఎండనిచ్చి బేలింగ్ యంత్రాన్ని ఉపయోగించి గుండ్రని లేదా చతురస్రాకార బేల్స్గా చేసి నిల్వ చేస్తారు. ఈ యంత్రాలు గడ్డిజాతి గ్రాసలను కోసి నిర్వహించడానికి మాత్రమే పనిచేస్తాయి. మొక్కజొన్న పచ్చిమేత కోయడానికి, ముక్కలు చేయడానికి అంతగా పనిచేయదు. స్వయంచాలక మొక్కజొన్న మేత కోసే యంత్రం. ఈ యంత్రం వరుసల్లో విత్తినా లేదా వరుసల్లో విత్తని షోరేజ్ హార్వెస్టర్లు అనే రెండు రకాలుగా ఉంటాయి. వరుసలను కోసే యంత్రంలో చొప్పను భూమి కంట కోయడానికి ప్రతి వరుసకు ఒక రోటరీ బ్లేడ్ పండ్ల చక్రం ఉంటుంది. అదే వరుసలుగా లేని పంట కోయడానికి వాడే యంత్రంలో కత్తులు అమర్చిన పెద్ద డిస్క్ ఉండి 2 నుండి 4 వరుసలను నేల కంట కోసేస్తుంది. యంత్రం సైజును బట్టి 2 నుండి 3 కత్తి మనుల డిస్కులు ముందరి భాగంలో బిగించబడి ఉంటాయి. ఈ యంత్రాలన్నింటిలో కోసిన పచ్చి చొప్ప గడ్డిని ముక్కలుగా చేయడానికి ఫ్రీ స్వింగ్ 2 అంచులుగా పదునుగా ఉన్న బ్లేడ్లు అమర్చిన రోటార్ హౌస్ అనే విధంగా నిర్మించబడి ఉంటాయి. ఈ యంత్రాలన్నీ కూడా ఈ చొప్పను నరికి ముక్కలు ముక్కలుగా చేసి ట్రాలీలో నింపుతాయి. ఇక్కడ మనం చెప్పుకున్న చాలా యంత్రాలు పచ్చిగ్రాసలతో పాటు ఎండిన మొక్కజొన్న, జొన్న చొప్పల్ని కూడా కొంతవరకు కోయగలవు. అయితే యంత్రంలోకి కొన్ని భాగాల వేగాన్ని సరిచూసుకొని నియంత్రించుకోవాలి. ముఖ్యంగా ఈ యంత్రాలను నడపడానికి 75 అంతకంటే ఎక్కువ అశ్వసామర్థ్యంగల శక్తి అవసరమవుతుంది. వివిధ భాగాల పనితనాన్ని మార్చడానికి ఎక్కువగా హైడ్రాలిక్ పవర్ని ఉపయోగిస్తారు. కాబట్టి ఈ యంత్రాలను కొని ట్రాక్టర్కు అమర్చి వాడే రైతులు తమ ట్రాక్టర్కు తగిన శక్తిలో హైడ్రాలిక్ మోటారు పంపు ఉన్నాయో లేదో నిర్ధారించుకొని ఫోరేజ్ హార్వెస్టర్లను ఎంపిక చేసుకోవాలి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది శాంతి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. గత 12 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా మారిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. భారత మండపంలో నిర్వహించే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన అంశాలపై చర్చలు జరగనున్నాయి. రేపు రాష్టపతి భవన్లో జరిగే నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. ఈ సమావేశంలో రాష్టాభివృద్ది, కేంద్ర రాష్ట సంబంధిత అంశాలపై చర్చలు జరగనున్నాయి. సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి చేరుకుంటారని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి నిన్న దర్శించుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా ఎదిగిందని, ప్రపంచంలోని అనేక దేశాలు వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్లో ఇంధన స్థిరత్వం ఉందని పేర్కొంటూ,
1: Today it is the day the Prime Minister Narendra Modi ji has completed his 4399 day in office as the Prime Minister. This is a big time and I also completed under his leadership. What revolution, what change Honorable Prime Minister has brought in last 12 years. No problem for the diesel, petrol, it is happening.

0: in India under the leadership of Prime Minister, we have managed it so well. Today, with all these crises, we are the fastest growing economy in the entire world. I pray Lord Balaji to give strength to Honorable Prime Minister.
1: అనంతరం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను ఆంధ్రప్రదేశ్లో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు డేటా ఆధారిత పాలనపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, పనితీరు సూచికలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట, జిల్లా, మండల స్థాయిల్లో కీలక పనితీరు సూచికలను మెరుగుపరచాలని ఆదేశించారు. అనంతరం నిర్వహించిన ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్టంలో ప్రభుత్వ సేవలను మరింత సులభంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మనమిత్ర వేదిక ద్వారా అందుబాటులో ఉన్న ఆన్లైన్ ప్రభుత్వ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రాజెక్టులకు తాను ఎప్పుడూ అడ్డుపడలేదని, వాస్తవాలను ప్రజల ముందుంచాలని సూచించారు. ఆదిలాబాద్ విమానాశ్రయం నిర్మాణం, మెట్రో 2 దశ విస్తరణ, మూసీనది అభివృద్ది వంటి కీలక ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. రాష్టాభివృద్దికి అవసరమైన నిధులు, పరిపాలనా సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే రైతులకు మద్దతుగా భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టామని కిషన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం కలిగించేలా సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 12 వరకు విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ వార్షిక సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ, ఐఏటీఓ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఈ ఒప్పందంపై ఇరుపక్షాల మధ్య సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ,
2: విశాఖపట్నం చాలా సుందరమైనటువంటి ప్రదేశం. అక్కడ ఉన్నటువంటి సముద్ర తీరం కానివ్వండి, పక్కన అరకు వ్యాలీ, లంబసింగి, ఇవన్నీ చూస్తే అదొక అద్భుతమైనటువంటి ప్రదేశంగా ఉంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసినటువంటి మన ప్రాంతాల్లో విశాఖపట్నాన్ని కూడా ప్రత్యేకంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. మనకు పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్ గా ఆర్థిక పరమైన అభివృద్ధితో పాటు ఈ సదస్సు వల్ల మరిన్ని కొత్త మంది వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, తద్వారా ఇక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందడం మాత్రమే కాకుండా ఉపాధి కల్పన కూడా జరగడానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రాష్ట రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు మంత్రి నిన్న పంపిణీ చేశారు. భూముల రీసర్వే పూర్తయిన ప్రతి రైతుకు ఆధునిక సాంకేతికతతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
3: వివాదాలతో ఇది సరిహద్దు తగాదాలతో తప్పు సర్వే నెంబర్లు పడ్డాయి, వాళ్ళు ఆక్రమించుకున్నారు అనే రకరకాల సమస్యలతో నిత్యం ఆందోళనలో ఉండే ప్రజలకి భరోసా కలిగించే విధంగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం చేశామని చెప్పేసి మనం చేస్తాం. వచ్చే సంవత్సరం మార్చి కల్లా సాధ్యమైనంత వరకు ప్రభుత్వ పరిధిలో పరిష్కరించగలిగిన రెవెన్యూ సమస్యలన్నింటినీ తప్పకుండా పరిష్కరించాల్సిందే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ అధికారులని మంత్రి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం.
1: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటనపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమగ్ర విచారణ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరారు. విశాఖపట్నంలో నిన్న ఆయన మాట్లాడుతూ, బాధిత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరారు. మృతుల కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని పల్లగుట్ట గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రైతుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 72 లక్షల టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా

కొత్త విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ పథకం కోసం 95,692 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, అభివృద్ది పనులు నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాల వారీగా ఆంధ్రప్రదేశ్కు 7,707 కోట్ల రూపాయలు, తెలంగాణకు 3,825 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా, కొనుగోళ్లు వేగవంతమయ్యేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. వర్జీనియా పొగాకు రైతులు, కొనుగోలు సంస్థల సమన్వయంతోనే మార్కెట్ స్థిరత్వానికి సాధ్యమవుతుందని అన్నారు. ఎగుమతిదారులకు వడ్డీ లేని రాయితీ కల్పించాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితులు, రవాణా వ్యయాల పెరుగుదల కారణంగా రైతులు అన్ని గ్రేడ్ల పొగాకును ఒకేసారి మార్కెట్కు తీసుకురావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. గత 12 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా మారిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.

0: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका रचा झा. प्रधानमन्त्री नरेन्द्रमोदी अद्य भारतस्य दीर्घतमः निर्वाचितः प्रधानमन्त्री अभवत्. श्रीमोदी 14,2000 मई मासस्य 26 कार्यभारं स्वीकृतवान् आसीत्. असौ पण्डित जवाहरलाल नेहरू इत्येतस्य समयम् अतिक्रमितवान्, यः प्रथमवारं 25,1900 मई मासस्य 13 निर्वाचित प्रधानमन्त्रिरूपेण शपथवचनं स्वीकृतवान् तथा 64,1900 मई मासस्य 27 यावत् स्वीय सेवां प्रदत्तवान्. निर्वाचित प्रधानमन्त्रिरूपेण पण्डित नेहरूवर्यस्य कार्यकालः 98,3,000 यावत् आसीत्. 14,2000 मई मासस्य 26 अद्य 26,2000 जून मासस्य 10 यावत् प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः कार्यकालः निरन्तरं 99,3,000 यावत् जातः, येन श्रीमोदी भारतस्य इतिहासे सर्वाधिकावधि पर्यन्तं निर्वाचित प्रधानमन्त्री अभवत्. एतस्मिन् अवसरे वैश्विक नेतारः प्रधानमन्त्रिणे नरेन्द्रमोदिने शुभकामनाः प्रदत्तवन्तः. श्रीलंकायाः राष्ट्रपतिः अनुरा कुमार दिसानायका एकस्मिन् पत्रे लिखितवान् यत् एषा उपलब्धिः न केवलं मोदीवर्यस्य कार्यकालस्य वर्षाणां प्रमाणमस्ति अपि तु विश्वस्य बृहत्तमस्य लोकतन्त्रस्य जनानां तस्य नेतृत्वे पुनः पुनः स्थापितस्य विश्वासस्य प्रमाणमस्ति. एतदतिरिच्य पापुआ न्यूगिनी देशस्य प्रधानमन्त्री जेम्स मारापे, त्रिनिदाद टोबैगो देशस्य प्रधानमन्त्री कमला प्रसाद बिसेसर च प्रधानमन्त्री नरेन्द्रमोदीवर्याय शुभकामनाः अयच्छताम्. राष्ट्रिय जनतांत्रिक संयुत्याः उपवेशनमेकम् अद्य नवदिल्ल्याम् आयोजयिष्यते, यत्र अस्याः संयुत्याः प्रशासनस्य 12 तथा प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः दीर्घसमयपर्यन्तं निर्वाचित प्रधानमन्त्री भवितुम् उपलक्ष्ये उत्सवः भविष्यति. प्रधानमन्त्रिणं मोदिनं भाजपादलस्य शीर्षनेतृत्वं च समेत्य संयुत्याः सर्वे घटकाः उपवेशने भागं ग्रहीष्यन्ति इति आशास्यते. एतस्मिन् उपवेशने अनया संयुत्या शासितानां सर्वेषां 22 केन्द्रशासितप्रदेशानाञ्च मुख्यमन्त्रिणम् उपमुख्यमन्त्रिणञ्च समेत्य सर्वेषां घटकानां नेतारः अपि सम्मिलिताः भविष्यन्ति. प्रधानमन्त्री नरेन्द्रमोदी ह्यः कुवैत देशस्य प्रमुखेण शेख मिशाल अल अहमद अल जबर अल सबाह इत्यनेन सार्धं दूरभाषेण संवादम् अकरोत्. उभौ नेतारौ पश्चिमैशियायां परिवर्तित सुरक्षा परिस्थितिम् आलक्ष्य परस्परं विचार विनिमयं कृतवन्तौ. प्रधानमन्त्रिणा क्षेत्रे विवर्धित आततिपूर्ण विषये गंभीरा चिन्ता प्रकटिता तथा कुवैतस्य सार्वभौमिक प्रादेशिक अखण्डतां विरुध्य विहिताक्रमणान् प्रति भारतस्य प्रतिज्ञा पुनः प्रतिपादिता. असौ शान्तेः स्थैर्यस्य च पुनः स्थापनार्थं चिन्तां न्यूनीकर्तुं संवादं पारस्परिक सहभागिताञ्च दृढयितुं पुनरपि आह्वानम् अकरोत्. विदेशमन्त्री डॉ एस जयशंकरः अद्यारभ्य बुल्गेरिया फिनलैंड देशयो द्विदिवसीय आधिकारिक यात्रायां भविष्यति. विदेशमन्त्रालयेनोक्तं यत् डॉ जयशंकरः बुल्गेरिया देशस्य स्वीय यात्रावधौ तत्रत्य नेतृत्वेन सह मेलनं करिष्यति तथा स्व समकक्षेण सह चर्चां विधास्यति इति वार्ताः.
1: 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. ప్రసార విశేషాలు వింటారు. ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం దేవీ భాగవతం, బేతవోలువారి సృజనా చాతుర్యం అనే అంశం మీద శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారి ప్రసంగం వింటారు. ఉదయరేఖల తర్వాత రుణాలు తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీమతి జ్ఞానమ్మ గారితో పరిచయం వింటారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతాలు వింటారు. 8:35 చిత్రగీతాలు, 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో డివి మోహన్ కృష్ణ గారి గాత్ర కచేరి వింటారు. 9:30 నమస్తే అమరావతి, 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి కార్యక్రమం వింటారు. అనంతరం రాబోయే అతిథి శీర్షికన చిత్రగీతాలు వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం, 11:30 చిత్రగీతాలు, 12:10 లాహిరి లాహిరిలో, 12:40 కార్మికుల కార్యక్రమం వింటారు. 1:10 చిత్రగీతాలు, 1:30 వనితావాణి కార్యక్రమంలో గర్భవతుల్లో తరచుగా ఎదురయ్యే సమస్యల గురించి డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి గారితో పరిచయం వింటారు. అనంతరం లలిత గీతాలు విశేషాలు వింటారు. 2:30 చిత్రగీతాలు, 3:00 ఎన్సీఈఆర్టీ ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 3:30 టీన్ టైం, 4:00 యువలయ. సంస్కృత పాఠంలో మృచ్చకటికం నాటకం గురించి వివరణ వింటారు. ఉపాధ్యాయులు డాక్టర్ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త. 4:45 శ్రీమతి ఆత్మకూరి పరిశుద్ధం బృందంచే జానపద గీతాలు వింటారు. 5:00 చిత్రగీతాలు, 6:30 పల్లెసీమల్లో గుండె జబ్బులు లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధారావాహికలో గుండెపోటు లక్షణాలు చికిత్స గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయం వింటారు. అనంతరం లలిత గీతం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 ప్రసార విశేషాలు వింటారు. 7:15 చిత్రగీతాలు, 7:30 ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు. 7:32 చిత్రగీతాలు, 7:45 వికసిత భారత్లో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ నెల్లూరు జిల్లా అధికారి శ్రీ అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం వింటారు. 8:00 ఆంగ్ల ప్రసంగం కార్యక్రమంలో కంబాటింగ్ ద మెనస్ ఆఫ్ చైల్డ్ లేబర్ అనే అంశం మీద డాక్టర్ టి శ్రీలత గారి ప్రసంగం వింటారు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం, ఎన్డీఏ 12 ఏళ్ల పాలనలో రైతు సంక్షేమం, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి సుధారాణి గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 విజయవాడ ఏ కేంద్రం ప్రసారాలు వింటారు. 11:58 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు వింటారు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 7:05 కావస్తోంది. పరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. 2014 మే 26న మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 మే 13న దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు సేవలందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి మోదీ అధిగమించారు. ప్రధానమంత్రిగా పండిట్ నెహ్రూ పదవీకాలం 4398 రోజులు కాగా, 2014 మే 26 నుండి నేటి వరకు ప్రధానమంత్రి మోదీ నిరంతర పదవీకాలం 4399 రోజులకు చేరింది. దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అలాగే దేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఉత్సవాలు జరుపుకోవడానికి ఈరోజు న్యూఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి మోదీతో పాటు

0: బీజేపీ అగ్రనాయకత్వం, కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాల నాయకులు హాజరవుతారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీల నేతలతో పాటు ఎన్డీఏ పాలిత ప్రాంతాలైన 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వివిధ జాతీయ అభివృద్ది కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమీక్షతో పాటు 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే ప్రభుత్వ దార్శనికతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ జయశంకర్ బల్గేరియా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తరువాత ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే 14వ కుల్తారంత టాక్స్ సదస్సులో డాక్టర్ జయశంకర్ పాల్గొంటారు. ఈ ఏడాది ఈ సదస్సును పరివర్తనలో ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక దృక్పథాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి ఫిన్లాండ్ విదేశాంగ మంత్రితో కూడా సమావేశాలు నిర్వహిస్తారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫారం ద్వారా అన్ని ల్యాండ్ పోర్టుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకొస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్, నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ద వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
1: हमारी स्मार्ट बॉर्डर की संकल्पना में लैंड पोर्ट अथॉरिटी का बहुत बड़ा योगदान आने वाले. ये जो लैंड पोर्ट मैनेजमेंट सिस्टम और स्मार्ट बॉर्डर की संकल्पना, ये दो मिलकर एक प्रकार से अभेद और सुरक्षित बॉर्डर का निर्माण करेंगे, इसमें मेरे मन में कम से कम कोई शंका नहीं.
0: आकाशवाणी वार्ताలు వింటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన అందుబాటు ధరల్లో ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఔషధ రంగంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, నాణ్యత, విశ్వసనీయతతో కూడిన ఔషధాలను ఈ రంగం అందిస్తోందన్నారు. భారతీయ పరిశ్రమలకున్న నాణ్యత ప్రమాణాలు, ఉత్పాదకత సామర్థ్యాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో మన మందులకు విస్తృత ఆదరణ లభిస్తోందన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు, విలువైన ఉత్పత్తులపై ఈ రంగం చూపిస్తున్న శ్రద్ధను మంత్రి వివరించారు. భారత్లో పెట్టుబడులు పెట్టడానికి, ఉత్పత్తులను తయారు చేయడానికి, భాగస్వామ్యం వహించడానికి అంతర్జాతీయ కంపెనీలను ఆయన ఆహ్వానించారు. ఒక ఆవిష్కర్తగా, తయారీదారుగా తక్కువ ధరల్లో మందులను సరఫరా చేసే నమ్మకమైన దేశంగా, అధునాతన ఆరోగ్య సంరక్షణ సాంకేతికతల్లో భాగస్వామిగా ప్రపంచానికి సేవ చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సుమారు $14 బిలియన్గా ఉన్న భారత ఫార్మా ఎగుమతులు 2025-26 నాటికి దాదాపు $31 బిలియన్లకు పెరిగాయని, మన దేశ మందులు 200 కంటే ఎక్కువ దేశాల్లోని రోగులకు అందుతున్నాయని గోయల్ తెలియజేశారు. జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ నిన్న న్యూఢిల్లీలో డిజిటల్ అరెస్ట్ స్కామ్ల నుండి మానవ హక్కుల పరిరక్షణ అనే అంశంపై బహిరంగ చర్చ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ సైబర్ మోసాల వల్ల పెరుగుతున్న ముప్పు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల హక్కులు, గౌరవం, భద్రతపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. గడిచిన 6 ఏళ్లలో సైబర్ మోసాల వల్ల భారతీయులు 52,900 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయారని, ఇందులో దాదాపు 8% నష్టాలు డిజిటల్ అరెస్ట్ స్కామ్ల వల్లే జరిగాయని జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఇటువంటి నేరాలను నిరోధించడానికి, బాధితులకు నష్టపరిహారం రికవరీ చేసే విధానాలను మెరుగుపరచడానికి ఆచరణాత్మక చర్యలు అవసరమని ఆయన స్పష్టం చేశారు.

0: ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా నిర్వహించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి పూర్తి మద్దతుంటుందని జేపీ నడ్డా హామీ ఇచ్చినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సిక్కిం, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు మరింత విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఒడిశాలో రాబోయే 2 రోజుల్లో ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారడానికి వీలుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం 1 జూలై నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం వెల్లడించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: వన్ 2.9 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 37వ శ్లోకం.
2: యత్తదగ్రే విషమివ

0: ఆత్మబుద్ధి ప్రసాదజం. తత్ యత్ ఆయా సుఖము. అగ్రే సాధనా ప్రారంభదశలో విషం ఇవ, విషంలాగా కష్టదాయకంగా ఉంటుందో, పరిణామే సాధనా పరిపాక దశలో అమృతోపమం, అమృతంలాగా ఆనందకరంగా ఉంటుందో, ఆత్మ ఆత్మనిష్టమై ఉన్నటువంటి బుద్ధి ప్రసాద, బుద్ధి యొక్క ప్రసన్నత్వంలోంచి, జం అనగా పుట్టినట్టిదైన, తత్ సుఖం ఆ ఉపనిషత్తు ప్రసిద్ధమైన సుఖము సాత్వికం సత్వగుణ ప్రధానమైనదని ప్రోక్తం చెప్పబడినది.
1: యత్తదగ్రే విషమివ.

0: ఆత్మబుద్ధి ప్రసాదజం. అర్జున, సాధనా ప్రారంభ దశలో ఇంద్రియ నిగ్రహాది ప్రయత్నాలు ఉండడం వల్ల ఏది విషంలాగా క్లేశదాయకంగా ఉంటుందో, సాధనాభ్యాసం పెరుగుతున్న కొద్దీ ఏది సాధకుడికి ప్రీతిజనకంగా ఉంటుందో, సాధనా పరిపాక దశలో అప్రయత్నమైన సమాధి స్థితి వలన ఏది అమృతంలాగా సుఖకరంగా ఉంటుందో, అక్కడ సుస్థిరంగా నిలబడి ఉంటే దేనివల్ల శాశ్వతమైన దుఃఖ నివృత్తి నిశ్చయంగా లభిస్తుందో, అదే ఉపనిషత్తు ప్రసిద్ధమైన సుఖం. ఆత్మనిష్టా పరిపాకం వల్ల సాధకుడి బుద్ధిలో ఏర్పడే ప్రశాంతిలోంచి అది ఉదయిస్తుంది. దాన్నే సాత్విక సుఖం అంటారు.
1: యత్తదగ్రే విషమివ

0: ఆత్మబుద్ధి ప్రసాదజం.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఉదయరేఖల్లో ఇప్పుడు వినండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు బేతవోలు రామబ్రహ్మం గారి దేవీ భాగవతం బేతవోలు వారి సృజనా చాతుర్యం ఈ అంశాన్ని గురించి శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారి ప్రసంగం వినండి.
2: శ్రీదేవి భాగవత పురాణం శాక్తేయ పురాణం. ఇది మార్కండేయ పురాణంలోని దేవీ మహాత్మ్యం శక్తి ఆరాధనా సంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. ఉప పురాణమని కొందరు అన్నప్పటికీ గ్రంథంలో మాత్రం ఇది మహాపురాణమని పేర్కొనబడింది. ఈ గ్రంథాలలో పరాశక్తి అయిన శ్రీ మాతయే సకల

సృష్టిస్థితి లయకారిణి అయిన పరబ్రహ్మ స్వరూపిణి అని చెప్పబడి, ఇంకా అనేక పురాణ గాథలు, ఆధ్యాత్మిక తత్వాలు, భగవన్ మహిమలు నిక్షిప్తం చేయబడి ఇది త్రిమూర్తులు చేసిన దేవీ స్తోత్రాలతో ప్రారంభమవు. దీని మూలం వ్యాసభగవానుడు రచించిన దేవీ భాగవత్. ఇందులో 18,000 శ్లోకాలు, 12 స్కందాలు, 318 అధ్యాయాలు ఉన్నాయి. ఇది సర్గ ప్రతిసర్గ వంశ మన్వంతర వంశానుచరితం అనే 5 లక్షణాలు గల మహాపురాణం. దేవీ భాగవతాన్ని తెలుగులో పద్య రూపంలో, వచన రూపంలో, యథానువాద రూపంలో ప్రచురించిన వారు అనేకులు. వారిలో ముఖ్యుడు శ్రీ ములుగు పాపయారాధ్యుల వారు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి ఆస్థానంలో ఆస్థాన కవి, శ్రీ మహాదేవి ఉపాసకులుగా ఉన్న కాలంలో దేవీ భాగవతాన్ని మొదటిసారిగా పద్య రూపంలో తెలుగులోకి అనువదించారు. త్రిపురాణ తిమ్మనదొర గారు, కొంతవరకు శ్రీ నోరి నరసింహశాస్త్రి గారు, తిరుపతి వెంకట కవులు పద్య రూపంలో సంతరించారు. శ్రీ దాసు శ్రీరాములు గారు 1907 6 నెలల కాలంలో దేవీ భాగవత పురాణాన్ని తెలుగులోకి పద్య రూపంలో అనువదించి మహాకవిగా పేరు పొందారు. గాయత్రి తత్వాన్ని ఆధారంగా వృత్రాసుర వధను భాగవత కథగా మత్స్యపురాణం అభివర్ణించిందని చెప్పారు. కవిరత్న కవికుల తిలకాశ్రీ యామిజాల పద్మనాభ స్వామి గారు సులభ తెలుగు వచనంలో రచించారు. శ్రీ పిలకా గణపతి శాస్త్రి గారు, శ్రీ అయినంపూడి గురునాథరావు గారు, శ్రీ ధూళిపాల రామూర్తి గారు కూడా వచనంలో అనువాదం చేశారు. కాలం మారుతోంది. సంస్కృత రచనలు, పద్య రచనలు చదివి జీర్ణించుకునే శక్తి నేటి తరానికి లేదు. కానీ ఆస్తికత వారి నర నరాల్లో జీర్ణించి ఉంది. వీరిని ఆకర్షించాలంటే వచనమే, అందులోనూ సులభతరమైన వచనమే శరణ్యమని ఆంధ్ర గీర్వాణ ఉపన్యాసకులుగా, ఆచార్యులుగా లబ్ధప్రతిష్ఠులైన ఆచార్య బేతవోలు రాంబ్రహ్మం గారు సులభ వచన రూపంగా, ఆహ్లాదంగా, ఆనందంగా చదువుకొని తొందరగా అర్థం చేసుకునే వీలుక శ్రీదేవి మహాత్మ్యాన్ని రచించారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి పురస్కారం అందుకున్న గొప్ప గ్రంథ రాజం ఇది. ఆచార్య శ్రీ సేముశ్రీ వైభవానికి, ఆంధ్ర గీర్వాణాలలో వారికున్న అపార శక్తి సామర్థ్యాలకు ఇది అద్దం పడుతుంది. ఒక రకంగా ఇది చేతిలో ఉన్న ఆధ్యాత్మిక నవనీతం. గుటుక్కున వెంకటమే మనం చేయగలిగాం. అంత సులభంగా డౌన్ టు ఎత్తుగా మనకు అందించారు. దీనిని జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పునర్జన్మనిచ్చిన గురుదేవులకు అంకితమిచ్చి మాతాపితృ గురు రుణం తీర్చుకరు. అప్పటికే వారికి మురారి సంస్కృత అనర్ఘ రాఘవ నాటకాన్ని సురిచిర వ్యాఖ్యానంతో అర్ధతాత్పర్యాలు రచించిన అనుభవం ఉండనే ఉంది. ఇప్పుడు దేవీ భాగవతంలో ఆచార్య శ్రీ సృజనాత్మక ప్రత్యేకతను దర్శించి, సృజనాత్మకత అంటే కొత్త విలువైన ఊహలను, ఆలోచనలను, రచనలను చేసే సామర్థ్యమే సృజనాత్మకత. లక్ష్య సాధనకు కొత్త పరిష్కారాలు కనిపెట్టడం అన్నమాట. దీనివలన ప్రజలు కొత్త విధానాలలో సమస్యల పరిష్కారం సాధ్యమవుతుంది. పునరుజ్జీవన కాలంలో దీనికి కొత్త రూపు వచ్చి దీనిపై ఆసక్తి మనస్తత్వ శాస్త్ర, మానవీయ శాస్త్రాలపై ఎక్కువగా కనిపిస్తుంది. వాస్తవికత సృజనాత్మకతో కలిసి పనిచేస్తుందని అందులో నిష్ణాతులు అంటారు. సృజనాత్మకతను సౌందర్యాభిరుచి పరంగా కొందరు, సామాజిక ప్రభావంగా కొందరు భావించారు. అనువాదంలో సృజన పాత్ర, అనువాదం అంటే పునఃకథనం. ఒక భాషలో చెప్పిన దాన్ని మరొక భాషలో చెప్పటం అనువాదం. అంటే మూలంలోని దాన్ని చెప్పదలుచుకున్న భాషలో సరిగ్గా సహజంగా చెప్పడం. దీనిపై అనేక అధ్యయనాలు జరిగి అనువాదంలో సృజనాత్మకత, అనువాదం అంటే ముక్కకు ముక్క అనువాదం కాదు. ఒక భాష నుండి మరొక భాషకు అనువాదం చేసేటప్పుడు అనువాదకుడు అసలు రచన యొక్క భావాన్ని, శైలిని, ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకుంటూ కొత్త భాషలో అదే భావాన్ని సృష్టించగలగడం. ఇది కేవలం పదాలను మార్చడం కాదు, కానీ ఒక కళాత్మక ప్రక్రియ. ఇక్కడ అనువాదకుడు తన సృజనాత్మకతను ఉపయోగించి అసలు రచన యొక్క ఆనందాన్ని, భావాలను కొత్త భాషలో కూడా సృష్టించగలడు. అంటే మన కవిత్రయ మహాభారతం లాంటిది అన్నమాట. ఇవాళ ప్రపంచమంతా సృజనాత్మక అనువాదం

ప్రార్థించారు అత్యంత వినయశీలురై. సాక్షాత్తు జగన్మాత ప్రధాన పాత్ర వహించిన ఈ పురాణం పురాణ రాజమే అన్నారు. భక్తి ముక్తి దాయకం అని మనకు అభయం ఇచ్చారు. ఇందులో ధర్మార్థకామ మోక్షాల నిచ్చే మనోహర కథలున్నాయని, యోగ తంత్ర మంత్రాది శాస్త్రాలు నిక్షిప్తమై ఉదాత్తతను కలిగించాయని, చేతిలో మిఠాయి పట్టుకొని బాలులను ఆహ్వానించినట్టు ఆకర్షించినట్టు చదువరులను ఆకట్టుకొని, ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతంలో తాంత్రిక మతానుయాయులున్నారని, అందుకే దేవీ భాగవతం ఇక్కడ బాగా ప్రసిద్ధి చెందిందని దీనికి కారణం జగజ్జనడి విజయవాడికి అయిన బెదవాడలో శ్రీ కనకదుర్గా మాత ఇంద్రకీలాద్రిపై కొలువు ఉండటం కూడా గొప్ప విషయం అన్న. తమకున్న అనుభవం వల్ల కథాభాగాలు తేలికగానే అనువదించగలిగానని, తాత్విక విషయాలు కొంత ఇబ్బంది పెట్టిన నీలకంఠుల వారి తిలక్ వ్యాఖ్యాన బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ గారి సౌద్భ్రాతృత్వంలో ఒడ్డుకు చేరగలిగానని కృతజ్ఞతలు ప్రకటించారు. తాంత్రిక ఉపాసనా విషయాలలో ఏ వైపుకు మొగ్గకుండా మధ్య మార్గాన్ని అనుసరించానని చెప్పుకొని, వ్యాసభగవానుడే గుట్టుగా ఉంచిన వాటిని గురువే శరణ్యం అనుకున్న చోట్ల వివరించే ప్రయత్నం చేసి పాఠకులను కీకారణ్యంలో పడవేయటం ఇష్టం లేక వివరించే ప్రయత్నం మార్గం సుగమం చేశానన్నారు. ఇది తన తెలియని అజ్ఞానానికి నిదర్శనమని నిర్భయంగా వినయంగా ఒప్పుకొని, తీర్థక్షేత్ర దైవత వర్ణాల వర్ణన విషయంలో వ్యాసవాణి అమృతధారలను తిలికిస్తుందని, ఆనంద లాస్యం చేస్తుందని, వాటిని వచనంతో పెడితే బాణీలో మార్పు వస్తుంది కనుక ఆ బాణీ పట్టుకోవటానికి తన శక్తి ధారపోయాల్సి వచ్చిందన్న. ధ్వని సంపుటీకరణం వల్ల వ్యాసోద్దేశ ప్రయోజనాన్ని యథాతథంగా అందించే ప్రయత్నం చేశారు. ప్రధాన స్తోత్రాలలో మనం దీన్ని గమనించవచ్చు. తెలుగు పాఠకులకు దేవీ భక్తులకు ఇది పారాయణ గ్రంథంగా ఉండాలని ఆయువు పట్లు అయిన అన్ని శ్లోకాలను ఉదహరించారు. కవితా సౌరభాలను గుబాడించే శ్లోకాలు కూడా యథావిధిగా ఉదహరించి మహోపకారం చేశారు. ఇవి అనువాదానికి అదనపు విలువలను సంతరించాయి. సాంకేతిక అప్రసిద్ధ పదాలకు బ్రాకెట్లు అర్థాలు ఇవ్వడం గొప్పగా ఉంది. కొత్త పదాల పరిచయానికి ఇది రాజమార్గం అవుతుంది. సులభ తెలుగు శైలిలోనే రాసినా ఉదాత్తతకు భంగం రాలేదు. చిక్కదనం చడలేదు. మూలంలోని అందాలను చెదరనివ్వలేదు. మాసిపోనివ్వలేదు. తెలుగు వచనానికి ఉన్న ఒడుపు వయ్యారాలు త్యాగం చేయలేదు. శైలి రామణీయకత కోసం కారకాన్ని మార్చుకొని అవసరమైన చోట్ల ఒకటి రెండు పదాలు అదనంగా చేర్చారు. సంస్కృత మూలల్లో దేనిని మార్చలేదు. ఉన్నదేది జార్చను కూడా లేదు. యజ్ఞ చరితం దేవ్యాస్తత్వం లోకహితవే నిర్యాజయా కరుణయా పుత్రే మాతురి యథాతథ అన్నట్టు అమ్మ వడిలు మాతృవాత్సల్యం అనుభవించారు బేతబోలు వారు. తృతీయ స్కంధంలో జనులకు హితమైందే సత్యం, జ్ఞానులు విముక్తులు అంతర్యజ్ఞం చేయాలి, నిర్దుష్టంగా యుక్తియుక్తంగా అత్యంత జాగ్రత్తగా యజ్ఞం చేస్తేనే సత్ఫలితాలు లభిస్తాయి, మునులకు మోక్షకాములకు మహాత్ములకు విరాగులకు పూర్ణ యజ్ఞమైన మానవ యజ్ఞం మాత్రమే చెప్పారు. దీనికి ఏ దోషాలు అంటవని విష్ణుమూర్తి దేవీ యజ్ఞం చేసి దేవాధిదేవుడయ్యాడు అని యజ్ఞధర్మాన్ని చాలా వివరంగా తేలిక భాషలో చెప్పారు. మహాదేవిని యోగ విద్యా రహస్యం చెప్పమని హిమవంతుడు అడిగితే జీవాత్మ పరమాత్మల సమైక్యతే యోగం అని చెప్పింది. సప్తమ స్కంధంలో విశ్వమే బ్రహ్మ అనే అనుభవం కలిగినవాడు బ్రహ్మభూతుడు ప్రసన్నాత్ముడు, దేనికి వెలవడు. ఉత్తమ దేవీ క్షేత్రాలను వివరిస్తూ కామాక్షాయోని మండలం కంటే ఉత్తమోత్తమ దేవీస్థానం ఎక్కడా లేదు అన్నది. ధర్మం వల్ల భక్తి, భక్తి వల్ల వరం లభిస్తాయి, ఫలం లభిస్తాయి. అష్టమ స్కంధంలో మేరు పర్వత శిఖరంపై ఉన్న నేరేడు చెట్టు నుండి ఏనుగు తలలంతటి జంబూ ఫలాలు రాలి పగిలిపోగా జంబూ నది ఏర్పడి అని భవుడు ఒక్కడే దేవుడని

0: ఆయన బ్రహ్మ అక్షిగోళాల నుండి అంటే కళ్ళ నుండి జన్మించాడని, ఆయన సంకర్షుడిని సదా ధ్యానిస్తూ దేవీ గణంతో ఇలా వృత్తంలో ఉంటూ లోక కార్యం చేస్తాడని నారద మహర్షికి విష్ణువు బోధించాడు. రాధికారాధన, దుర్గారాధన కూడా ఇందులో ఉన్నాయి. దశమస్కంధంలో అగస్త్యుని దక్షిణ యాత్ర, స్వయంభువు వింధ్యవాసిని ఉపాసించడం, మన్వంతరాలలో వివిధ నామాలతో దేవీ ఉపాసన, మహిషాసుర వధ, భ్రామరి ఉపాసన, ఏకాదశ స్కంధంలో సదాచార నియమాలు, శౌచం, రుద్రాక్ష భేదాలు, భస్మధారణ, జపం, వైష్ణదేవం, ప్రజాపత్యం మొదలైనవి. చివరి ద్వాదశ స్కంధంలో గాయత్రి మంత్రాక్షర మహిమ, కవచం, గాయత్రి హృదయం, స్తోత్రం, అష్టోత్తర సహస్రనామాలు, దీక్షా ప్రదానం, స్కండిల కుండల సంస్కారాలు, దీక్షాస్వీకారం, ఇంద్రాది దేవత దైత్యులతో యుద్ధం చేసి నిర్జించి విజయగర్వంతో సంబరాలు చేసుకుంటుంటే కేనోపనిషత్తులోని విధంగా వారి గర్వాన్ని ఉమాదేవి అణచడం, మహాదేవి ఆత్మ ఆవిష్కారం, గాయత్రి మహిమ, దేవీ శక్తులు, పరిచారకులు, అష్టమాతృగలు, షోడశదళ పద్మం, చింతామణి గ్రహం, శ్రీమాత, జనమేజయుని మనశ్శాంతి, శ్రీదేవి భాగవత ఫలశ్రుతి చెప్పి సచ్చిదానంద రూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హిరిమ్మయీం దేవి ధియో యోన ప్రచోదయాత్ అంటూ వచన శ్రీదేవి భాగవతాన్ని ముగించారు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు.
1: మీరింతవరకు బేతవోలు రామబ్రహ్మం గారి దేవీ భాగవతం, బేతవోలు వారి సృజనా చాతుర్యం ఈ అంశాన్ని గురించి శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారి ప్రసంగం విన్నారు.
2: ఉదయరేఖల్లో రుణాలు తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీమతి జ్ఞానమ్మ గారితో పరిచయం వింటారు.
3: నమస్కారం అండి జ్ఞానమ్మ గారు.
4: నమస్కారం అండి.
3: ఈ మధ్యకాలంలో ఏంటంటే ఏదో ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తగానే మీకు ఇంత లోన్ శాంక్షన్ చేశామని, లేకపోతే మీకు ఇంత లోన్ కావాలా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అని. ఇలాగ ప్రతి వాళ్ళు కూడా రుణం తీసుకోండి రుణం తీసుకోండి అని వెంటపడుతున్నారు. మనం కూడా ఏంటంటే ఏదో అవసరం ఉందని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయి తీసుకోవడం జరుగుతుంటుంది. అయితే ఈ రుణం తీసుకోవడంలో కూడా మనం తర్వాత కొంతమంది చిక్కుల్లో పడ్డారని కూడా వింటుంటాం. మరి ఈ రుణం తీసుకోవడంలో ముందుగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా?
4: ఖచ్చితంగానండి. ప్రస్తుతం సమాజంలో అట్రాక్షన్ ఎక్కువగా ఉండటం వలన, ముఖ్యంగా ఎంప్లాయీస్కి వాళ్ళకి సెక్యూరిటీ ఉండటం వలన, ఈ ఫైనాన్స్ సంస్థలు అవనండి, బ్యాంకులు అవనండి, ఈ క్రెడిట్ కార్డు సప్లై చేయటం, లేకపోతే క్రెడిట్ కార్డుల మీద పలానా వస్తువు తీసుకోవచ్చు, గోల్డ్ తీసుకోవచ్చు, ఫ్రిడ్జ్లు తీసుకోవచ్చు, వాల్యుబుల్ ఆర్టికల్స్, హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ అవనండి, ఏవైనాండి, లేకపోతే ఇంటి రుణాలు అనేవి కామన్ అనుకోండి, దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇలా ఈ రకంగా అట్రాక్ట్ చేసి మన చేత వస్తువులు కొనిపించే స్టేజ్కి ఫైనాన్స్ సంస్థలు అవనండి అన్నీ కూడా ప్రస్తుతం సమాజంలో అలా ఉంది. కాకపోతే తీసుకునేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అంటే చదువుకున్న వాళ్ళు అయితే పర్వాలేదు, ఈ చదువుకోని వాళ్ళు అంటే అసలు రాయటం చదవటం రాని వాళ్ళు, కొంతమంది సంతకం చేయటమే వస్తుంది, వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఫోర్త్ గ్రేడ్ ఎంప్లాయీస్ అయి ఉంటారు, వాళ్ళకు కూడా శాలరీస్ అవి బాగుంటాం వలన ఈ ఫైనాన్స్ సంస్థలు అందరూ కూడా వాళ్ళని అట్రాక్ట్ చేసి బాగా అప్పులు ఇవ్వటానికి అవని, క్యాష్ రూపేణా అవనండి లేకపోతే ఆర్టికల్ రూపేణా అవనండి ఇస్తున్నారు. కాకపోతే రూపాయి చెల్లించండి, కారు తీసుకెళ్ళండి కూడా ఉంది. సో ఏంటంటే సమాజంలో వాళ్ళు పైకి రావాలనే ఉద్దేశంతో వాళ్ళకి కోరికలు ఉంటాయి కాబట్టి తీసుకోవడం తప్పులేదు. కాబట్టి తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం మన మీదే ఉంది. ముఖ్యంగా ఏంటంటే తీసుకునేటప్పుడు సంతకాలు పెట్టించుకుని వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ సంతకాలు పెట్టించుకోవటం, మన దగ్గర ఉన్న చెక్కులు తీసుకోవటం, నెక్స్ట్ ఏమో ప్రామిసరీ నోట్ మీద సంతకం పెట్టించుకోవటం, లేదా స్టాంప్ పేపర్స్ మీద సంతకం పెట్టించుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు చాలా కంపెనీలు అవనండి, ప్రైవేటు ఆర్గనైజేషన్స్ పైన ఏమి రాయకుండానే సంతకాలు పెట్టించుకుంటారు. తర్వాత చాలా వరకు బ్యాంకులు అవి మోసం మాత్రం చేయవు, కొంతవరకు మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి అంతా రాసిన తర్వాత సంతకం పెట్టడం అనేది మనం చదువుకున్న వాళ్ళు చేసే పని. ఇంకా చదువుకోని వాళ్ళు అంటే వాళ్ళకి ఎలాగో తెలియదు కాబట్టి ఏం రాసినా ఏం రాయకపోయినా సంతకం మాత్రం

0: పెడతారు. చాలా వరకు కోర్టుకు వచ్చింది అనుకోండి, సహజంగాను కోర్టుకు రాగానే అప్పుడు అంతా తెల్లకాయతలే చూపించారండి అంటారు. కానీ అది చల్లదు కోర్టులో, ఎందుకంటే మన బాధ్యత ఉంది, తెలుసుకుని ఉండాల్సిన బాధ్యత మనది, దేని మీద పెడుతున్నాము అనేది. కళ్ళు మూసుకుని పెట్టాను అంటే మాత్రం కోర్టు నమ్మదు కాబట్టి.
1: మనకి చదవటం రానప్పుడు
0: ఎవరినైనా చదివించుకోవాలి. కనీసం మనం డేటు, మనం ఎంత సొమ్ము తీసుకుంటున్నాం, అంకెలు తెలుసుంటాయి కాబట్టి ఆ డేటు ఆ అంకెలు వరకైనా కరెక్ట్ గా చూసుకుంటే అక్కడ మోసం చేసే అవకాశం తగ్గుతుంది. ముఖ్యంగా ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు అంటే ఈ రోజువారీ వడ్డీలు తీసుకోవటము, ఈ మైక్రో వచ్చే ఫైనాన్స్ సంస్థలు బాగా వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఎంతసేపు వడ్డీ మీదే గానీ అసలు మీద ఉండదండి. వీళ్ళ దగ్గర ఎంతవరకు గుంజుదామా అనే చూస్తూ ఉంటారు. మన వాళ్ళు కూడా చాలా వరకు వీళ్ళ ఉచ్చులో ప్రస్తుతం ఫోర్త్ గ్రేడ్ ఎంప్లాయీస్, ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్న తరగతి ప్రజలు, దిగువ తరగతి ప్రజలు, వాళ్ళందరూ
1: రోజువారీ తెచ్చుకునే కూలీలాగా కానీ అలాగా,
0: అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రోజువారీ కూలీలో ఈజీగా కట్టేసుకోవచ్చు, రోజుకింత కట్టుకుంటే అప్పు తీరిపోతుంది కదా అనుకుంటారు. కానీ తీసుకున్నప్పుడున్నంత పరిస్థితి కట్టేటప్పుడు కనపడకపోవచ్చు. ఒక రోజు కట్టకపోయినా, నాలుగు రోజులు కట్టకపోయినా అది తడిసిమోపిడే భారం అయిపోతుంది. అలాంటప్పుడు కూడా ఆ ఫైనాన్షియర్లు కూడా వీళ్ళ దగ్గర వాళ్ళకి చెక్కులు ఉండకపోవచ్చు కాబట్టి ఖాళీ నోట్ల మీద సంతకం పెట్టుకోవడం, లేకపోతే ఏదైనా స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టించుకోవటం, అంటే వాళ్ళకి ఈ పట్టాయిల్లో ఏవో ఉన్నాయనుకోండి దానికి సంబంధించిందైనా రాసుకోవచ్చు వాళ్ళు. దానిపైన ఖాళీ స్టాంప్ మీద సంతకం పెట్టించేసుకుంటే కనుక ఆ పట్టా మీద, ఆ పట్టా గురించి రాసుకోవచ్చు, లేకపోతే వేరే ఏదైనా రాసుకోవచ్చు. అలాగే ప్రామిసరీ నోటు మీద ఎంత అమౌంట్ అని లేకుండా పోతే ఎంత అమౌంట్ అని వేసి రేపు కోర్టులో వేయచ్చు. అందుకని ఖచ్చితంగా ప్రామిసరీ నోటు మీద మనం సంతకం పెట్టేటప్పుడు ఎంత సొమ్ము తీసుకుంటున్నామో అది తారీఖు, ఈ రెండు మాత్రం కంపల్సరీ వేసే మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే అదేనండి. చదువుకున్నా చదువుకోపోయినా సరే ఎప్పుడైనా అవసరం వస్తుంది తీసుకోవడం తప్పు కాదు, కానీ మన జాగ్రత్తలో మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే డేటు అమౌంట్, అలాగే చెక్కు మీద కూడా డేటు అమౌంట్ వేసి ఇచ్చినట్లయితే ఒకవేళ కోర్టు దాకా వచ్చినా కూడా సాక్ష్యం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం నెగ్గటానికి అవకాశం ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఇదేం ఉండదు తీసుకునే తొందరలో వీళ్ళకి వీళ్ళకి ఇంటరాక్షన్ ఆల్రెడీ ఏర్పడిపోయి ఉంటుందండి కాబట్టి ఆ మనవాడే కదా మన్నే మోసం చేయడలే భరోసాతో ఇచ్చేయటం, ఖాళీ నోట్ల మీద సంతకం పెట్టి ఇచ్చేయటం, తర్వాత ఏమో లవోదీపం అంటాం. ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో అదే కాబట్టి
1: కొన్ని సంస్థలు ఏజెంట్లు నియమిస్తారు. ఏజెంట్ మనకు తెలిసిన వాడైనంత మాత్రాన
0: సంస్థల వాడికి సంబంధం లేదు. ఈ ఏజెంట్లు ఏంటంటే నెల రోజులు అందులో పనిచేస్తారు, తర్వాత నెలలో వాడు ఉంటాడో ఉండో తెలియదు. వాళ్ళ మేనేజర్ దగ్గరికి వెళ్ళి అడిగాం అనుకోండి, మాకేం సంబంధం లేదు, అప్పుడు నీకు ఎవరు ఇచ్చారో ఎవరు సంతకాలు, నీ సంతకమే కదా, సంతకం నీదేనంటే ఎస్ అనాలి తప్పదు ఇంకా. సో ఆ రకంగా కూడా మోసపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం తీసుకునేటప్పుడు డేటు సంతకం అమౌంట్ ఈ మూడు ఉంటే గనక అవసరానికి తీసుకోవచ్చు. ఇంకొకటి కూడా వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా రాయించేసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ డైలీ ఫైనాన్స్లు ఇవన్నీ కూడా చాలా హై రేట్లో నడుస్తున్నాయండి, కాకపోతే రోజు కడుతున్నాం కాబట్టి ప్రజలకి ఏం తెలియటం లేదు కానీ. సో అది 2 రూపాయలు 3 రూపాయలు అలా నమ్మకంగా సేవాభావంతో చేసే వ్యక్తి దగ్గర తీసుకుని తీర్చేస్తూ ఉంటే అది అవసరాన్ని గడుస్తుంది. కానీ ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు మోసపూరితంగా, వీడు ఉద్యోగస్తుడు కాబట్టి వీడి శాలరీ అంతా నెల నెల నొక్కేయచ్చు అనుకునే వ్యక్తులు పెరిగిపోయారు కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర కంటే నమ్మకమైన వ్యక్తి దగ్గర తీసుకోవటం చేస్తే అప్పు అంత భారంగా పరిగమించకుండా ఉంటుంది అని నా ఉద్దేశం అండి.
1: ఇప్పుడు తీసుకునేటప్పుడు కూడా వీళ్ళు కొంత విచక్షణ, అంటే మనం ఆల్రెడీ ఇంత తీసుకున్నాము మళ్ళీ తీసుకుంటే ఇంత మనకు భారం అవుతుంది అనే ఒక ఆలోచన కూడా ఉండాలి.
0: ఖచ్చితంగా ఉండాలి, దొరుకుతోంది కదా అని అప్పు చేసాము అనుకోండి తీర్చగలిగే సామర్థ్యం పెరగదుగా. సో అందుకని దొరుకుతోంది కదా అని తీసుకోకుండా అవసరానికి తగ్గట్టు ఎంతైతే అంతే తీసుకుంటే తీర్చడం తేలిగ్గా ఉంటుంది. అలాగే ఇచ్చేటప్పుడు మళ్ళీ మనం తీర్చేస్తాం, తీర్చేసే రోజున తప్పనిసరిగా మళ్ళీ జాగ్రత్తలు పాటించాలి. ఆ కాగితాలు ఉంటాయి కదండి, మనం ఏమేం కాగితాలు ఇచ్చాము, ఎన్ని కాగితాలు ఇచ్చాము, ఆ కాగితాలన్నీ అదే క్షణంలో మనం ఎప్పుడైతే డబ్బులు వాళ్ళ చేతిలో పెడుతున్నామో అప్పుడే తీసుకోవాలి. అంతేగాని తర్వాత ఇస్తాలే అన్నా, బ్యాంకులో ఉన్నాయిలే అన్నా, ఇంట్లో ఉన్నాయిలే అన్నా అని చెప్పేసి వెళ్ళిపోతే గనక తీసుకోకపోతే అది ఆ తర్వాత వాళ్ళు అంత ప్లెయిన్గా దాన్ని ఆ వ్యవహారం ఉండదు. తర్వాత ఇంటికి వెళ్ళి వీడి లెక్క అంతా వేసుకుని నాకు ఇంకో 10,000 రావాలి కదా, ఓ 50,000 వేస్తే వాడే తీసుకొచ్చిస్తాడు అని చెప్పేసి మళ్ళీ వేయటం జరుగుతుంది. లేదా ఏదైనా ఖాళీ స్టాంప్ పేపర్ ఉందనుకోండి, ఏదైనా పైన రాసుకున్నా ఏమీ చేయలేం. కాబట్టి తీసుకునేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నామో అలాగే తిరిగి ఇచ్చేసేటప్పుడు కూడా అన్ని జాగ్రత్తలతోటి తీసుకోవాలి. ఇంకా వీలైతే తీసుకునేటప్పుడు మన దగ్గర ఎన్ని నోట్లు తీసుకున్నాడు, ఎన్ని చెక్కులు తీసుకున్నారు, ఏమైనా సంతకాలు

0: తెచ్చుకున్నారా, అన్ని ఒక కాగితం మీద రాసుకుని వాళ్ళు మనము సంతకాలు పెట్టుకున్నాం అనుకోండి, ఎటువంటి గొడవ జరగదు. ఇప్పుడు తీసుకునేటప్పుడు మళ్ళీ అన్ని మనకు వచ్చాయా లేదా అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సర్వసాధారణంగా ఏం జరుగుతోంది, బాకీ తీర్చేశాక కూడా మళ్ళీ చెక్కులు నోట్లు కోర్టులో దావాలు పడుతున్నాయి, లబోది బోమంటూ మా దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు ఏమయ్యా ఇవే ఉన్నాయా ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి అమ్మగారు, నేను ఆ రోజున 4 నోట్లు 4 చెక్కులు ఇచ్చాను, ఇక్కడ ఒకటి వేసాడు అక్కడ ఒకటి వేసాడు ఇంకా 2 ఉన్నాయి. ఇలాగో తీర్చేసాక కూడా ఒక చెక్కు వేసినప్పుడు భయపడి కోర్టులో వేస్తే, ఒక చెక్కు ఒక నోటు వేసినప్పుడు సెటిల్మెంట్ అయిపోతుంది. కానీ మిగతా వాటిని అడగకపోతే ఒక 6 నెలల్లో 3 నెలల్లో ఊరుకుంటాడు వీడు, వేయడు మళ్ళీ వీడు ఇంకోళ్ళకి ఇస్తారు. అదంతా ఒక గ్యాంగ్ లాగా ఉంటారనమాట. ఇచ్చి వాళ్ళ చేత ఎక్కడో ఏ ఊళ్ళోనో పక్క ఊళ్ళోనో ఇంకో ఊళ్ళోనో మళ్ళీ వేయిస్తారు. అసలు మనకి వాడు ఎవరో కూడా తెలియని వ్యక్తి మళ్ళీ ఏదో ఒక ఊళ్ళో వీడి మీద వేస్తాడు దావ. నోటీస్ వచ్చే వరకు తెలియదు, వీడు వచ్చి నాకు అసలు అతను తెలియదండి, నేను నన్ను తీసుకోలేదండి ఇవన్నీ అంటారు. ఎక్కడైనా సాక్ష్యం ఎవరికి ఎంతవరకు సంతకం నీదా కాదా అంతవరకే కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. దాన్ని ప్రూవ్ చేసుకోవాలి అంటే చాలా కష్టమవుతుంది. ఎక్కడో కొంత చేయగలం కానివ్వండి, ఈ రకంగా గనకైతే మాత్రం గెలవటం చాలా కష్టమవుతుంది. కాబట్టి తీసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నామో, డబ్బులు ఇచ్చేసి మళ్ళీ మనం తీసుకోవటం కూడా,
1: మనం ఏమైతే ఇచ్చామో అవన్నీ మళ్ళీ మనకి తీసుకునేటట్టు
0: కంపల్సరీ తీసుకోవాలి. ఇంకొకటి, ప్రామిసరీ నోటు మీద మనం తీసుకుంటున్నప్పుడు మన తరపు ఒక సాక్షిని, ఒక పెద్ద మనిషిని సంతకం తీసుకుంటే, రేపు ఆ పెద్ద మనిషి అవసరమైతే, వీడు రేపు 1 లక్ష రూపాయలకి దావా వేశాడు అనుకోండి మన మీద ఫైనాన్సరు, ఆ పెద్ద మనిషి కనీసం లేదండి ఆ రోజు నేను సంతకం పెట్టాను ఇతను 20,000 తీసుకున్నాడు అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంటుంది.
1: తర్వాత ఇంకొకటి ఏంటంటే, కనపడని రుణం అంటే మన రుణం తీసుకున్నట్టుగా ఉండదు కానీ తీసుకునే రుణం, క్రెడిట్ కార్డుల మీద అంటే ప్రొవిజన్స్ గానీ ఏదైనా సరే ఒక వస్తువు గానీ ఏదైనా వాడతాం, అలాంటప్పుడు కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? క్రెడిట్ కార్డు ద్వారా మనం ఏదైనా కొంటున్నప్పుడు గానీ రెగ్యులర్ గా,
0: అవును, క్రెడిట్ కార్డుల మీద తీసుకునేది అంటే వాళ్ళు టైం ఇస్తారండి మనకి, వితిన్ 30 డేస్ 40 డేస్ లోనో గనక మనం రీపేమెంట్ చేసేస్తే వితౌట్ ఇంట్రెస్ట్. అది ఏంటంటే వాళ్ళ అకౌంట్ హోల్డర్స్ కి వాళ్ళు కల్పించే సౌలభ్యం. అలా కాకుండా గనక మనం కట్టలేని పరిస్థితుల్లో మాత్రం క్రెడిట్ కార్డు కూడా చాలా హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అది కూడా ఎక్కువగా గవర్నమెంట్ బ్యాంక్స్ పర్వాలేదు కానివ్వండి, ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి చూడండి, ఆ క్రెడిట్ కార్డులు మాత్రం చాలా కష్టం. అంటే దాన్ని సక్రమంగా యూజ్ చేస్తే మాత్రం ఓకే, కాకపోతే ఎప్పుడైనా మనం కట్టలేని పరిస్థితుల్లో గనక ఉండే గనక అది చాలా భారం అండి. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగానే పడుతుంది, తీర్చడం కూడా కష్టమవుతుంది.
1: అది క్యాష్ లిమిట్ కూడా ఏదో ఉన్నట్టుంది,
0: క్యాష్ లిమిట్ ఉంటుంది, క్యాష్ లిమిట్ ఉంటుంది. ఆ క్యాష్ లిమిట్ కూడా ఇన్ టైం కట్టేస్తే వితౌట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత మనం చెల్లించడం లేకపోతే మాత్రం అది కూడా ఇంచుమించు ఫైనాన్స్ తడిసింపబడి అవుతుంది, బయట ఫైనాన్సర్ల లాగే జరుగుతుంది.
1: నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు రుణాలు తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీమతి జ్ఞానమ్మ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో తర్వాత లలిత గీతాలు వింటారు.

0: Every household, the Economic Times informs, Zepto pips Instamart in orders but lacks Blinkit. Newspapers also carry a picture of vehicles driving through the Zojila Tunnel, Asia's longest connecting the Kashmir Valley to Ladakh, following its breakthrough ceremony at Minamark in Ladakh on Tuesday. And finally, Financial Express writes about Apple's digital assistant. Siri jumps on AI bandwagon in more personal avatar. And with that, it's back to you, Saira.
1: Thanks, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Modi becomes longest-serving elected Prime Minister of India. World leaders hail Prime Minister Modi's transformative governance and advocacy for Global South. NDA to meet in New Delhi today to celebrate PM Modi's achievements and completion of 12 years of government. Centre unveils 1.25 lakh crore rupees rural development push. New framework under Viksit Bharat Jiramji to roll out from 1st July. US military launches strikes against Iran in response to downing of Army Apache helicopter off Oman coast. And in cricket, Ruthuraj Gaikwad's century helps India A beat Sri Lanka A by 8 runs in tri-series opener in Dambulla. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
2: आकाशवाणी से पेश है खबरनामा। आदाब, खबरनामे के साथ मैं आसिया मेमुना।
3: आकाशवाणी
4: ఏలూరు జిల్లా సమాచార లేఖ. ఏలూరు జిల్లాలో నేర నియంత్రణ చర్యలు, భూసేకరణపై జేసీ సమీక్ష, పల్స్ పోలియోపై శిక్షణ, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వసతి గృహ పరిశీలన, రైళ్లలో తనిఖీలు, జిల్లా కలెక్టర్ సమీక్ష తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఏలూరు జిల్లా వ్యాప్తంగా నూజివీడు, పోలవరం, జంగారెడ్డిగూడెం, ఏలూరు సబ్ డివిజన్లలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ ఆదేశాల మేరకు ఫేస్ వాష్ అండ్ గో, పల్లెనిద్ర వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ నేర నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ప్రతిరోజు వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై ప్రత్యేక నిఘా ఉంచుతూ నేరాలను అరికట్టేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. రాత్రి సమయంలో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అక్రమ రవాణా నివారణ కోసం వాహనాల తనిఖీలు, అనుమానిత వ్యక్తుల పరిశీలన, ముఖ్య ప్రదేశాల్లో నిఘా కొనసాగిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అనుమానాస్పద విషయాలను గమనిస్తే వెంటనే 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి భూములు అందించిన రైతులకు పరిహారాన్ని వెంటనే అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారి భూసేకరణ, నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులతో జేసీ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి NH365BB జీలుగుమిల్లి నుండి పట్టిసీమ రహదారి పనులకు సంబంధించి రైతులకు చెల్లించవలసిన నష్టపరిహారం మొత్తము విడుదల చేయవలసిందిగా జాతీయ రహదారి సంస్థ అధికారులను ఆదేశించారు. నష్టపరిహారం పొందిన వారి నుండి భూమిని స్వాధీనం చేసుకుని రోడ్డు కాంట్రాక్టర్కు అప్పగించాలని సంబంధిత తహసీల్దార్ను జేసీ ఆదేశించారు. రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేసి నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలన్నారు. ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు శోభ వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో పల్స్ పోలియో నిర్వహణపై వైద్యాధికారులకు ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శోభ మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్న మొత్తం 164,874 మంది 5 సంవత్సరాలలోపు చిన్నారులకు చేరే విధంగా సమర్థవంతంగా అమలు చేయాలని, ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు పొందకుండా మిగిలిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపట్టిన అమ్మ కోసం ఒక మొక్క అనే కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెం నగరవనంలో మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనిషి జీవనానికి ప్రకృతి మూలాధారమని, ప్రకృతి లేకుండా మన ఉనికి అసాధ్యమని, మన

0: కు ప్రాణవాయువును అందించే చెట్లు భూమికి ఆభరణాలని, ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించడం ద్వారా ప్రకృతికి నిజమైన సేవ చేసిన వారమవుతామని అన్నారు. ప్రస్తుత ప్రపంచం వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నీటి కొరత వంటి అనేక పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చెట్ల పెంపకమేనని అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం శ్రీలక్ష్మి ఏలూరులోని పత్తేబాదలోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని సందర్శించి వసతి గృహంలో సభ్యులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, కనీస సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడం కోసం సంబంధిత అధికారులకు అర్జీ చేసుకోవడానికి వైద్యం, ఇతర అవసరాలకు సహాయకులుగా పారాలీగల్ వాలంటీర్లను నియమిస్తామని, వీరు వృద్ధులకు సహాయకులుగా పనిచేస్తారని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో జూలై నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి 102.2 MHz పై ఆకాశవాణి FM వింటున్నారు. చిత్రగీతాలు వింటారు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: చిత్రగీతాల్లో ముందుగా వినబోతున్న పాట అజ్ఞాతవాసి. చిత్రానికి నిరంజన రమణన్ పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం అనిరుద్ధ్.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. మరి కొద్ది క్షణాల్లో కర్ణాటక సంగీత కార్యక్రమం వింటారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో డివి మోహన్ కృష్ణ గారి గాత్రిక చరి వింటారు. ముందుగా వినబోతున్న కీర్తన మంగళదాయక ఆరభిరాగం ఆదితాళం.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో చివరిగా వింటున్న కీర్తన హరిదాసులు, యమునా కళ్యాణి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కీర్తన.

మీరు ఇంతవరకు డివి మోహన్ కృష్ణ గారి గాత్ర కచేరి విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు వింటారు.

0: నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబలా
2: సై బాల్,
1: నడుగుల కామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా 2-2 ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 0. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
5: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
4: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్

0: 102.5 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో ఆర్ఎన్యు ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు.
2: శ్రోతలకు నమస్కారం. పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద అన్ని సామాజిక ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు వైద్య బీమా లభిస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకం గురించి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధనేని యామిని శర్మ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సాధనేని యామిని శర్మ గారు.
3: నమస్కారం అండి.
2: మేడం, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం అంటే ఏమిటి, దాని గురించి తెలియచేయండి.
3: నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇటు దేశంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలని అలాగే అభివృద్ధి ఫలాలను అందిస్తూనే ఉన్నారు. అందులో పేద వర్గాల ప్రజలకి అలాగే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల ప్రజలకి ఉచితంగా ఆరోగ్యాన్ని అందించాలి అన్న లక్ష్యంతో 2018 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించినటువంటి స్కీమ్ ఆయుష్మాన్ భారత్. దీంట్లో ఏంటంటే ఈ స్కీమ్లో పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి కొన్ని 100 రకాలైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయి అంటే చికిత్సలు, అవి ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ అలాగే ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా వారు ఉచితంగా వైద్య సహాయం పొందే అవకాశం ఉంది.
2: యామిని గారు, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, దాని గురించి తెలియచేయండి.
3: అంటే పిఎంజేఏవై ప్రధానమంత్రి జన ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూర్చేటటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ పథకం అని అనుకోవచ్చు మనం, అతిపెద్ద ఆరోగ్య బీమా లేదా భరోసా పథకం అనుకోవచ్చు. ఇది భారతదేశంలోని ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఎంపానల్డ్ ఏదైతే రిజిస్టర్డ్ ఆసుపత్రులు ఉంటాయో వాటన్నిటి ద్వారా ముఖ్యంగా ఏంటంటే టార్గెట్ కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటప్పటికీ టైర్2 అంటే 2వ శ్రేణి అలాగే 3వ శ్రేణి సిటీలు, చిన్న చిన్న నగరాలు అంటాం కదా, అక్కడ పెద్దగా మంచి ఆధునికమైనటువంటి వైద్యము ఇదివరకు గతంలో అందుబాటులో లేదు. పిహెచ్సిలు ఉండేవి కానీ అంతకు మించినటువంటి వైద్య సహకారం అనేది ఉండేది కాదు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం పథకం కూడా ఒకటి గ్రామీణ ప్రాంతాలు అంటే ఈ టైర్2 టైర్3 అని అంటాం కదా, ఇటువంటి నగరాలకు కూడా ఎక్కువగా ప్రజలకి లబ్ధి పొందించే విధంగా ఈ పథకం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం ఇది, మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించింది ఏంటంటే ముఖ్యంగా ఇందులో బెనిఫిట్ కవర్ అంటే ఈ పథకం ద్వారా ఏమవుతుందంటే వైద్య పరీక్ష, చికిత్స మరియు సంప్రదింపులు అంటే టెస్ట్లు అంటాం, టెస్ట్లు అలాగే మనకి ట్రీట్మెంట్, కన్సల్టేషన్ ఇవన్నమాట. తర్వాతనేమో ఆసుపత్రిలో చేరడానికి ముందు ఏవైతే ప్రీ కన్సల్టేషన్ కానివ్వండి, ప్రీ అడ్మిషన్కి ఏ సంబంధించిందో దానికంతే సంబంధించిన ఖర్చులు కానీ, లేదా ఇప్పుడు ఔషధాలు అంటే మందులు మరియు వైద్యానికి సంబంధించినటువంటి ఇప్పుడు వస్తువులు వాడుతుంటారు, అవి కూడా బిల్లులు ప్రైవేట్ ఆసుపత్రులు వేస్తారు మనకి. సిరంజ్ దగ్గర నుంచి పెద్ద కాటన్ వరకు కూడా అన్ని వాళ్ళు విడిగా వేస్తారు మనకి. అటువంటి వైద్య చికిత్సకు సంబంధించినటువంటి పరికరాలు కానీ వస్తువులు, వినియోగ వస్తువులు ఏవైతే ఉంటాయో అవి, అలాగే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇంటెన్సివ్ అండ్ నాన్ ఇంటెన్సివ్ రెండు ఉన్నాయన్నమాట. ఈ ఇంటెన్సివ్ అండ్ నాన్ ఇంటెన్సివ్ కేర్లో అలాగే రోగ నిర్ధారణ మరియు ప్రయోగశాలలో పరీక్షలు ఏవైతే ఉంటాయో అవి, అలాగే వసతికి సంబంధించి అంటే ఇన్ని రకాల బెనిఫిట్స్, ఇన్ పేషెంట్ అంటాం కదా అంటే ఓపీ మాత్రమే కాకుండా ఇన్ పేషెంట్ సర్వీసెస్ కూడా ఆయుష్మాన్ భారత్లో కవర్ అవుతుంది. చికిత్స సమయంలో కొంతమందికి ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీలు తలెత్తుతూ ఉంటాయి అంటే కొంచెం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉండి ఇంకా చికిత్స భారంగా మారేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎంతటి భారమైనటువంటి సిచ్యువేషన్ అయినా ఒకసారి చికిత్స అంటే మొదలు పెడితే దానికి సంబంధించిన ఖర్చు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ ఆరోగ్య బీమా ఏదైతే ఉందో దీనికి సంబంధించి కవర్ అయ్యేటటువంటి అంశాలు అన్నమాట. దీని ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు ప్రీ కన్సల్టేషన్ దగ్గర నుంచి పోస్ట్ చికిత్స వరకు కూడా ఇదంతా ఎంటైర్ ప్రాసెస్లో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ మెడిసిన్స్తో సహా, మెడిసిన్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా కవర్ అయ్యేటటువంటి అవకాశం మనకి ఉంది.
2: మేడం, ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఏ చికిత్సలు అందిస్తారంటారు?
3: ఇప్పుడు మనకి ఏదైతే సాధారణంగా మనము ప్రైవేట్ ఆసుపత్రిలో గనక అంటే మనకి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఒకవేళ ఉదాహరణకు కొన్ని కంపెనీలు ఇస్తుంటాయి, వాటి ద్వారా ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ లేదంటే మనకి ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, మనం వెళ్తే వెళ్ళినప్పటి నుంచి ఆ సర్జరీ వరకు కూడా, ఆ తర్వాత పోస్ట్ సర్జరీ ఏదైతే ఉంటుందో అటువంటివన్నీ కూడా ఎలా అయితే మనకి ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇస్తుందో, అలాగే ఆయుష్మాన్ భారత్ ద్వారా కూడా వైద్య పరీక్షలు ఇనీషియల్గా ఏదైనా ఐడెంటిఫై చేయాలని అనుకోవడానికి, అంటే ఎవరికి ఏమైనా ఇబ్బందిగా ఉందనుకోండి చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు చేసేటటువంటి వైద్య పరీక్షలు, ఆ తర్వాత ఆసుపత్రులు చేరినప్పుడు ఉండేటటువంటి ఇన్ రూమ్ ఉంటాయి కదా, అంటే రూమ్ రెంట్లని లేదంటే డాక్టర్ విజిట్స్ అని చెప్పని ఇట్లాంటివి, తర్వాత చికిత్సలు కన్సల్టేషన్స్, ఆ తర్వాత మళ్ళీ హాస్పిటలైజ్ అవ్వడానికి ప్రీ కన్సల్టేషన్ ఏదైతే ఉంటుందో ముందుగా మనం వెళ్తూ ఉంటాం కదా, అంటే ఒకసారి వెళ్ళి చూపించుకొని తర్వాత డాక్టర్ ఏదైనా పలానా తేదీ నాడు వచ్చి అడ్మిట్ అవ్వండి ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి ప్రీ కన్సల్టేషన్ ఏవైతే ఉంటాయో ఆ ఖర్చులు, అలాగే నాన్ ఇంటెన్సివ్ కేర్, మళ్ళీ ఇంటెన్సివ్ కేర్ కూడా మనం ఐసీయూ అంటుంటాం కదా, మళ్ళీ మందులు కూడా, సో మందులు అలాగే ఇతరత్ర ఖర్చులు, మళ్ళీ డయాగ్నోస్టిక్స్ ల్యాబొరేటరీ సర్వీసులు, ల్యాబ్స్లలో కనుక ఏమైనా ఇవి ఉంటాయి పరీక్షలు చేస్తారు కదా టెస్టులు అలాంటివి రూమ్ అకామిడేషన్లు, ఆ తర్వాతనేమో అవసరమైతే కనుక ఇంప్లాంట్ ఏదైనా అవయవానికి సంబంధించి ఇంప్లాంట్ సేవలు, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఆసుపత్రి ఉన్నటువంటి రోగికి అవసరమైనటువంటి ఆహారాన్ని కూడా అందిస్తారు మంచి పౌష్టికాహారము, ఆ తర్వాత చికిత్స సమయంలో ఏదైనా క్లిష్ట సమస్యలు తలెత్తుతూ ఉంటే గనక అటువంటివి, మళ్ళీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత లేదా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత 15 రోజుల పాటు వరకు కూడా వైద్యపరమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఇందులో మనకి చికిత్సను అందించారు. ఓవరాల్గా ఇప్పుడు మనకి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏవైతే ప్రీ కన్సల్టేషన్ దగ్గర నుంచి పోస్ట్ డిశ్చార్జ్ వరకు ఏవైతే ఉంటుందో, అంటే డిశ్చార్జ్ అయిన తర్వాత, అలానే ఇక్కడ కూడా డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజుల వరకు ఈ మొత్తం పీరియడ్లో అయ్యేటటువంటి వైద్య పరీక్షలు కానీ వైద్య చికిత్స కానీ మందులు కానీ ఆహారం కానీ ఇటువంటివన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రభుత్వమే భరిస్తుంది అన్నమాట.
2: మేడం, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం పొందటానికి ఎవరు అర్హులు, అలాగే వారు అర్హత పొందటానికి ఎలాంటి ధృవపత్రాలు సమర్పించాలి?
3: ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా వెనకబడినటువంటి వారు లేదంటే పేద వర్గాల వారు, వారికి ఈ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తిస్తుందండి. దీనికి సంబంధించి అంటే వివిధ రకాల వృత్తుల్లో ఉన్నటువంటి, ఇప్పుడు చేతి వృత్తులు ఉంటారు అటువంటి వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. దీని ద్వారా ఏంటంటే సంవత్సరానికి 5 లక్షల రూపాయలు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక సంవత్సరానికి ఒక మనిషికి 5 లక్షల రూపాయల వరకు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ ద్వారా లబ్ధి చేకూరుతుంది. దీనికి సంబంధించిందంటే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కింద నమోదు చేయించుకున్న వారు కూడా ఆయుష్మాన్ భారత్ కిందకు వస్తారు. అలాగే మనం అర్హత మనకి ఉందో లేదని చెక్ చేసుకోవడానికి కూడా దీనికి అవకాశం ఉంది. మనము అసలు ముందంటే ఎక్కడెక్కడ ఏ ఆసుపత్రుల్లో ఈ ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుందని కూడా తెలుసుకోవడానికి వెబ్సైట్ ఉంది. దాన్ని అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అందులో మన రాష్ట్రము అలాగే మన జిల్లా క్లిక్ చేసిన తర్వాత హాస్పిటల్ లిస్ట్ వస్తుంది, జిల్లాల వారీగా ఆయుష్మాన్ భారత్ ఉన్నటువంటి ఆసుపత్రి లిస్ట్ వస్తుంది. ఇందులో ఉన్నది ఏంటంటే ప్రైవేట్లో కూడా చేయించుకోవచ్చు. సో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పేర్లు వస్తాయి, మనం దాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి మెడికల్ స్పెషాలిటీ అంటే ఇప్పుడు గుండెకి సంబంధించిందా లేదా లివర్కి సంబంధించిందా లేదా కాళ్ళు కనో ఎముకల కనో ఇలాగ మనం స్పెషాలిటీని కూడా ఎంచుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఒక క్యాప్చా కోడ్ అని ఇస్తారు, అంటే వెరిఫికేషన్లా అక్కడ వెబ్సైట్లో ఇచ్చినప్పుడు అది ఎంటర్ చేస్తే మనకి ఏ ఆసుపత్రి ఉందో దాని పేరు వచ్చేస్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం అలా ఎంటర్ చేస్తున్నప్పుడు మనం చేయాల్సిందల్లా మన మొబైల్ నెంబర్, అంటే అది అడుగుతుంది అనమాట మొబైల్ నెంబర్, ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇందా నేను చెప్పినట్టుగా ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, ఏమేమి స్పెషాలిటీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్లో వచ్చేస్తుంది. లేదంటే గనక మనకి ఎంపానల్డ్ హెల్త్ కేర్ ప్రొసీజర్ అని చెప్పనంటే వాళ్ళు కూడా జిల్లాకు వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మనం సంప్రదించవచ్చు. ఇది కూడా కాకపోతే ఆయుష్మాన్ భారత్ సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1455555 లేదా 1800111565 కూడా ఫోన్ చేసి మనము లబ్ధి అంటే అర్హత ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఆసుపత్రి ఎక్కడెక్కడ ఉన్నాయన్న డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. దానికి నమోదు చేయించుకోవాలంటే ఏదైనా సరే గుర్తింపు కార్డు, భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి ఏదైనా గుర్తింపు కార్డు లేదా ఆధార్ కానీ పాన్ కార్డు కానీ, అలాగే మనకు కావాల్సింది మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇవి కూడా ఉండాలి, ఇంటి అడ్రస్, ఒకవేళ వెనుకబడిన వర్గాలు వారు ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన కాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే కుల ధృవపత్రం ఉంటుందో అది, లేదంటే ఆదాయ ధృవపత్రము, లేదా కుటుంబ స్థితిగతులను తెలిపేటటువంటి ఎనీ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇవి స్టాండర్డ్గా ఉండేటటువంటిది. మనం ఇంకా ఎక్కువగా కావాలని అనుకుంటే ఇందా చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్కి చేసుకోవచ్చు అన్నమాట. దీనికి అర్హులు అని తెలిసిన తర్వాత కార్డు ఇస్తారు, ఆయుష్మాన్ భారత్ కార్డు ఇస్తారు. ఈ కార్డు జారీ చేసే ముందు మీ ఆధార్, అంటే కార్డు వాళ్ళు ఇష్యూ చేయడానికి ముందు మన దగ్గర ఒరిజినల్ ఆధార్ చెక్ చేసుకుని, ఆధార్ కానీ ఏదైనా సరే అడ్రస్ ఐడెంటిటీ చూసుకొని దాన్ని పరిశీలించిన తర్వాత అప్పుడు మనకి కార్డు ఇష్యూ చేస్తారు. చేసిన తర్వాత మనకి ఆసుపత్రిలో ఇందాక చెప్పినట్టుగా ఏదైనా చికిత్స కావాలని అనుకున్నప్పుడు ఆయుష్మాన్ భారత్ సంబంధించిన కయాస్క్లు ఉంటాయి, అంటే చిన్న చిన్న ప్రతి ఆసుపత్రిలో ఒక మనిషి కూర్చొని ఉంటాడు, అంటే గొడుగులాగా పెట్టుకొని కూర్చొని ఉంటాడు అనమాట టేబుల్ వేసుకొని. సో అతని దగ్గరకైనా వెళ్ళి తెలుసుకోవచ్చు, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్డు ఇచ్చి మాకు ఇలా ఉందని అంటే వాళ్ళు కూడా మనల్ని ఆసుపత్రిలో చికిత్స కోసం ఎన్రోల్ చేస్తారనమాట. ఈ పథకం కింద ఆడవాళ్ళు, వృద్ధులు అందరూ కూడా, ఇటీవల కాలంలోనే నరేంద్ర మోదీ గారు 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు, వృద్ధులందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తూ తీసుకొచ్చినటువంటి నిర్ణయం. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా 20 కోట్ల సీనియర్ సిటిజన్ దీని ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు ఇప్పటికీ, వారందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు.
4: చాలా హెల్ప్ఫుల్,
3: ఎందుకంటే ఇవాళ రేపు సంపాదించే దాంట్లో అత్యధిక శాతము పిల్లల వైద్యానికి లేదంటే విద్యకే ఖర్చు అవుతుంది. అంటే మనిషి సగటు మనిషికి తనకి వైద్య ఖర్చులు మితిమీరిపోతున్నాయి. పేద మధ్యతరగతి కుటుంబాలకు అసలు వైద్య సహాయం అందే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇప్పుడిప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా మెరుగవుతుంది. గడిచిన కొన్ని సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని కూడా చాలా పెంచారు గతంతో పోల్చుకుంటే. 10 ఏళ్ళకు ముందు గవర్నమెంట్ ఆసుపత్రులు ఎలా ఉన్నాయి, అక్కడ ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయి, మందులు నాణ్యమైనటువంటి మందులు ఉండేవి కాదు. ఇప్పుడు చూస్తే కనుక మనకి నాణ్యమైన మందులు దొరుకుతున్నాయి, మంచి చికిత్సలు దొరుకుతున్నాయి, అలాగే వందలాది చికిత్సలు కూడా ఇటువంటి ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద ప్రజలందరికీ కూడా ఉచితంగానే వైద్య సహాయం అందించడం అనేది. ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల మందికి పైగా ఇందులో ఆయుష్మాన్ భారత్లో కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దాని ద్వారా లబ్ధి కూడా పొందడం అనేది జరిగింది. ఏదేమైనా సగటు మనిషికి చాలా మంచి ఊరటనిచ్చేటటువంటి ఒక సంక్షేమ పథకం ఆయుష్మాన్ భారత్ అని మనం చెప్పుకోవచ్చు.
4: యామిని గారు, ఆయుష్మాన్ భారత్ పథకంలో సుమారు ఎన్ని రకాల వ్యాధులకు చికిత్స అందిస్తారు?
3: ప్రజెంట్ అయితే కనుక 1393 రకాలైనటువంటి చికిత్సలకి అందిస్తున్నామండి. కాకపోతే దీనికి సంబంధించిన అంటే ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవర్ చేయబడేటటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయంటే కంటి శుక్లం కానీ, లేదంటే ప్రసూతి, లేదా నవజాత శిశువులు అంటే డెలివరీస్ అట్లాంటివి ఏవైతే ఉంటాయి అవి, తర్వాత శిశు సంరక్షణ, ఎంఆర్ఐ మరియు అంటే పీటీ స్కానింగ్లు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా, అటువంటి రోగ నిర్ధారణ కూడా మనకి పరీక్షలు కవర్ అవుతాయి. కానీ ఇందులో పరీక్షలు కవర్ అవ్వనివి ఏవైతే ఉన్నాయి అంటే, ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ అంటే ఏదైతే కొంచెం శరీరానికి అందానికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవి ఆయుష్మాన్ భారత్ కింద కవర్ అవ్వవు. ఉదాహరణకి దంత విధానాలు కానీ, లేదంటే కనుక మేజర్ ఆర్గాన్ ఇంప్లాంటేషన్స్ కానీ, లేదా ఊబకాయము, వంద్యత్వము, మానసిక అనారోగ్యము, ఇటువంటివి ఆయుష్మాన్ భారత్ ద్వారా కవర్ కానివి. మిగతా ఇందా చెప్పినట్టుగా దాదాపు 1390 పైగా అన్ని రకాలుగా మిగతా అన్ని కవర్ అవుతాయి. ఇప్పుడు ఇందా చెప్పినట్టు కాస్మెటిక్ ఇవన్నీ మామూలు ప్రైవేట్ ఇన్సూరెన్స్లో కూడా కవర్ కావు.
4: యామిని శర్మ గారు, ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఇటు అన్ని రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నాయంటారా?
3: ఇంత మంచి లక్ష్యంతో ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం ఏదంటే పథకం ఉందో, కానీ దీన్ని కూడా రాజకీయ దురుద్దేశంతో చేయాలని చెప్పని కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు పేద ప్రజలకు అందించే సహకారాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి రాజకీయ కక్షపూరితంగా ఉన్నారు. కానీ చాలా దురదృష్టకరం, అటువంటి వ్యక్తులు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే నిజమైనటువంటి పేదలు ఉన్నారు, వారందరికీ ఇట్లా మనిషికి 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సహాయాన్ని వాళ్ళు చేజేతులారా నిరాకరించినట్టే. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. దీనికి సంబంధించి కూడా మన రాష్ట్రంలో కూడా కొన్ని వేలాది ఆసుపత్రులు ఆయుష్మాన్ భారత్కి సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రులు కూడా రిజిస్టర్ చేసుకొని ఇప్పటికే మన రాష్ట్రంలో కూడా దాదాపు 1 లక్షల మందికి సదుపాయాన్ని అందించాయి, చికిత్సను కూడా అందించాయి. అంటే ఒకటి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినదైనా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినదైనా కేవలం అది ప్రజల కోసమే అని చెప్పని అర్థం చేసుకుని కేంద్రం ఇచ్చేటటువంటి సహకారం అయితే ఉందో అది ప్రతి రూపాయి ఒడిసి పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు 10 కోట్ల కుటుంబాలు రిజిస్టర్ అయి ఉన్నాయి, ఇంకొక 10 కోట్ల కుటుంబాలకు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరం ఏమీ లేదు.
4: ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి ఎన్నో విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు యామిని శర్మ గారు.
3: ధన్యవాదాలు అండి.
1: ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. అతిథి సాధినేని యామిని శర్మ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వ్యాఖ్యాత కేరాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
0: మీరింతవరకు ఆర్ఎన్యూ ప్రత్యేక కార్యక్రమం విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. రావు అతిథి శీర్షికన చిత్రగీతాలు వింటారు.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. రావోయి అతిథిలో వినబోతున్న పాట కెమెరామెన్ గంగతో రాంబాబు, చిత్రానికి హేమచంద్ర

మీరు రాబోయే అతిథి కార్యక్రమం వింటున్నారు. తర్వాత సీతారామ కళ్యాణం, గబ్బర్ సింగ్, అంతం చిత్రాల నుంచి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వింటారు.

మీరు విన్న పాట సింహ చిత్రానికి హరిహరన్ కౌశల్య పాడిన పాట, గీత రచన చంద్రబోస్. వన్ అండ్ టూ పాయింట్ టూ మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. గుర్తు చేసుకుందాం, శీర్షికన చిత్రగీతాలు వింటారు. వినబోతున్న పాట జల్సా చిత్రానికి కేకే పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

గుర్తు చేసుకుందాం. కార్యక్రమంలో వినబోతున్న పాట కాటమరాయుడు చిత్రానికి అనురాగ్ కులకర్ణి పాడిన పాట, గీతరచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం అనూప్ రూబెన్స్.

గుర్తు చేసుకుందాం. కార్యక్రమంలో చివరిగా వింటున్న పాట క్రిమినల్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు ఇంతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమం విన్నారు. 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట తీన్ మార్. చిత్రానికి బెన్నీ శ్రావణ భార్గవి పాడిన పాట. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్.

0: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: బాడీగార్డ్ చిత్రానికి కార్తీక్ పాండే పాట.

0: వందలకి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: తమ్ముడు చిత్రానికి రమణా గోగుల పాడిన పాట, గీతరచన సిరివెన్నెల.

0: Just love me. Just love me.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన్ మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
2: నడువుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
5: 102.2 మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రగీతాల్లో వినబోతున్న పాట హలో బ్రదర్. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 12 గంటలుగా వస్తుంది. మనకి ఇది క్షణాల్లో వార్తలు వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే లవ్లీన్ నిగమ్. प्रधानमंत्री नरेंद्र मोदी आज भारत के सबसे लंबे समय तक सेवा करने वाले निर्वाचित प्रधानमंत्री बन गए.

మీరు విన్న పాట మనం చిత్రానికి హరిచరణ్, శ్రేయ ఘోషాల్, అశ్విన్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం అనూప్ రూబెన్స్.

మీరు ఇంతవరకు లాహిరి లాహిరిలో శీర్షికన చిత్రగీతాలు విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. దేశంలో సీఎన్జీ గ్యాస్ కొరత ఏమీ లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా,

0: 2014 మే 26న మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 మే 13న దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు సేవలందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి మోదీ అధిగమించారు. ప్రధానమంత్రిగా పండిట్ నెహ్రూ పదవీకాలం 4398 రోజులు కాగా, 2014 మే 26 నుండి నేటి వరకు ప్రధానమంత్రి మోదీ నిరంతర పదవీకాలం 4399 రోజులకు చేరింది. దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ చారిత్రాత్మక మైలురాయి అనేది కేవలం అధికారంలో ఉన్న సమయాన్ని సూచించేది మాత్రమే కాదని, దేశాభివృద్ది ప్రయాణంలో ఒక విప్లవాత్మక యుగానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నిలవడంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ, ఈ మైలురాయి భారత ప్రజాస్వామ్య బలానికి, ప్రజల నమ్మకానికి ప్రతీక అని కొనియాడారు. దేశ ప్రగతి, సుపరిపాలన, వికసిత్ భారత్ సంకల్ప సాధన దిశగా మోదీ నాయకత్వం ఇలాగే ముందుకు సాగాలని లోక్సభ స్పీకర్ ఆకాంక్షించారు. నరేంద్ర మోదీ భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు అమిత్ షా, డాక్టర్ ఎస్ జయశంకర్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్తో సహా పలువురు కేంద్ర మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ ఈ 12 ఏళ్ల పాలన దేశ గౌరవాన్ని పెంచడం, సాంస్కృతిక పునరుజ్జీవం, దాస్య మనస్తత్వం నుండి దేశాన్ని విముక్తి చేయడం కోసం సాగిందని అమిత్ షా అన్నారు. మోదీ నాయకత్వం, దార్శనికత, జాతీయ అభివృద్ది పట్ల ఆయనకున్న నిబద్ధతపై దేశ ప్రజల నమ్మకానికి, విశ్వాసానికి ఈ ఘనత ప్రతిరూపమని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రధానమంత్రి మోదీ నాయకత్వం భారతదేశ అభివృద్ది పదాన్ని మార్చివేసే విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చిందని గోయల్ అన్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ కాలంలో సాహసోపేతమైన సంస్కరణలు అందించిందని, పలు కార్యక్రమాలను అమలు చేసిందని సీతారామన్ పేర్కొన్నారు. 4399 రోజుల ఈ ప్రయాణం ఒక సాధికార, సంపన్న, అభివృద్ది చెందిన, స్వయం సమృద్ద భారతదేశ నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయమని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కూడా ప్రధానమంత్రి మోదీకి అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, ఢిల్లీ మంత్రులు ఈరోజు న్యూఢిల్లీలోని ఒక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో నితిన్ నబీన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ నాయకత్వం దేశవ్యాప్తంగా సరికొత్త చరిత్రను సృష్టించిందని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన నాయకత్వంలోనే 25 కోట్ల కుటుంబాలు పేదరికం నుండి విముక్తి పొందాయని ఆయన చెప్పారు.
1: పిచ్చే 12 సాలో జో ఉన్నోనే కై కీర్తిమాన్ బనాయే వే సబ్సే బడా విషయ్ ఆజ్ హమారా గరీబ్ హమారా పరివార్ కే ముఖ్య ధారా కే సాథ్ జోడ్ కర్ కామ్ కర్ రహా హై, దేశ్ కే వికాస్ మే కామ్ కర్ రహా హై. ఆజ్ హమారా యువా పూరీ తరహ్ సే ఉత్సాహ్ కే వాతావరణ్ మే, మై మాన్తా హూం కి 2013-14 కా జో సమయ్ థా ఏక్ నిరాశా కా వాతావరణ్ మే జో హమారా యువా థా, ఆజ్ హమారా యువా అప్నే ఆప్ కో ఉత్సాహ్ ఔర్ ఉమీద్ ఔర్ ఆకాంక్షాఓ కే సాథ్ మోదీ కే సాథ్ చల్నే కో తయార్.
0: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ తన జీవితాన్ని ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశ సేవకే అంకితం చేశారని పేర్కొన్నారు.
2: మోదీజీనే లగాతార్ దేశ సేవా మే అప్నా జీవన్ అర్పిత్ కియా, దేశ సేవా మే జినోనే ఏక్ దిన్ భీ బినా కోయి అవకాశ్ లియే దేశ్ కా మాన్ సమ్మాన్ ఔర్ స్వాభిమాన్ బఢానే కా కామ్ కియా ఔర్ ఉన్కా జో యోగ్దాన్ వికసిత్ భారత్ కే లియే హై, దేశ్ కా హర్ నాగరిక్ ఆజ్ దిల్ కీ గహరాయీ సే ఉస్కే లియే ధన్యవాద్ కర్నా చాహతా హూం.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో సీఎన్జీ కొరతేదీ లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. ఇళ్లకు

0: ఇప్పుడు నేచురల్ గ్యాస్ సరఫరాను ప్రభుత్వం విస్తరిస్తోందని, ఎల్పీజీ కనెక్షన్లను పీఎన్జీ కనెక్షన్లుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొందరు కృత్రిమ కొరతను సృష్టిస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ లాభపడాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అటువంటి చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం తక్షణ కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు.
1: గ్లోబల్ సిచ్యువేషన్ కా ఫాయిదా ఉఠాకే కుష్ లోగో నే ఆర్టిఫిషియల్ షార్టేజెస్ కర్నే కీ కోషిష్ కీ హై, ఏక్దమ్ హమ్నే ఉస్ పే క్రాక్ డౌన్ కర్ దియా. కోయి కమీ నహీ హై, నా సీఎన్జీ కీ కమీ హై, నా పైప్ గ్యాస్ జో లోగో కే ఘరో మే జా రహే, ఇన్ఫాక్ట్ ఎల్పీజీ కే హమ్ కన్వర్ట్ కర్ రహే హై ఇంటూ పీఎన్జీ కనెక్షన్.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ జయశంకర్ బల్గేరియా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తరువాత ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే 14వ కుల్తారంత టాక్స్ సదస్సులో డాక్టర్ జయశంకర్ పాల్గొంటారు. ఈ ఏడాది సదస్సును పరివర్తనలో ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక దృక్పథాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి ఫిన్లాండ్ విదేశాంగ మంత్రితో కూడా సమావేశం నిర్వహిస్తారు. గ్రామీణాభివృద్దిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం 1.25 లక్షల కోట్ల రూపాయల భారీ ఉద్దీపనను ప్రకటించింది. ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దీనికి అదనంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,692 కోట్ల రూపాయల మధ్యంతర కేటాయింపులను విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భూకంపం వల్ల 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. 32,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. శిథిలాల కింద ఎవరూ చిక్కుకోకుండా చూడ్డానికి రక్షణ సిబ్బంది నిన్న దక్షిణ ఫిలిప్పీన్స్ వ్యాప్తంగా కూలిపోయినా తీవ్రంగా దెబ్బతిన్న భవనాల్లో గాలింపు చర్యలు చేపట్టింది. గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఆ దేశంలో వచ్చిన అత్యంత తీవ్రమైన భూకంపాల్లో ఇదొకటి. కాగా ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించేందుకు, ప్రాణనష్టాన్ని అంచనా వేసేందుకు గాలింపు బృందాలు తనిఖీలు జరుపుతున్నాయి. ఈ భూకంప కేంద్రం మిండనావో తీవ్రానికి సమీపంలో ఉంది. సముద్రంలో గరిష్టంగా 1.4 మీటర్ల ఎత్తున అలలు ఎగిసి పడుతుండటంతో సునామీ వస్తుందనే భయంతో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పరుగులు తీశారు. ప్రముఖ సినీ దర్శకుడు భారతీ రాజా ఈరోజు చెన్నైలో మరణించారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. భారతీ రాజా దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా వెండి తెరకు, గ్రామీణ ముగ్ధత్వానికి సహజమైన అందాలను పరిచయం చేసిన దర్శకుడిగా సుపరిచితులు. సినిమా పరిశ్రమలో ఒక నూతన ధోరణిని సృష్టించిన ఆయన పరిశ్రమలోనే ఒక అగ్రగామి వ్యక్తిగా నిలిచారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. దేశంలో సీఎన్జీ గ్యాస్ కొరత ఏదీ లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఫిలిప్పీన్స్లో సంభవించిన తీవ్ర భూకంపంలో 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: కార్మికుల కార్యక్రమం

ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా నారసంచుల తయారీ, స్వయం ఉపాధి కల్పనపై ఆకుల సావిత్రీదేవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.

0: నమస్కారం ఆకుల సావిత్రిదేవి గారు.
1: నమస్కారం సార్.
0: సావిత్రిదేవి గారు, మీరు విశాఖపట్నంలో పర్యావరణ హితంగా నార సంచులు తయారీ అలాగే వాటి వాడకం గురించి ఓవైపు అవగాహన కల్పిస్తూ మరోవైపు కొందరు మహిళలకు స్వయం ఉపాధి కలిగే విధంగా ఎంతో కృషి చేస్తున్నారు, అభినందనీయులు. దీని నేపథ్యం ఒకసారి చెప్పండి. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి దీన్ని ప్రారంభించారు, మరి మహిళలకు స్వయం ఉపాధిగా అంటే ఏ రకంగా వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది, ఆ వివరాలు చెప్పండి.
1: మాది యాక్చువల్గా రాజమండ్రి సార్. 10 ఇయర్స్ అవుతుంది వైజాగ్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి. అప్పుడు వర్క్స్ అవి చేయించేవాళ్ళం, స్కూల్ కాస్ట్యూమ్స్ అని పిల్లలకి వర్క్స్ అవి. యాక్చువల్గా మన ఎయిమ్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళలకి కొన్ని ఫ్యామిలీస్కి మనం ఎంతవరకు ఉపయోగపడగలం, వాళ్ళకి ఎలా సహాయపడగలుగుతాం అన్నది మన కాన్సెప్ట్. అందరు చాలామంది ఇళ్లలో హస్బెండ్స్ మీద డిపెండ్ అయ్యి సఫర్ అవుతున్న లేడీస్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఎంతవరకు మనం ఉపయోగపడగలం అన్నది కాన్సెప్ట్ అన్నమాట. అలా స్టార్ట్ చేసినప్పుడు నేను ఎన్జిఓ ఆర్గనైజేషన్తో వర్క్ చేస్తున్నాను సార్. చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసాము అప్పుడు, ప్లాస్టిక్ అవేర్నెస్ గురించి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి, రోడ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఇవన్నీ వాళ్ళతో తిరిగి ఇవన్నీ చేస్తుండగా నాకు అనిపించింది అప్పుడు. సో మనం ఉమెన్ కోసం చేసి ప్లస్ ఎన్విరాన్మెంట్, ప్రజెంట్ మనం ఎంత ఫేస్ చేస్తున్నామో ఎన్విరాన్మెంటల్ వైజ్, మన హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ యూజ్ చేసి దాన్ని సరిగా యూటిలైజ్ చేయకపోవడం వల్ల మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నదాన్ని ఐడియాలో ఉంచుకుని, ప్లస్ మన కొన్ని ఫ్యామిలీస్కి మనం ఎలాగ చేయాలనుకున్నాం కదా, ఎకో ఫ్రెండ్లీ చేస్తే బాగుంటుందని అలా స్టార్ట్ చేయడం జరిగింది సార్. నాకు ఇన్స్పిరేషన్ అయితే ఆ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, వాళ్ళతో చేయడం వల్ల నేను ఆ వర్క్ స్టాప్ చేసి దీనిలోకి స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి కూడా మనం లేడీస్ని, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనం ట్రైనింగ్ కూడా ఇస్తాము. మన దగ్గరికి వచ్చి చేయలేకపోతే కూడా ఇంటికి పట్టుకెళ్ళి వాళ్ళు చేసుకునే అవకాశం కూడా మన దగ్గర ఉంది, అలా కూడా మనం ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి వర్క్.
0: సుమారుగా అంటే ఎంతమంది ఇందులో మహిళలు, శ్రామిక మహిళలు అనుకుందాం మనం,
1: అదే
0: ఎంతమంది ఇందులో ఈ నార సంచులు తయారు చేసేటువంటి విషయంలో?
1: ప్రజెంట్ నార అండ్ క్లాత్ రెండు కూడా చేస్తున్నాము సార్. చేసే దాంట్లో ప్రజెంట్ మన దగ్గరకు వచ్చి చేసేవాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు, మనం వర్క్ ఇస్తే చేయడానికి 30 మెంబర్స్ ఉన్నారండి. ఇదే విధంగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకుని అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసింది, సింగిల్ యూస్ ప్లాస్టిక్ చేయమని మోడీ గారు కూడా చెప్పారు కాబట్టి ఆటోమేటిక్గా అందరూ కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశారండి. ఇంతకు ముందుమే చాలా బెటర్, ఇప్పుడు వాడకం అనేది చాలా బాగా పెరిగింది. ప్రతి ఒక్కళ్ళు గిఫ్టింగ్ కానీ, మ్యారేజ్ పర్పస్ కానీ, వాళ్ళ బిజినెస్ ప్రమోషన్ కానీ అన్నిటికీ కూడా ఇవి యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆటోమేటిక్గా ఇలాగే ప్రతి ఆర్గనైజేషను, ప్రతి ఒక్క ఇండివిజువల్, ప్రతి మనిషి కూడా ఇనిషియేటివ్ తీసుకుని చేస్తే ఖచ్చితంగా మేము 30 మంది పైగా కూడా మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలం, దాంతోపాటు పర్యావరణకు కూడా మేము హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అన్నది మా ప్లానింగ్ సార్.
0: అంటే తయారు చేసేటువంటి మహిళలు వాళ్ళు కూడా అంటే మామూలుగా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు మీరు, ఈ నార సంచులు లేదా క్లాత్ బ్యాగ్స్ వాడకం వల్ల ఈ రకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇది పర్యావరణానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని కాస్త చెప్పి అవగాహన కల్పించడం లాగా వీళ్ళు పాల్గొంటుంటారండి?
1: వాళ్ళకి కూడా చెప్తుంటాం సార్, దీనివల్ల యూజ్ ఏంటి, మనం వేరే వర్క్ చేయడం వల్ల యూజ్ ఏంటి, ఇవి చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు డిఫెక్ట్స్ ఏమున్నాయి, మన ఫ్యూచర్ జనరేషన్ అసలు ఎలా ఉండాలి, వాళ్ళకి మనం ఎంతవరకు హెల్ప్ఫుల్ అవ్వగలం, ఇవన్నీ కూడా మనం ఎడ్యుకేట్ చేస్తాం వాళ్ళకి మన దగ్గరకు వచ్చినప్పుడే. సో వాళ్ళు కూడా నేనున్నా లేకపోయినా కూడా వాళ్ళు చెప్పగలుగుతారు వచ్చిన వాళ్ళకి.
0: మహిళా సాధికారత దిశగా వాళ్లకు స్వయం ఉపాధిగా కూడా ఇది పనికొస్తుంది అని చెప్పారు, వాళ్ళకు ఒక ఉపాధి కల్పించిన వారు అవుతున్నారు మీరు, వాళ్ళ స్పందన ఎట్లా ఉంది, వాళ్ళు తృప్తిగానే ఉన్నారా, పర్వాలేదు అనిపిస్తుందా వాళ్ళకి?
1: పర్వాలేదు సార్, అదే నేను చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు ఇంకా కూడా తమ వంతు సాయం చేస్తూ ప్రతి ఒక్క ఇనిషియేటివ్ తీసుకుని యూజ్ చేయడం స్టార్ట్ చేసి ప్రతి ఒక్క కంపెనీ కానీ, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ కానీ, హోటల్స్ కానీ, ఏమైనా ఆర్గనైజేషన్స్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, వీళ్ళందరూ కూడా చేంజ్ అయ్యి మనం కూడా కన్వర్ట్ అవ్వాలి. ప్లాస్టిక్ యూసేజ్ మంచిదే కానీ దాన్ని మనం కరెక్ట్గా యూజ్ చేయకపోవడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా. సో అందరు ఇనిషియేటివ్ తీసుకుంటే డెఫినెట్లీ మనం ఇంకా వాళ్ళకి బెటర్గా కూడా మనం చేయగలుగుతాం లేడీస్కి.
0: మామూలుగా ఆర్డర్స్ అవి వస్తుంటాయండి, ఈ నార బ్యాగులు
1: కొద్ది కొద్దిగా వస్తున్నాయండి, ఇప్పుడు
0: ప్రమోట్ బాగానే చేస్తున్నారు,
1: చేస్తున్నాం బాగానే.
0: తర్వాత అండి, ఇప్పుడు ఈ సంచుల తయారీ వాడకం పరంగా ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉందండి?
1: ఇంతకు ముందుమే చాలా బెటర్గా ఉంది సార్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అది యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మెయిన్లీ అసలు మన వాతావరణ కాలుష్యం ఎంత అవుతుంది యూజ్ చేయడం వల్ల, మనకి పూర్వకాలంలో అంతా కూడా గుడ్డ సంచులు ఇవే యూజ్ చేసేవారండి, అసలు ఎక్కడ మన ప్లాస్టిక్ అని

0: ఇది లేదు. మళ్ళీ మనం అంతా ఓల్డెన్ డేస్కి వెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఎందుకు యూజ్ చేయాలి, మనం సొసైటీ మనమే ఎందుకు పాడు చేసుకోవాలన్న ఇదిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకుని బాగానే సపోర్ట్ చేస్తున్నారు మీ ఫోన్ మీద. ఫ్యూచర్లో కూడా ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
1: అట్లాగే మరి మీరు ఈ ప్లాస్టిక్ వాడకం యొక్క నష్టాలు, దానివల్ల కలిగేటువంటి దుష్ప్రభావాలు ఏవన్నీ వివరిస్తూ ఈ నార సంచులు అలాగే క్లాత్ బ్యాగ్స్ ఇలాంటి వాడకం గురించి అవగాహన కల్పిస్తూ ఇంత చేస్తున్నారు కదా, చక్కగా మొత్తం నగరం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుతూ ముందుకెళ్తున్నారు, అందరికి తెలిసినటువంటి విషయం. మరి ప్రభుత్వ సహకారం ఎలా ఉంది?
0: మేమందరూ ఇంకా బాగా చెయ్యాలి అంటే ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. ఇనీషియల్గా మాకు అంత ఎక్కువ సపోర్ట్ ఏం లేదు, కానీ మేము స్టార్ట్ చేసింది ఇండివిజువల్గా మాతో మేము స్టార్ట్ చేసిందే.
1: అట్లాగే మరి దీన్ని ఇంకొంచెం అభివృద్ధి పరచాలంటే ఇప్పుడు ఎంతోమంది కొంతమంది మహిళలు దీని మీద ఉపాధి పొందుతూ ఉన్నారు, ఇంకాస్త ఎక్కువగా ఎవరున్నా కూడా కోరుకునేదే అది. ఇంకా కొంత దీని మీద కొంచెం బ్యాంక్ రుణాలు లాగా తీసుకోవడం, ముద్రా లోన్ లాంటివి ఇలాంటివి ఉన్నాయి మనకు ఎలాగూ, అట్లా ఏదైనా మీరు ఆలోచన ఉందా అండి? కొంచెం దీన్ని డెవలప్ చేస్తూ ఇంకో నలుగురికి ఉపాధి కల్పించిన వారు అవుతారు కదా మహిళలకు చాలా మందికి, దాన్ని డెవలప్ చేయడం కోసంగా మీకు ఇంకా ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్?
0: మహిళలకు కూడా ఏమిటంటే సార్, ఇప్పుడు చదువుకోకపోతే మేమేం చేయలేమేమో, అసలు ఏమీ ఉపయోగపడలేమేమో అన్న ఫీలింగ్ లో కూడా చాలా మంది ఉండిపోతారు. సో లేడీస్ అలా ఫీల్ అవ్వాల్సింది అసలేమి లేదు. ఎడ్యుకేషన్ కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎలా ఎడ్యుకేషన్ లేకున్నా కూడా వాళ్ళు వచ్చి హ్యాపీగా చేసుకోవచ్చు. రాని వాళ్ళు కూడా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తే మేము ట్రైనింగ్ ఇస్తాము ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది. సో వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు లీడ్ చేసుకుంటూ వాళ్ళు ఇంకొక కొద్ది మందికి ఉపయోగపడే విధంగా కూడా వాళ్ళు తయారవ్వచ్చు.
1: భవిష్యత్ ప్రణాళిక ఏమిటి, ఫ్యూచర్ ప్లాన్?
0: అన్ని ఆర్గనైజేషన్స్ మొత్తం అందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తే, ఇప్పుడు మేము సపోర్ట్ చేస్తున్న 10-15 మంది మహిళలకే చేయగలుగుతున్నాం కాబట్టి, అందరు సపోర్ట్ చేస్తే మాకు వర్క్ ఖచ్చితంగా పెరుగుతుంది. పెరగడం వల్ల మేము 30 మంది పైనే ఎంప్లాయ్మెంట్ ఇస్తూ అటు ఎన్విరాన్మెంట్ కూడా హెల్ప్ఫుల్ అవ్వాలన్నది మా కాన్సెప్ట్.
1: ఇప్పుడు మీరు పనిచేసే ప్రాంతం అది కూడా స్వచ్ఛత విషయంలో, మరి పర్యావరణ పరిరక్షణ విషయంలో మీరేమైనా తగు విధంగా దాని మీద శ్రద్ధ పెడుతున్నారా? మీ పరిసరాలు శుభ్రంగా ఉండాలి, మరి అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి. ఎంతమంది అయితే ఇందులో స్వయం ఉపాధిగా ఈ నార సంచుల తయారీలో మహిళలు, శ్రామిక మహిళలు ఉన్నారో వాళ్ళు వాళ్ళకై ఈ స్వచ్ఛత విషయంలో అవగాహన కలిగి ఉండాలి. అట్లా
0: వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాం సార్. మనకు ప్రతి ఒక్కరికి మనం చెప్తేనే కానీ వాళ్ళు బ్రెయిన్లో వాళ్ళు యాక్టివేట్ అవ్వదు, అది ఉన్నా కూడా వాళ్ళు ఈజీగా తీసుకుంటారు. సో మనం ప్రతి ఒక్కటి కూడా మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ, మన దగ్గరకు వచ్చే వాళ్ళని కూడా మనం ఎడ్యుకేట్ చేస్తూ, వాళ్ళు చెప్పే వాళ్ళకి కూడా దీనివల్ల మేము ఇది చేస్తున్నాము, దీనివల్ల ఇవి యూజెస్ ఉన్నాయి అని చెప్పగలిగేటట్టు మనం వాళ్ళని తయారు చేస్తాం అనేది మనం జరుగుతుంది.
1: మీ పరిసరాలు కూడా ముందు శుభ్రంగా చూసుకోవాలిగా,
0: అది ఎప్పుడు మేము చేస్తూనే ఉంటాం సార్.
1: మరి ముడి సరుకు ఇదంతా మీరు దిగుమతి చేసుకోవడం అవన్నీ ఎలా చేస్తున్నారండి?
0: అదంతా మనం కోల్కతా నుంచి, విజయవాడ నుంచి మనకు ఆర్డర్స్ బట్టి, మనకున్న ఆర్డర్స్ బట్టి క్వాంటిటీ, మనకి ఎన్ని డేస్లో కావాలి, ఎంత టైం కావాలి, దాన్ని బట్టి మనం తెప్పించుకోవడం అవుతుంది ఈరోడ్ నుంచి అంతా కూడా.
1: దానికి మరి పెట్టుబడి ఇంత, మరి ఇంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళకి ఉపాధిగా ఇంత ఇవ్వాలి, మొత్తం మీద ఎంతో కొంత మనకు కూడా ఏదో లాభాపేక్ష, అంటే మనకు ఎంతవరకు సరిపడా కావాలో అంతవరకు ఇదంతా చూసుకుంటూ అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారా?
0: ఆల్రెడీ మనం లోన్ తీసుకున్నాం సార్, లోన్ తీసుకునే చేస్తున్నాము. ఫర్దర్ ఇంకా గవర్నమెంట్ సపోర్ట్, అందరి సపోర్ట్ వల్ల ఎక్కువ మందికి ఉపాధి కల్పించి చేయాలన్నది మాకు ఉద్దేశం.
1: ఇప్పుడు చేస్తున్నటువంటి, ఇప్పుడు తయారు చేసేటువంటి నార సంచులు అలాగే క్లాత్ బ్యాగ్స్ క్వాలిటీ ఇంకా పెంచుతూ అందరిని ఆకట్టుకునే విధంగా చెప్పారు, ఉపయోగాలు ఎలాగూ చెప్పారు, మరి ఇంకొంచెం స్పందన వచ్చే విధంగా ఆలోచిస్తున్నారండి?
0: జనరల్ బ్యాగ్స్ లా కాకుండా అండి, యాక్చువల్లీ నాకు డిజైనింగ్ అనేది చాలా నాకు ఇష్టమైనది కాన్సెప్ట్. సో డిఫరెంట్ నేను మోడల్స్ డిజైన్ చేస్తాను. డిజైన్ చేస్తే ఆటోమేటిక్గా కస్టమర్ అట్రాక్ట్ అవుతారు. హై అఫీషియల్స్ కూడా నార్మల్ సింపుల్ బ్యాగ్స్ పట్టగాలంటే నామోషి ఫీల్ అవడం ఇవన్నీ ఉంటాయి సొసైటీలో. సో వాళ్ళకి తగ్గట్టుగా మనం డిజైన్ చేసి ఆ కాన్సెప్ట్లో కూడా మనం తీసుకెళ్తున్నాం, డిఫరెంట్ మోడల్స్ తయారు చేసి మార్కెట్లోకి తీసుకెళ్లేలాగా.
1: చాలా ధన్యవాదాలు సావిత్రిదేవి గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ.
2: ఇంతవరకు నారసంచుల తయారీ, స్వయం ఉపాధి కల్పన అనే అంశంపై ఆకుల సావిత్రిదేవి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. కార్యక్రమంలో తరువాత శేష ప్రశ్న

0: కట్టారు అప్పలనాయుడు గారి. కథానికి వింటారు.
1: నిన్న ఇదే వేళకు కనుమరుగవుతోన్న మలిపొద్దును చూస్తున్నాడు ముత్యాలనాయుడు. పొడిచే తొలిపొద్దును, మలిగే మలిపొద్దును జీవితంలో చాలాసార్లు చూశాడు. వానముసురులో వేకువ జారిన వేళ, ఇళ్ల ముంజూర్లలో చేలగట్ల మీద, నాగావళి నది నీటిలోన తడితడి పొద్దు పొడుపు చూశాడు. శీతగాలులేవో వేచగా మోరలెత్తి అరిచే లేగదోడల గంగడోళ్ల మీద, రెక్కలగొట్టుకు గూళ్ళకెగిరే సకల పక్షిరాశుల రంగుల రెక్కల మీద, వరి కంకుల మీద జారిపోయే వెలుగురేఖల మలిపొద్దును చూశాడు. కొన్నిసార్లు ఈ దృశ్యాలు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించాయి. కొన్నిసార్లు ఏ అనుభూతిని కలిగించని రోజువారీ దృశ్యాలనిపించాయి. నిజానికి పశుపక్ష్యాది జీవరాశి తొలిపొద్దును మలిపొద్దును ప్రతిరోజు నిత్య నూతనంగా అనుభవిస్తాయి. చూస్తుండగానే ఒక్కో వెలుగు కిరణాన్ని భూమి మీద నుంచి తీసుకుపోయింది మలిపొద్దు. భూమి మీద చీకటి పరుచుకుంది. ముత్యాలనాయుడు నిట్టూర్చాడు. అది తొలిపొద్దు మలిపొద్దు ఎరుగని ఓ పట్నంలోని ఏసీ కళ్యాణ మంటపం. కళ్యాణ మంటపం పూర్తిగా నిండిపోయింది. సహోద్యోగులు, మిత్రులు, బంధువులు వచ్చారు. ముత్యాలనాయుడి కొడుకు, కూతురు వస్తామన్నారు కానీ రాలేకపోయారు. సాయంత్రం 6:30 అయింది. భార్యతో సహా ముత్యాలనాయుడు వేదికపై ఉన్నతాసనం మీద ఆసీనుడయ్యాడు. ముత్యాలనాయుడి పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు సభ. సభాధ్యక్షులు కార్యక్రమ వివరాలను చెప్పి సభను విజయవంతం చేయాల్సిందిగా సభను కోరారు. అధ్యక్షులు, 4-5 వక్తలు సంస్థ అధికారి చేతుల మీదుగా పదవీ విరమణ సంబంధిత పత్రాల సమర్పణ, సన్మానం, ముత్యాలనాయుడి ప్రతిస్పందన, అనంతరం విందు. ఇది కార్యక్రమం. రేపటి నుంచి తను విశ్రాంత ఉద్యోగి. పొద్దున్నే నాగలి భుజాన వేసుకు ఒక రైతు బయలుదేరినట్టు, పొద్దున్నే వల భుజాన వేసుకుని సముద్రం మీదకు ఒక జాలరి బయలుదేరినట్టు, తను తన ఉద్యోగ బాధ్యతల్ని భుజాన వేసుకుని బయలుదేరనక్కర్లేదు. శాశ్వతంగా మలిగిపోయే పొద్దుతనం. ముత్యాలనాయుడు మనసంతా నిన్నటి మలిపొద్దు దృశ్యం మీదనే ఉంది. నాయుడు గారు అంచెలంచెలుగా పదోన్నతులు పొందారు. జిల్లాస్థాయి అధికారిగా ఎదిగారు. అలు పెరుగని సేవ చేశారు. నేడు వృత్తి నుంచి విరమణ పొందుతున్నారు. తొలిపొద్దు నుంచి మలిపొద్దు దాకా వెలుగు కిరణాల ప్రయాణాన్ని వివరించారు అధ్యక్షుల వారు. వృత్తి జీవితంలో తమ తమ అనుభవాలను, నాయుడి సహచర్యాన్ని కళ్లకు గట్టినట్టు వివరిస్తున్నాడు ఒక వక్త. వక్తలను కార్యక్రమ ఎజెండాను దృష్టిలో పెట్టుకుని సమయపాలన చేయవలసిందిగా మొరపెడుతున్నాడు అధ్యక్షుడు. సమయపాలన సృష్టి ధర్మం కాదని, సమయాన్ని వృధాగానో అన్యథాసక్తంగానో ఖర్చు చేయటంలో సృష్టిలో ఏ జీవరాశికి తీసిపోమని వక్తలు వక్కానిస్తున్నారు. ముత్యాలనాయుడు ఉపన్యాసాలు వింటూనే ఎప్పటివో తన జీవితంలో కొన్ని జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టుక, రెల్లుగడ్డి పైకప్పుల పూరిళ్ల వాసలు, వ్యవసాయాధార వృత్తుల కులాల ఇండ్లు, వ్యవసాయ గ్రామం, 2-3 కోమట్ల ఇళ్ళు, శివాలయ పూజారి ఇళ్ళు, ఏ తరానిదో ఒక చల్లని రావి చెట్టు, మొదలు చుట్టూ కట్టిన రచ్చబండ, రామాయణ భారత భాగవత పారాయణాలు, ఏవేవో జ్ఞాపకాలు. ముత్యాలనాయుడికి బాల్యంలో బడి అగ్గొట్టినందుకు అప్పారావు మాస్టారు అరటి చివరితో కొట్టిన దెబ్బలు గుర్తొచ్చాయి. ఆహార పంటలు పొలానికి ఆహ్వానించేవి. ఆ రోజు వేరుశనగ కాయలు నింపిన గరిసెబండి చూసి గబగబా ముత్యాలనాయుడు తన చేతిలోని పలకా పుస్తకాన్ని గడపలో పడేసి బండెక్కాడు. బండితోలే పాలేరు వారిస్తున్నాడు కూడా, అయినా వినిపించుకోలేదు. పాఠశాలకు వెళ్తోన్న అప్పారావు పట్నాయక్కి ఈ దృశ్యం కనిపించింది. అతనికి విపరీతమైన కోపం వచ్చింది. ఆ రోజుల్లో పాఠశాలకు విద్యార్థుల హాజరే తక్కువ. పేదల పిల్లలు అసలు రారు. పెద్ద, చిన్న, మధ్యతరగతి రైతుల పిల్లలు, వ్యవసాయేతర కులాల పిల్లలే విద్యార్థులు. వీరిలోనూ గైర్హాజరంటే కోపం నశాలానికెక్కేది మాస్టర్కి. దానికి తగ్గట్టు కొందరు తల్లిదండ్రులు, మాస్టరు గుంటలకి బీపులు చీరియండి, పర్లేదు, 4 అచ్చరం ముక్కలాళ్ళ నాలుకల మీద పలకాల, లెక్కాడక్కలాళ్ళు తెలుసుకోవాలా అని అనేవారు. ఆ ఆగ్రహంతో పండ్లు కొరుగుతూ వీధిలో వెదకసాగారు. దండన సాధనం కోసం అరటి చోరు కనిపించింది, అందుకున్నారు. ముత్యాలనాయుడు వీపు చీరేసేవారే. పాలేరు వలన వాతలతో ఆగారు మాస్టారు. తల్లిదండ్రులు వీపు మీద వాతలకేవో ఉపశమనాలు చేశారు కానీ ముత్యాలనాయుడి గుండెలో పడిన భయం అనే ముద్రను మాత్రం ఉపశమనం చేయలేకపోయారు. పెద్దలు, ఉపాధ్యాయులు, అధికారులు, అపరిచితులు ఎవరిని చూసినా భయం వేసేది ముత్యాలనాయుడికి. బహుశా ఈ భయమే తనను బడి అగ్గొట్టకుండా బుద్ధిగా చదువుకునేట్టు చేసిందేమో, బ్రతుకు బాగుపరిచిందేమో. బహుశా ఈ భయమే అంచెలంచెలుగా తనను ఉద్యోగంలో ఎదిగించిందేమో. భయం మానవుణ్ణి అదుపు చేస్తుందా? ఎన్నో రూపాల్లో భయం మనుషుల చుట్టూ ఆవరించినట్టు అనిపించింది ముత్యాలనాయుడికి. ఇప్పటికీ

0: ఈ భయావరణలోనే నా ఉన్నాను అని అనుకున్న ముత్యాల నాయుడికి ఆలోచనలాగినాయి. వృత్తి జీవితంలోని కష్టసుఖాల గురించి మాట్లాడుతున్నాడు మరో వక్త. ముత్యాల నాయుడు పశు వైద్యుడు, మానవ వైద్యుడు కావాలనుకున్నాడు కానీ కాలేకపోయాడు. మనిషికి చికిత్స చేసి రోగం నయం చేస్తే డబ్బిస్తారు, కృతజ్ఞత చూపుతారు, ఎదురైనప్పుడల్లా నమస్కరిస్తారు. అదే పశువులకు చికిత్స చేస్తే ఇవేవీ లభించవు. సరికదా, పశువుకి ఎదురు పడినప్పుడు మనం పరాకుగా ఉంటే కాలు జాడించి కృతజ్ఞత చూపుతుంది. వక్త ఉపన్యాసానికి శ్రోతల చప్పట్లు. ముత్యాల నాయుడికి అటువంటి కృతజ్ఞతలు ఎన్నెంది ఉంటాయో జోకాడు వక్త. ముత్యాల నాయుడి భార్య ముసిముసిగా నవ్వింది. పశు సంవర్ధక శాఖ పాలనా విభాగం ఆదేశాలు, బడ్జెట్ కేటాయింపులు, ఆచరణలో లోటుపాట్లు, ఉద్యోగుల కష్టనష్టాల వివరాలతో జనరంజకంగా ఉపన్యసిస్తున్నాడు వక్త. ఆయన ఉద్యోగ సంఘ నాయకుడు. ముత్యాల నాయుడు ఆ వక్త ఉపన్యాసంలోని కృతజ్ఞత గురించి ఆలోచించసాగాడు. పశువులు కృతజ్ఞత తెలుపలేవు కానీ ఆ పశువుల్ని పెంచే రైతులు, కూలీలు, వారి ఆదరణ, ఆప్యాయత తన వృత్తి జీవితమంతా కనిపించింది. అంతకుమించి ఒక పాడి ఆవు రోగాన్ని నయం చేసినప్పుడు, ఒక దుక్కి పశువును బాగు చేసినప్పుడు ఒక పాల వెల్లువ, పంటల రాసులు కనిపించేవి. ఆ పాడి, ఆ పంట ఆ పశు పోషకుడి కోసం మాత్రమే కాదు కదా, లోకానికి అందుతుంది కదా. స్వయంగా తాను సృష్టికర్తను కాలేకపోయినా పరోక్షంగా సృష్టికర్తలకు సహకరిస్తున్నానన్న భావన గుండెల్లో నిండేది. ఆ తృప్తికి మించి లేదనుకునేవాడు ముత్యాల నాయుడు. జీవితానికి సార్థకత ఉండాలి. వృత్తి, ప్రవృత్తి ఆ సార్థకతను కలిగించాలి. వృత్తి ఒక గోరువంక, ప్రవృత్తి ఒక నెలవంక. వృత్తికి రిటైర్మెంట్ ఉంటుంది కానీ ప్రవృత్తికి ఉండదు. మరో వక్త కవి గాబోలు కవితాత్మక ఉపన్యాసం సాగుతోంది. వృత్తి సంగతి సరే, ప్రవృత్తి వ్యక్తిలో ఎలా ఏర్పడుతుంది, ఎలా కొనసాగుతుంది, మానవ ప్రవృత్తి సామూహికమా వ్యక్తిగతమా, ముత్యాల నాయుడి మనసులో ప్రశ్నలు. వక్త దగ్గర సమాధానాలు లేవు. చాలామంది వక్తలు సంభాషిస్తారు, సమాధానాలు చెప్పరు. ముత్యాల నాయుడు తన గురించి ఆలోచించుకున్నాడు. తనకి ఈనాడు వృత్తి, ప్రవృత్తి వేరువేరుగా లేవు, అన్నీ వృత్తితోనే. అప్పటికే గ్రామాలన్నిటా పరిచేస్తుడు కావటానా, అనేకులు తమ పశువుల చికిత్స కోసం నాయుడు చుట్టూ తిరగటానా, ఇక వృత్తి, ప్రవృత్తి ఒక్కటే అనుకున్నాడు. అలాగే కొనసాగాడు. శేష జీవితం కూడా సాఫీగా శాంతి సౌభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కొనసాగాలని ఒక వక్త కోరుకున్నాడు. శేష జీవిత కొనసాగింపే ప్రశ్నగా ఉంది ముత్యాల నాయుడికి. పిల్లలు, బంధువులు, స్నేహితులు శేష జీవితం మీద శేష ప్రశ్న వేయటమే. పూర్తిగా మీరు తీసేసుకున్నా ఓకే, ఇచ్చేస్తాను, లేదు పార్ట్నర్గా ఉండమంటే ఉంటాను, కానీ ఇది మాత్రం మూత పడకూడదు, మరొకటి చేతులు పడకూడదు, మీ చేతిలోనే ఇవి నడవాలా, నా కోరిక ఇది. ఒక వారం 10 రోజులుగా సత్యబాబు ప్రపోజల్ పెడుతూనే ఉన్నాడు. సత్యబాబుకి కోళ్ల ఫారం ఒకటి, గేదెల ఫారం ఒకటి ఉన్నాయి. సత్యబాబు ఈ 2 వ్యాపారంలో ఎదగటానికి పునాది వేశాయవి. వ్యాపారంలో ఎదుగుతున్న కొద్దీ సమాజ సేవ చేయాలన్న ఉబలాటం మొదలవుతుంది వ్యాపార శ్రేణుల వారికి. ఆ ఉబలాటం తీరటానికి రాజకీయాల్లోకి వెళ్ళాలి. రాజకీయాలు ఈ రోజుల్లో పెద్ద పెద్ద చొక్కాలు, సుర్వాలు, పెద్ద పెద్ద కార్లు, బంగ్లాలు, పెద్ద పెద్ద బంధుబలగాలు గాక పెద్ద పెద్ద మొత్తంలో ధనరాశులు ఉన్న వాళ్లతో నిండిపోయాయి. సత్యబాబుకి పెద్ద పెద్ద చొక్కా, సుర్వాలున్నాయి. పెద్దలు నిర్మించి వదిలివెళ్లిన భవంతి ఉంది, బంధుబలగం ఉంది. రాజకీయాల్లోకి రావడానికి కావలసిన అర్హతలన్నీ ఇంచుమించుగా ఉన్నాయి, ధనరాశులే తక్కువగా ఉన్నాయి. ఈ కోళ్ళు, గొర్రెలు, గేదెలతో ధనరాశులు అంత స్పీడుగా పెరగవని, సారా బిజినెస్సు, ఇసుక ర్యాంపు కాంట్రాక్టు, ఇంకా అటువంటి మరికొన్ని కాంట్రాక్టుల్లో స్పీడ్ డెవలప్మెంట్ ఉంటుందని గ్రహించుకొని అటువైపు మరలే ప్రయత్నంలో ఉన్నాడు. అలాగని తనకు పునాది వేసిన ఈ కోళ్ల ఫారం, గొర్రెల ఫారం వదలాలంటే మనసు పీకుతుంది. ముత్యాల నాయుడికి ఆ సత్యబాబు ప్రపోజల్ ముందు నచ్చింది. కానీ రైతుల ఇళ్ల చుట్టూ కళ్ళాల్లోనా పొలాల్లోనా తిరుగాడే కోళ్ళు, గొర్రెలు, గేదెలు, సకల రైతు సహచర జీవులను ఆ రైతుకి, ఆ పరిసరాలకి దూరంగా పోషణ చేయటం ఆయనకి ఎందుకో నచ్చలేదు. పోని మా దగ్గరకు వచ్చేయండి నాన్న, ఏమీ చెయ్యొద్దు, హాయిగా కూచోండి, మీ పెన్షన్ చాలును, చాలకుంటే మా సంపాదనుంది, కన్నబిడ్డల ప్రపోజలు. ఏమీ చేయకుండా కూచోవడం, దేనికోసం ఎదురు చూస్తూ కూచోవడం. ముత్యాల నాయుడు మనసు బాధతో మూలిగింది. బ్రతుకు చివరి మెట్టు మీద ఉన్నట్టు అనిపించింది. ఆ మెట్టు మించి పడిపోవడం ఒకటే మిగిలిన కర్తవ్యంగా కనిపించింది. సభాధ్యక్షుల ముగింపు ఉపన్యాసం. ముత్యాల నాయుడిది నిండైన జీవితం, పిల్లలు ప్రయోజకులు, హాయిగా శేష జీవితం గడిపేస్తారు అని దీవించి సన్మాన కార్యక్రమాన్ని ఆరంభించారు. తడితడి పూలదండలు, తడిలేని కరస్పర్శలు, శాలువాలు, ఫోటోఫోజులు, అభినందనల వాన కురిసింది. లోపల ఎన్నెన్నో కదలాడినాయి గుండెల్లో. పల్లె, బాల్యము, చదువు, ఉద్యోగము, పెళ్ళి, కుటుంబం అయిపోయినట్లేనా, చక్రం తిరిగేసినట్లేనా, ఈ తిరుగాటలో ఎన్ని పోగొట్టుకున్నాను, ఏవి పొందాను. ముత్యాలనాయుడు మనసు మూలిగింది. ఏవో మాట్లాడతాడనుకున్నారు అందరూ. ముత్యాలనాయుడు అందర్నీ చూస్తూ రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు. అదే అతని ప్రతిస్పందన. ఎవరైనా ఎప్పటికైనా లోకానికి నమస్కరిస్తూ మౌన నిష్క్రమణ కావలసిందే. సభ ముగిసింది. అక్కడికి వారం రోజుల తర్వాత ముత్యాలనాయుడు భార్యతో సహా పిల్లల దగ్గరకు వెళ్ళాడు. అదో మహానగరం. అనేక ప్రాంతాల, రాష్ట్రాల, దేశాల ప్రజలు ఏదో ఉపాధితో జీవించే నగరం. కిక్కిరిసిన జనసమూహమే గాని అందరూ ఒంటరులే. నగరం రోడ్లను చూస్తే ఏవో కలువురాని నదులు వాటి కవిగా ఎటేటో ప్రవహిస్తున్నట్టుంటాయి. పట్టపగలు ఏ రోడ్డు దగ్గర నిల్చున్నా చీకటిలో తెలియని నది ఒడ్డున నిల్చున్నట్టుంటుంది ముత్యాలనాయుడికి. నగరంలోని సంపద సౌకర్యాలు చూస్తే వాటికి ఏనాడూ నోచుకోని పల్లెసీమలు గుర్తొస్తాయి. మహానగరంలో వారం గడిచింది. రోజూ సాయంత్రం మూడేళ్ల మనవడితో షికారు వెళ్లటం, పార్కులో కాసేపు కూర్చోవటం, తాతా మనవళ్ళు తరగని ఊసులాడుకోవటం, ఎగిరే విమానాన్ని, వెలిగే విద్యుత్ దీపాన్ని, కదిలే వాహనాన్ని, నిలువని మనుషుల్ని, ఎవరిని చూసినా ఏదో ఉత్సుకతతో ఏదో ప్రశ్న వేసేవాడు మనవడు. పార్కుకు వెళ్లే దారిలో ఒక పెద్ద భవంతి ఉంది. అది ఆ వీధిలోని భవంతులన్నిటిలోకి పెద్దది, ఖరీదైనది. దాన్ని చూసి మనవడు ప్రశ్నలు. అంత బిల్డింగ్ ఎవరిది? అందులో మనుషులే ఉంటారా? ఉంటే కనిపించరేం? కార్లు, కుక్కలు తప్ప మరొక అలికిడి లేని ఆ భవంతి గురించి ప్రశ్నించేవాడు. ముత్యాలనాయుడికి ఏమి చెప్పాలో తోచేది కాదు. తాత, అది చంద్రముఖి బిల్డింగ్. నేను బోవ తినకపోతే అమ్మ ఆ బిల్డింగులోకి తీసుకెళ్లి వదిలేస్తుంది అంటది తెలుసా అని బిల్డింగ్ బోగట్టా చెప్పాడు. నువ్వు కానీ మందులు వేసుకోకపోయినా నానమ్మ నిన్ను ఆ బిల్డింగులోనే వదిలేస్తుందట అని కూడా చెప్పాడు మనవడు. ముత్యాలనాయుడికి నవ్వు వచ్చింది. కొన్ని పదాలు స్పష్టంగా, కొన్ని నత్తిగా, కొన్ని కత్తిరించి కబుర్లు కబుర్లుగా మాట్లాడే మనవడు ముద్దొచ్చాడు. ఎత్తుకొని ముద్దు పెట్టాడు. రోజూ ఇలా గడిపేస్తే చాలు కదా, మనవడి మురిపాల మొహంలోకి చూస్తూ తృప్తి పొందబోయాడు ముత్యాలనాయుడు. బాల్యానికి, వృద్ధాప్యానికి కొన్ని పోలికలేవో తెలిసొస్తున్నాయి ముత్యాలనాయుడికి. మనవడితో పార్కు వైపు నడుస్తూ సరిగ్గా ఆ బిల్డింగ్ దగ్గరే ఆగాడు. నిన్నటిదాకా మూసిన తలుపుల భవంతి ఈరోజు తెరిచి ఉంది. భవంతి ముందర పెద్ద గేటు తీసి ఉంది. పిల్లలు, పెద్దలు ఎవరెవరో లోపలికి వెళ్తున్నారు, లోపల నుంచి బయటకు వస్తున్నారు. సందడి సందడిగా ఉంది. తాతయ్య, చంద్రముఖి బిల్డింగ్ నిండా ఎందరున్నారో చూడు, వాళ్ళని వాళ్ళమ్మా నాన్నలు అందులో వదిలేస్తారా అని ప్రశ్నించాడు మనవడు. ముత్యాలనాయుడికి ఆశ్చర్యం వేసింది. మనవడిని తీసుకుని ఆ భవంతి గేటు ముందరకు నడిచాడు. ఆ భవంతి గేటుకి ఇరువైపులా ఒక స్త్రీ, ఒక పురుషుడు నిల్చున్నారు. నిండైన విగ్రహాలు, వింత కాంతి వార కళ్ళల్లో, సంపూర్ణ ఊరడింపునిచ్చే దరహాసాలతో, రండి రండి, వచ్చేవాళ్ళు మీకోసం, అందరికోసం ఒక ఉపయోగ వస్తువు తీసుకుని రావాలి, ఉపయోగ వస్తువుతో వచ్చేవారికే ప్రవేశార్హత అని ఆహ్వానిస్తున్నారు. ముత్యాలనాయుడికి క్షణకాలం ఇదంతా ఏదో మాయ అనిపించింది. భవంతి లోపల ఏముంది? ఆ ఉన్నదేదో తమకేమి ఉపకరిస్తుంది? ఉపకరిస్తుందో లేదో ముందుగా ఒక ఉపయోగ వస్తువు తాము తేవడమేమిటి? ఈ షరతేమిటి? ఈ ఆహ్వానమేమిటి? అంతా ఏదో మాయ, మర్మం, మోసం అని అనుకున్నాడు. కొద్దిసేపు మనసు గింజలాట తర్వాత ఏదో అడగాలనిపించి, అవును, తిరిగి వెళ్ళిపోయినప్పుడు మేము తెచ్చే ఉపయోగ వస్తువుని మేము తీసుకుపోవచ్చా అని ద్వారపాలకులను ప్రశ్నించబోయాడు ముత్యాలనాయుడు. ఆశ్చర్యంగా అక్కడ ఏ ద్వారపాలకులు లేరు. సంశయంగా అలా నిల్చుండిపోయాడు ముత్యాలనాయుడు. ముత్యాలనాయుడిని చూస్తూ మనవడు.
1: ఇంతవరకు శ్రీ అట్టాల అప్పలనాయుడు గారి కథానికి విన్నారు. కార్యక్రమంలో చివరిగా కార్మికుల సంక్షేమ గీతం వింటారు.

ఇంతవరకు కార్మికుల సంక్షేమ గీతం విన్నారు. కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యువత వినూత్నంగా ఆలోచిస్తూ సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని పిలుపునిచ్చిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4399 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామన్న గనుల శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఇక వార్తల్లోని వివరాలు. యువత వినూత్నంగా ఆలోచిస్తూ సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. తిరుపతిలో

0: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 52 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 12,000 మందికి పైగా విద్యార్థులకు పట్టాలను అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ,
1: I deem it a privilege and honor to preside over the 63rd to 68th combined annual convocation of Sri Venkateshwara University Tirupati, one of the premier citadels of higher education and research in India since its establishment in 1954. As rightly said, this is second biggest university in our state. Rather, it is a celebration of knowledge, perseverance, discipline, aspirations and achievement.
0: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4,399 రోజులను పూర్తి చేసుకోవడంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రజా సంక్షేమం, దేశాభివృద్ది మధ్య సమతుల్యతను పాటిస్తూ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ మరింత బలమైన, సురక్షితమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన దేశంగా ఎదిగిందని పేర్కొన్నారు. అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున అభినందనలు తెలిపారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో విశేష పురోగతి సాధించిందని పేర్కొన్నారు. జాతీయ భద్రత, ఆర్థికాభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతుల విస్తరణలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు దేశ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాయని తెలిపారు. మరొకవైపు, వరుసగా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసినందుకుగాను నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లూ రవీంద్ర అన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామివారిని మంత్రి ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత రెండేళ్లలో మౌలిక సదుపాయాలు, సాగునీరు, పరిశ్రమలు, ఉపాధి కల్పన వంటి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు. రాయలసీమను అన్ని రంగాల్లో అభివృద్ది పదంలో నడిపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొంటూ,
2: అన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మరి 2 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నాం. చాలా అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సూపర్ 6 కానీ, అలాగే వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ లో 25% మనకు రావడం అనేది ఇది చాలా సుపరిణామం. ముఖ్యంగా ఈ రాయలసీమ ఏరియాలో వాటర్ తీసుకురావడానికి మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషి కానీ, యుద్ధ విమానాలు తయారు చేసి కర్మాగారం కూడా పుట్టపర్తి రావడం, ఇవన్నీ కూడా రాయలసీమ ఏరియాలో, అట్లాగే తిరుపతి చుట్టుపక్కల శ్రీ సిటీలో ఇవన్నీ కూడా చాలా పరిశ్రమలు వస్తున్నాయి. డెఫినెట్ గా రాయలసీమ ఒక రత్నాల సీమగా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా మారుతుంది. అలాగే అన్ని జిల్లాలు కూడా సమగ్ర అభివృద్ధి చెందబోతోంది.
0: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు, అధికారులు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. విజయనగరం జిల్లాలోని శ్రీ రాజమన్నార్ గోపాలస్వామి దేవాలయంలో నిర్వహించిన ఆలయ యోగాలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొని యోగాసనాలు వేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిలో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కె వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. కడపలోని క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన కుటుంబ యోగా కార్యక్రమంలో 1,000కి పైగా కుటుంబాలకు చెందిన 4,000 మంది పాల్గొని ఆసనాలు వేశారు. శ్రీకాకుళంలోని కార్గిల్ పార్కులో నిర్వహించిన ప్రత్యేక యోగా శిబిరంలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ,
3: క్రమబద్ధమైన జీవితం గడపడానికి, మనసుకి శరీరానికి కోఆర్డినేషన్ కోసం ఏవైతే మన యోగ పురుషులు, ఋషులు, మునులు, మహానుభావులందరూ కొన్ని వేల సంవత్సరాలుగా ఒక క్రమబద్ధమైన జీవితం గడపడం కోసం మానవ సమాజానికి, ప్రపంచానికి అందిన ఆ గొప్ప ప్రక్రియ యోగ ప్రక్రియ, ప్రజల్ని జాగృతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మొదలెట్టారు. అందరికి యోగాంధ్ర శుభాకాంక్షలు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్దికి అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సూచించారు. నెల్లూరులో నిర్వహించిన జిల్లా అభివృద్ది సమీక్ష కమిటీ సమావేశంలో మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డితో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో

0: పరిశ్రమల స్థాపనకు త్వరతగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు బైపాస్ రోడ్డులో సుమారు 8,61,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ప్రజల ప్రైవేట్ భాగస్వామ్యం P4 విధానంలో సాలూరును అభివృద్ది చేయనున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ఐలవ్ సాలూరు వెనక్కి 32 అడుగులు ఆంజనేయ స్వామి విగ్రహం పెడుతున్నాం. దాని ముందు ఒక పార్క్ పెట్టాలని అనుకున్నాం. అదంతా కూడా P4 విధానంలోనే. అలాగే మేము మళ్ళీ గాంధీ పార్క్ కూడా ఒక చక్కగా తయారు చేయాలి, వాకింగ్ ట్రాక్ తయారు చేయాలని అనుకున్నాం. అది కూడా P4 విధానంలో పెట్టుకుంటున్నాం. మీరు మేము మొత్తం అందరం కలిసి మనం సాలూరు నియోజకవర్గాన్ని, అలాగే సాలూరు మున్సిపాలిటీని ముందుగా అభివృద్ది చేయాలి. మాకు డంపింగ్ యార్డ్ కూడా ఆ ప్రాబ్లం లేకుండా అది కూడా క్లియర్ చేసుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్న సోదరి సోదరీమణులు అందరూ మన ఊరిని మనం డెవలప్ చేసుకోవడానికి మీ
0: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రమాద ఘటన బాధితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతి చెందిన కార్మిక కుటుంబాలతో పాటు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఉక్కు కర్మాగారం ప్రమాద ఘటన బాధితులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఉక్కు కర్మాగారం కార్మికుల సమస్యలు, ఉద్యోగ భద్రత అంశాలపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్లో ఆయుష్ వైద్య విభాగం ప్రజలకు అందుబాటులోనికి వచ్చిందని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహమ్తేమ్ శాంతా సింగ్ తెలిపారు. ఎయిమ్స్ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఆయుష్ వైద్య విభాగాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అహమ్తేమ్ శాంతా సింగ్ మాట్లాడుతూ, ఆధునిక వైద్య విధానాలతో పాటు సాంప్రదాయ భారతీయ వైద్య విధానాలను సమన్వయం చేస్తూ సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించాలనే లక్ష్యంతో ఆయుష్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఎయిమ్స్ మంగళగిరి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తోందని, ఇకపై ఆయుష్ విభాగం ద్వారా కూడా మరింత విస్తృతమైన వైద్య సేవలు అందుబాటు రానున్నాయని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు పారిశ్రామిక అభివృద్ది కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. విజయవాడలోని రతన్ టాటా హబ్లో నిర్వహించిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ సామర్థ్యాల పెంపు కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కామర్స్, జీఎస్టీ, ట్రేడ్ మార్కులు, డిజిటల్ మార్కెటింగ్, వ్యాపార అభివృద్ది వ్యూహాలతో పాటు ప్రభుత్వ పథకాలు, మార్కెట్ అవకాశాలపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత వినూత్నంగా ఆలోచిస్తూ సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని పిలుపునిచ్చిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4,399 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామన్న గనుల శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్.

0: ఆయన కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా గర్భవతుల్లో తరచుగా ఎదురయ్యే సమస్యల గురించి డాక్టర్ కొండ పూర్ణ రాజేశ్వరి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ కొండ పూర్ణ రాజేశ్వరి గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: డాక్టర్ పూర్ణ రాజేశ్వరి గారు, మీరు ఆయుర్వేద వైద్య నిపుణులుగా వైద్య సేవలు అందిస్తున్నారు కదా?
3: అవునండి.
2: ముఖ్యంగా గర్భవతులు కొందరు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కారణాలు ఏమైనప్పటికీ వాళ్లకు ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు, అవగాహన లేమి కావచ్చు, కొన్ని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి సరి అయినటువంటి అవగాహన లేక నాటు వైద్యాలు, నాటు చిట్కాలు ఇలాంటివి కూడా పాటిస్తూ ఉండటం, అట్లాగే కాన్పు సమయంలో మంత్రసానితో కాన్పు చేయించుకోవాలి, ఇప్పుడు దాదాపుగా లేదు. ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తోంది. ఆసుపత్రిలోనే కాన్పు చేసే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన నిజంగా ఒక అమృత తుల్యం లాంటిదని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే డాక్టర్ గారు, కన్సీవ్ అయిన మొదటి నెల నుండి ప్రసవం అయ్యే వరకు వీళ్ళు అసలు ఎలాంటి సమస్యలు ఏదైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుందా? అసలు సమస్యలు అనేది పక్కన పెట్టినా వాళ్ళు ఆరోగ్యకరంగా మంచి ఆహారం తీసుకోవాలి, చక్కటి వ్యాయామం చేయాలి, ఆనందకరంగా ఉండాలి ఇలా చెబుతుంటారు డాక్టర్ గారు.
3: కరెక్ట్.
2: సో మొట్టమొదట కన్సీవ్ అయిన నెల నుండి ఎలాంటి సమస్యలు అంటే అంటుంటారు గర్భం నిలవలేదండి, అబార్ట్ అయిందండి, ఇవి కూడా వింటుంటామండి. ఇట్లా అసలు మొదటి నెల నుంచి ప్రసవం అయ్యే వరకు ఏ రకమైన సమస్యలు సాధారణంగా వస్తుంటాయి, దానికి కారణాలు ఏమయ్యి ఉంటాయి చెప్పండి ముందు.
3: గర్భవతుల గురించి ఆయుర్వేద పరిరక్షణ అనేది చాలా మంచి టాపిక్. అయితే ఒక్క విషయం, ఒక స్త్రీగా నేను చాలా గర్వించదగ్గ ఒక విషయం మాత్రం ముందుగా అది చెప్పాకే మిగిలింది స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగినటువంటి అవకాశం భగవంతుడు స్త్రీకి మాత్రమే ఇచ్చాడు. సో ప్రతిసృష్టి చేయాలంటే ఎవరి వల్ల కాదు, ఒక స్త్రీమూర్తి వల్లనే అవుతుంది. సో అందుచేత ఈ గర్భిణీ పరిచర్య అనేది ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలాగే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి విహారం చేయాలి, ఎటువంటి ఔషధాలు చేసుకోవాలనేది చాలా స్పష్టంగా, చాలా కూలంకుషంగా, చాలా చక్కగా ఆయుర్వేద శాస్త్రంలో చరకాచార్యుల వారు, సుశ్రుతాచార్యుల వారు, హారీత సంహితాచార్యుల వారు, కశ్యప సంహిత, అష్టాంగ హృదయం, వీటన్నిటిలో కూడా చాలా వివరంగా చాలా చక్కగా చెప్పబడింది. 5000 సంవత్సరాల నాటి క్రిత ఆయుర్వేదంలో మాసానుమాస పరిచర్య అని చెప్పేసి గర్భిణీ పరిచర్య గురించి చాలా చక్కగా వివరించబడింది. అందులో మనకేంటంటే షోడశోపచారాలు అనేవి మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. సో ఈ గర్భిణీ పరిచర్యలోనే మనకి 3-4 షోడశోపచారాలు రావడం అనేది చాలా విశిష్టమైనటువంటి విషయం. అంటే మన జీవితం అంతా కలుపుకుంటే 16 ఉపచారాలు, షోడశోపచారాలు చేస్తే అందులో 4 వరకు మనకి అమ్మాయి ప్రెగ్నెన్సీకి ముందు నుంచి డెలివరీ అయ్యే లోపల 4 కార్యక్రమాలు జరుగుతాయి. 4 ఉపచారాలు చేస్తున్నాం అంటే ఎంత అవసరమైనది అనేది ఎంత స్పష్టంగా చెప్పారనేది మనం అర్థం చేసుకోవాలి. సో షోడశోపచారాల్లో ఫస్ట్ ఏంటంటే గర్భాధాన కార్యక్రమం. అంటే మ్యారేజ్ అయిన వెంటనే గర్భాధాన కార్యక్రమం అని చెప్పేసి పిల్లలిద్దరికీ కూడా అసలు గర్భిణీ రావడానికి ఎలా వస్తుంది, ఎలాగా అవకాశం ఉంది, తర్వాత ఆ టైంలో మనం దేవతలను కూడా పిలిచి వాళ్ళ చేత వీళ్ళని దీవింపచేసి మనందరూ పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళకి కొబ్బరి బొండాలు, పళ్ళు అని స్వీట్స్ అన్నీ ఇచ్చి పెద్దవాళ్ళ దీవెనలు తీసుకోవడం అంత చక్కగా మన భారతీయ సాంప్రదాయంలో ఉన్నాయి. అలాగే గర్భాధాన కార్యక్రమం తర్వాత షోడశోపచారంలో గర్భిణీ పరిచర్య కూడా వస్తుంది. గర్భిణీ పరిచర్యలో తర్వాత సీమంతం కార్యక్రమం కూడా ఉంటుందండి. సో అదేంటంటే మనకి తల మీద ఇక్కడ సీమని అని ఒక ధమని ఉంటుంది, దాని మీద భర్త ఇలాగ చేతితో ఇలా ప్రెస్ చేయడం వలన స్త్రీకి ఒక రకమైనటువంటి రిలాక్సేషన్ వచ్చి డెలివరీ నార్మల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. అది సీమంత పరిచర్య ఒకటి ఉంది ఉపచారాల్లో. తర్వాత మనకి డెలివరీ అయిన తర్వాత బాలలకు చేసేటువంటి బారసాలు ఇవన్నీ ఉంటాయి. సో ఇది మెయిన్ లైఫ్లో ఇంపార్టెంట్ది ఏంటంటే ఇది అన్నమాట. సో గర్భిణీ పరిచర్య, గర్భం రావడం అనేది అమ్మాయికి చాలా ముఖ్యమైనటువంటిది. అందుచేత ప్రతి నెల మాసానుమాస పరిచర్య అని ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. అంటే గర్భిణీ వచ్చిన ప్రతి నెలకి మనలో ఏ రకమైనటువంటి మార్పు వస్తుంది, దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ముఖ్యంగా ఏంటంటే 50% గర్భిణీ తీసుకునేటువంటి ఆహారం మీదే ఆధారపడి శిశువు ఆరోగ్యం కానీ ఆనందం

0: గానే ఉంటుంది. మీరు అన్నారు ఆనందకరమైన డెలివరీ అని అన్నారు కాబట్టి చెప్తున్నాను. సో మన ఆరోగ్యం ఆనందం రెండు కూడా ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా చెప్పబడింది, గర్భిణీ పరిచర్యలో కూడా అనమాట. సో మొదటి నెల ఏంటంటే లోపల గర్భం అనేది శ్లేష్మ రూపంలో ఉంటుంది. శ్లేష్మ అంటే జస్ట్ మ్యూకస్ జెల్ లాగా స్మాల్ ఫామ్లో మ్యూకస్, అది ఆ టైంలో వాతం ఎక్కువగా ఉంటుంది శరీరంలో. సో వాతం తగ్గడం కోసం పాలు ఎక్కువ తాగాలి అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. సో పాలు అంటే ఇప్పుడు మనం వాడుతున్న ప్యాకెట్ పాలు కాదు, ఆవు పాలు బెస్ట్. ఆవు పాలు లేని వాళ్ళు గేదె పాలు, అవి కూడా ఇంజెక్షన్స్ లేని, ఇప్పుడు హార్మోన్స్ ఇంజెక్షన్స్ తోటి గేదెలు పాలు ఇస్తున్నాయి కదా, అలా కాకుండా న్యాచురల్గా వచ్చేటువంటి పాలు రోజు తప్పనిసరిగా తీసుకోవాలి మొదటి నెలలో. రెండో నెలలో పాలతో పాటుగా కొంచెం నెయ్యి కూడా వేసుకుని తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత మూడో నెలలో కొంచెం వాంతులు అవ్వడం ఇవన్నీ స్టార్ట్ అవుతుంటాయి. సో ఆ టైంలో ఏంటంటే కొంచెం శిశువు ఎదుగుదలు కూడా బాగానే పెరగడం స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలో నెయ్యితో పాటుగా కొంచెం ఆయుర్వేద మందులు కూడా యాడ్ చేసుకుని కొంచెం పాయసం లాంటివి తీసుకోవడం, పాలతో చేసిన పాలు. అంటే ప్రతి నెల కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు, డెలివరీ అయ్యాక చైల్డ్కి మిల్క్ ఇస్తాం కదా, అప్పటి వరకు పాలు అనేవి ఇంచుమించుగా రోజుకి 0.5 లీటర్ నుంచి 1/2 లీటర్ పాలు తాగొచ్చండి తల్లి. అప్పుడు ఏంటంటే లోపల శిశువుకి రసరక్త మాంసం ఏదో అస్థి మధ్య శుక్రం అని చెప్పేసి 7 స్టెప్స్ ఆఫ్ మన బాడీ ఫామ్ అవడం ఉంటుంది అనమాట. రసం అంటే ఫస్ట్ నెలలో శ్లేష్మం అన్నాం కదా, అలా శ్లేష్మ రూపంలో ఉంటుంది. రెండో నెలలో రక్తం కింద తయారవుతూ ఉంటుంది అనమాట. మూడో నెలలో కొంచెం మాంసం ఫామ్ అవుతూ ఉంటుంది. సో మాంసం ఫామ్ అయ్యేటప్పుడు కొంచెం మనం సూప్స్ లాంటివి తీసుకోవచ్చు, నాన్ వెజ్ తినగలిగే వాళ్ళు, లేదంటే ఇంకా పరమాన్నం లాంటివి, పాయసం లాంటివి తీసుకోవచ్చు. నాలుగో నెలలో పాలతో పాటుగా స్పెసిఫిక్గా నాలుగో నెలలో వెన్నను తీసుకోమని చెప్పారు. ఎంత స్పెసిఫిక్ ఇంకే నెలలోనే చెప్పాలి, ఆ ఒక్క నెలలోనే చెప్పారు. సో ఇంత మంచి డైట్ కేర్ అనేది ఆయుర్వేద సిద్ధాంతంలోనే ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి పిల్లలకి ఇవి అవసరం. సో ఇప్పుడు మంచి ప్రెగ్నెన్సీ కావాలన్నా, మంచి పిల్లలు పుట్టాలన్నా కూడా మెయిన్ తల్లి పాత్రలోనే ఉంది. తల్లి సరైనటువంటి ఆహారం తీసుకోవడం, తల్లి సరైనటువంటి విహారం, విహారం అంటే బయట పచ్చని చెట్ల మధ్యన తిరగడం, ప్రాణాయామం చేసుకోవడం, యోగా, యాంటీనేటల్ యోగా కూడా ఇప్పుడు చాలా బాగుంది కదండి, అలాగే మెడిటేషన్ చేసుకోవడం, అలాగే దేవుణ్ణి ఎక్కువగా స్మరించడం, పెద్దలేడల గౌరవం కలిగి భక్తి కలిగి పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు తీసుకుంటూ ఉండడం. సో అంటే అంత ప్రెగ్నెన్సీ కేర్ టైంలో, యాంటీనేటల్ కేర్ పీరియడ్లో అమ్మాయికి అంత మంచి అవకాశం ఉంది. యద్భావం తద్భవతి అంటుంటాం కదా భారతీయ. సో అందులో ఏంటంటే మనం ఎలా అనుకుంటే అలాంటి పిల్లల్ని కనవచ్చు, డిజైనర్ బేబీ అంటాం. పెళ్ళికి డిజైనర్ కాస్ట్యూమ్స్ ఉంటాయి, డిజైనర్గా రకరకాలవన్నీ చేయించుకుంటాం, డిజైనర్ జ్యువెల్స్ చేయించుకుంటాం, ఆర్నమెంట్స్ ఇవన్నీ ఉంటాయి, ఇల్లు కూడా డిజైనర్స్ టైప్లో ఎలా కావాలంటే అలా కట్టించుకుంటాం. కానీ అసలు ఇంపార్టెంట్ అయింది మన జీవితంలో ముఖ్యమైనది నెక్స్ట్ జనరేషన్. సో నెక్స్ట్ జనరేషన్ని ఆరోగ్యంగా పుట్టించడం అనేది తల్లి చేతుల్లో, గర్భిణీ చేతుల్లోనే ఉంది. కాబట్టి అమ్మాయి తన పాత అలవాటు, ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నా కానీ ఈ ప్రెగ్నెన్సీ టైంలో మంచి ఆహారం తీసుకోవడం అనేది మాత్రం ఒక ఆయుర్వేద డాక్టర్ గైడెన్స్లో తీసుకుంటే కనుక అద్భుతమైన పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది. మనకు ఎలా కావాలంటే అలా, మంచి కలర్ కావాలంటే కలర్, మంచి హైట్ కావాలంటే హైట్, మంచి మేధస్సు. ఇంతకుముందు ఏంటంటే వంశం చూసుకుని, వంశంలో ఇంత తెలివైన వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ జనరేషన్ కూడా తెలివైన పిల్లలు పుడతారు, మిగిలిన వాళ్ళందరూ దద్దమ్మలు అని అనుకునేవాళ్ళు. కానీ లేటెస్ట్ రీసెర్చ్, వెస్ట్రన్ రీసెర్చ్ ఏంటంటే 54% తల్లి చేతుల్లోనే ఉంది పిల్లల తెలివితేటలు కానీ, మేధస్సు అంటాం ఆయుర్వేదంలో, అంటే ఇంటెలిజెన్స్ ఐక్యూ అంటాం కదా, ఎమోషనల్ ఈక్యూ కూడా, ఎమోషనల్ కోషెంట్ కూడా అంతా కూడా తల్లి చేతుల్లోనే ఉంది. సో తల్లి ఎటువంటి ఒత్తిడి లేకుండా, స్ట్రెస్ఫుల్ లైఫ్ లేకుండా హ్యాపీగా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉంటే కనుక డెఫినెట్గా మంచి ఆరోగ్యకరమైనటువంటి శిశువులు కలుగుతారు. కాబట్టి తల్లి మినిమం తీసుకోవాల్సిన కేర్ ఇందాక మనం అనుకున్నట్లుగా ఆహారం, విహారం, ఇవన్నీ ఔషధాలు కూడా ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. అంటే వాత శామకాలు తీసుకోవాలి, ఒక్కొక్క నెలలో వాతం తగ్గేలాగా, బ్రహ్మణంగా ఉండేలాగా, అంటే బలం ఇచ్చేగా ఇవన్నీ కూడా తీసుకోవాలన్నమాట. అందులోనే ఆయుర్వేదంలో కొన్ని రకాలైన బృహతి అనేటువంటి మొక్క ఉంటుంది, అది కూడా లాస్ట్ ట్రైమిస్టర్ అంటాం కదా, థర్డ్ ట్రైమిస్టర్ అది తీసుకుంటే ఏంటంటే మనకి బాడీలో స్టెరాయిడ్ వాడితే ఎలాంటి మంచి మార్పులు వస్తాయో అలాంటి మార్పులు మొక్కల ద్వారానే వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. సో మనకు ఆయుర్వేదంలో సెకండ్ ట్రైమిస్టర్ ఏం తీసుకోవాలి, ఫస్ట్ ట్రైమిస్టర్లు ఏం తీసుకోవాలి, థర్డ్ ట్రైమిస్టర్లో ఏం తీసుకోవాలి, ఎలాంటి చర్యలు పాటించాలి అనేది చాలా విశిష్టంగా, చాలా చక్కగా చెప్పబడింది.
1: డాక్టర్ పూర్ణరాజేశ్వరి గారు, కొందరు అరుదుగా చెబుతుంటారు గర్భం నిలవలేదండి, అబార్ట్ అయిందండి, ఇది వింటూ ఏది రెండో నెలలోనో మూడో నెలలోనే కూడా వింటుంటాము. ఇది ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? కొందరు అంటారు బాగా వేడి చేసిందండి అందుకు జరిగి ఉండొచ్చు అని ఇలా అంటుంటారు డాక్టర్ గారు, మీరేమంటారు?
0: అది కరెక్ట్ అండి. వేడి చేయడం వలన అబార్షన్స్ జరగడం అనేది సహజం. ఎందుకంటే మనకి ఆయుర్వేదంలో చెప్తారు, ముందుగానే గర్భిణీ రావడానికి ముందుగానే మనం ఒక 3 to 6 months ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ అంటే ఏ సీజన్లో ఏ ఋతువులో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. అంటే మరీ ఎండల్లో అంటాం, అంటే గ్రీష్మ ఋతువు అంటాం కదా, గ్రీష్మ ఋతువులో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం కరెక్ట్ కాదు. మేబీ ఆ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి అలా మిశ్ర అబార్షన్ వేడి వలన అబార్షన్స్ అవ్వచ్చు. సో అందుకని మనకి వర్ష ఋతువు నుంచి శరద్ ఋతువు, హేమంత ఋతువు, వసంత ఋతువు వరకు 10 నెలలు బాగానే ఉంటుంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే మనకి ఈ హేమంత ఋతువులో కన్సెప్షన్ ప్లాన్ చేసుకున్నా కూడా చాలా మంచిది. సో వేడి వలన మిశ్ర అబార్షన్స్ అవ్వడానికి ఒక అవకాశం ఉంది. అలాగే తల్లికి ఉండే ఆహారపు అలవాట్లు, కొంతమంది మంచి ఆహారం అలవాట్లు ఉండదు, అంటే ఏది పడితే అది రుచిగా ఉండేదని తినేస్తుంటారు. పచ్చళ్ళు, కారప్పళ్ళు అవి తింటూ ఉంటారు, మసాలాలు ఎక్కువ, నాన్ వెజ్లు ఎక్కువ, చికెన్ ఫుడ్స్ బయట దొరికేవి, బయట దొరికేవి ఇప్పుడు మోస్ట్ కామన్ కదండి, చాలా టేస్టీగా ఉంటుందేమో బహుశా, ఆ టేస్ట్కి అట్రాక్ట్ అయ్యి తినేస్తూ ఉంటారు. 3 పూట్ల బయట నుంచి తెప్పించుకుని తినేవాళ్ళు యువతలో మోస్ట్ కామన్ అయింది. దాంతోపాటుగా ప్రెగ్నెన్సీలో కూడా అవి తినకూడదు అనే విషయం అమ్మాయిలకు తెలియదు. అందరికీ ఎవరికైనా సరే ఉన్నంతలో మంచి ఆరోగ్యకరమైన ఆనందకరమైన శిశువుని జన్మనివ్వాలని ప్రతి తల్లికి ఉంటుంది కోరిక. కానీ వాళ్ళకి తెలియక ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తే ఎవరు వినే స్టేజ్లో లేరు. సో మిశ్ర అబార్షన్స్కి ప్రస్తుతం జీవన విధానం వల్ల జెనెటికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి, దాని వలన మిశ్ర అబార్షన్స్ అవడానికి అవకాశం ఉందండి.
1: తర్వాత డాక్టర్ గారు, ఈ వేవేళ్ళు అనే విషయంలో కొందరికి అసలు నాన్ స్టాప్ గా వేవేళ్ళు అవుతుంటాయి,
0: అవంతులైపోతుంటాయి.
1: మరి ముఖ్యంగా తొలి కాన్ పప్పుడు అనుకుంటా ఎక్కువ అంటుంటారండి,
0: కరెక్ట్ కరెక్ట్.
1: అధికంగా అలా అవుతున్నప్పుడు వెంటనే ఆయుర్వేదం ఏం పరిష్కారం చెప్తుంది? ఏమన్నా వాడాలన్నా ఆగడానికి, లేకపోయినా కొంచెం భరిస్తే మంచిదేనా?
0: ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చాలా మందికి అమ్మాయిల అబ్బాయిల్లో మోస్ట్ కామన్ ఏంటంటే పాలు పెరుగు వాడడం అనేది ఈ రోజుల్లో చాలా తక్కువ మందికి తింటున్నారు. చాలా మంది వాడలేదు అసలు. పాలంటే చూసిన వెంటనే వాంతి చేసుకోవడం, పెరుగు అంటే అసలు దగ్గరికి రానికపోవడం ఎక్కువ చూస్తున్నాం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి లోపల ప్రోబయోటిక్స్ ఉండవు. సో పాలల్లో పెరుగులో ఉన్నంత ప్రోబయోటిక్స్ ఫుడ్స్ ఇంకేం లేవు. సో అవి లేకపోయేసరికి ఏంటంటే లోపల ఎసిడిటిక్ ఇది పెరిగిపోతుంది, ఎసిడిక్ టెండెన్సీ పెరిగిపోయి ఆ హైపర్ ఎసిడిటీ వలన వాళ్ళకి లోపలంతా వేడి వచ్చేసేసి వాంతి అయిపోవడానికి, అనీజీగా ఉండడం, ఇవన్నీ కూడా మోస్ట్ కామన్. సో తప్పనిసరిగా పాలు పెరుగు వాడడం అనేది ప్రతి అమ్మాయి చిన్నప్పటి నుంచి అలవాటుగా చేసుకుంటే ఈ వేవిళ్ళు పెద్ద బాధ పెట్టవు. ఒకవేళ అలా వేవిళ్ళు అవుతున్నా కూడా ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, కానీ ప్రతి వాళ్ళు తప్పనిసరిగా వాడాలి. కానీ పాత రోజుల్లో ఆయుర్వేద శాస్త్రంలో ఇంత వేవిళ్ళు గురించి ఇంత లేదు, ఎందుకంటే అప్పుడు అంత సఫరింగ్ ఉండేది కాదు. ఇప్పుడు మన ఆహార అలవాట్లు మారుతున్న కొద్దీ ఈ హైపర్ ఎసిడిటీ వలన వేవిళ్ళు ప్రాబ్లం పెరుగుతుంది.
1: గర్భిణీ సమయంలో ఏదైనా చిన్న సమస్య ఏర్పడినట్లయితే సరే డాక్టర్ దగ్గరకు వస్తారు, మందులు వాడతారు. కానీ గర్భిణీ సమయంలో మందులు వాడకూడదు, వేరే ఏ రకమైనటువంటి మందులు వాడకూడదని అంటుంటారు డాక్టర్ గారు, మరి అక్కడ ఇబ్బంది ఉంటే వాడొచ్చా లేకపోతే డాక్టర్ పర్యవేక్షణలో పర్వాలేదా, మీరేమంటారు?
0: అంటే నన్ను అడిగితే యాజ్ ఎ డాక్టర్గా ఆయుర్వేద డాక్టర్ వాడకుండా ఉండడమే మంచిదండి. అంటే టు బి ఫ్రాంక్ నా సొంత ఎక్స్పీరియన్స్లో నేను ఒక్క ట్యాబ్లెట్ కూడా వాడలేదండి. నేను యాంటీనేటల్గా ఉన్న టైంలో ఒక్క ట్యాబ్లెట్ కూడా, ఐరన్ కానీ, కాల్షియం కానీ, బి కాంప్లెక్స్ కానీ ఏమీ వాడలేదు. నేను డెలివరీ అయ్యే రోజు కూడా నేను ఓపీకి వెళ్ళిపోయాను, పేషెంట్స్ని చూసేసుకున్నాను, 2 hours డెలివరీ అయిపోయాను, నార్మల్ డెలివరీ. సో ఎందుకంటే ఎక్సర్సైజ్ మానకూడదు, మన ప్రొఫెషన్ ఆపుకోవక్కర్లేదు, స్ట్రెస్ లేకుండా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి, చెట్ల మధ్యన తిరుగుతూ ఉండాలి. రౌండ్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు చెట్లు అవి బాగుండే, సో రౌండ్స్ తిరుగుతూ మధ్య మధ్యలో ఆగుతూ గాలి పీల్చుకుంటూ అట్లా ప్రాణాయామ చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ మన పురాణాలు వింటూ అన్నమాచారి కీర్తనలు వింటూ ఇవన్నీ చేసుకున్నాను. నేను అప్పట్లో నాకు పెద్దగా తెలిసి తెలియకపోయినా నాకు తోచినట్లుగా నేను అలా చేసుకున్నాను కాబట్టి మా బాబు అయితే డిజైనర్ చైల్డ్ అవుతుంది. సో ప్రతి అమ్మాయి కూడా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆయుర్వేదం గురించి మంచి మంచి అవేర్నెస్ వచ్చేలాగా చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎన్నెన్నో మంచి మంచి పథకాలు పెడుతున్నారు, కొన్ని ఆశయాలు ఉన్నాయి. సో అప్పుడు ఇంకా అమ్మాయిలకి మంచి ఉపయోగం ఉండేలాగా, ముఖ్యంగా ఇంకొక పాయింట్ ఏంటంటే తల్లి దగ్గర ఉండడం మంచిదండి. ఆడపిల్ల ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి పుట్టింట్లో ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి మనస్సు చాలా ఆహ్లాదంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఎటువంటి ఇవి ఉండవు. ఆనందకరమైన శిశువు, ఆరోగ్యకరమైన శిశువు కలగడానికి అవకాశం ఉంది.
1: ధన్యవాదాలు డాక్టర్ కొండ పూర్ణ రాజేశ్వర్ గారు, నమస్కారం అండి.
0: నమస్తే అండి.
2: మీరింతవరకు గర్భవతుల్లో తరచుగా ఎదురయ్యే సమస్యల గురించి డాక్టర్ కొండ పూర్ణ రాజేశ్వరి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమం తర్వాత లలిత గీతం వింటారు.
3: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: బిర్యానీ ఆకు వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బిర్యానీ ఆకులను మనం ప్రతి నెలా కూడా ఎక్కువగానే కొంటూ ఉంటాము. కానీ వాటిని బిర్యానీ చేసినప్పుడు లేదా పలావ్ చేసినప్పుడు తప్ప మళ్ళీ దాని సంగతే గుర్తుకు రాదు. ఈ ఆకులను ఈ రోజుల్లోనే కాదు, రోమన్ల కాలం నుంచి కూడా వంటల్లోనూ సంప్రదాయ వైద్యంలోనూ వాడుతున్నారు. ఆరోగ్యపరంగా ఇది ఎన్నో మంచి ప్రయోజనాలు మనకి కలగచేస్తుంది. ఈ బిర్యానీ ఆకు అజీర్తికి మంచి మందులా పనిచేస్తుంది. పోషకాలు వంటబట్టేందుకు తోడ్పడుతుంది. 1/2 లీటర్ నీళ్లలో 4-5 బిర్యానీ ఆకులు చిన్న అల్లం ముక్క వేసి 1/4 వంతు అయ్యే వరకు మరిగించి చల్లారాక తేనె కలిపి రోజుకు 2 సార్లు కనుక తీసుకుంటే జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరు మెరుగుపడుతుంది. పైగా మూత్రపిండాల్లో రాళ్లు కూడా ఏర్పడవు. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ గుణాల కారణంగా 2 లేదా 3 ఆకుల్ని నీళ్లలో వేసి బాగా మరిగించి ఆవిరిని పీల్చడంతో పాటు ఆ నీటిలో బట్టను ముంచి ఛాతీ దగ్గర రుద్దుకున్నట్లయితే శ్వాసకోశ వ్యాధులకు ఉపశమనం కలుగుతుంది. దీనికి తోడు దగ్గు, జలుబు, జ్వరాలు కూడా తగ్గుతాయి. ఈ నీళ్లను 1/4 వంతు అయ్యే వరకు మరిగించి తాగినా కూడా చాలా మంచిది. ఇక తలనొప్పితో బాధపడేవారు ఈ ఆకుల్ని మెత్తగా రుబ్బి నుదురి కనుక పట్టిస్తే ఫలితం ఉంటుంది. అలాగే చుండ్రు సమస్యతో బాధపడేవారు ఈ ఆకుల్ని నీళ్లలో వేసి నానబెట్టి ఆ తరువాత వాటిని తీసి మాడు మీద బాగా రుద్దాలి. ఇక తరువాత తలస్నానం చేస్తే ఈ ఆకులోని పదార్థాల కారణంగా చుండ్రు తగ్గిపోతుంది. ఈ ఆకుల్లోని పార్థినోలైడ్ అనే ప్రత్యేక ఫైటోన్యూట్రియంట్ కీళ్లనొప్పుల వల్ల వచ్చే నొప్పిని కానివ్వండి, మంటని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే ఆయా నొప్పులతో బాధపడే వాళ్ళు దీన్ని కనుక ఆహారంలో భాగంగా చేసుకున్నా లేదా ఆకుల్ని మరిగించిన నీటిని తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆకుల్లోని కెఫిక్ ఆమ్లం, రూటీన్ అనే పదార్థాలు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. ఇంకా ఇందులోని కొన్ని పదార్థాలు క్యాన్సర్ నివారకంగా కూడా పనిచేస్తాయని శాస్త్రజ్ఞుల యొక్క పరిశోధనల్లో తేలింది. ఈ ఆకుల్ని పొడి చేసి 4 రోజుల పాటు 1/2 టీ స్పూన్ చొప్పున పరకడుపున కనుక తీసుకున్నట్లయితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఈ ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి ఆ వాసన పీల్చడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గిపోతాయి. గరం మసాలాను ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళు చెక్క, లవంగ, ఇలాచీలు, ధనియాలు, జీలకర్రతో పాటు కొన్ని బిర్యానీ ఆకులను కూడా వేసి వేయించి పొడి చేసి పెట్టుకొని వాటిని కూరల్లో కనుక వేసుకున్నట్లయితే కూరలకి మంచి రుచి వస్తుంది. ఈ ఆకుల్ని ఏదో రకంగా ఎక్కువగా వంటకాలలో వాడుకోవడంతో పాటు ఆకుల్ని మరిగించిన నీటిని టీ రూపంలో తీసుకున్నా కూడా చాలా మంచిదే. విన్నారు కదండి బిర్యానీ ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు.
0: మీరింతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

0: है बदल। जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమంలో వినబోతున్న పాట ఢీ, ఈ చిత్రానికి చక్రి సుధా పాడిన పాట.

0: क्या है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
3: కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట జో జీతా వహీ సికందర్. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్ సాధనా సర్గం గానం.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: మోదీ హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయి కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా.
4: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
5: ఆజ్ కా గుండా రాజ్ ఈ చిత్రానికి అభిజీత్ సాధన సర్గం గానం.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 యువలయ ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటారు. ముందుగా పరదేశి చిత్రానికి ఉన్నికృష్ణన్ చిత్రపాడిన పాట.

మీరు విన్న పాట పెళ్లి పీటర్లు చిత్రానికి చిత్ర పాడిన పాట. వింటున్న ఈ పాట ఆరో ప్రాణం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర అనుపమ బృందం పాడిన పాట.

హరిహరన్ సుజాత పాడిన పాట వింటారు ఆటో డ్రైవర్ చిత్రం కోసం.

0: యువలయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సంస్కృత పాఠం వింటారు. వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ. ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త.
1: శ్రీ గురవే నమః.
2: విద్యాభివృద్ధిరస్తు.
1: ఆర్య కం అంశం బోధయతి?
2: అద్య శూద్రక మహాకవి వరచిత మృచ్ఛనాటికే ద్వితీయాంకే ఏకం సందర్భం వదామి. సుకుమారుడైన సంవాహకుడికి ఈ కఠినమైన జూదగాళలోకంతో, ఈ చెడ్డదైన జూదపు అలవాటుతో పనేమిటి అనుకున్నాడు కదా అని దర్దురకుడు అనుకున్న తర్వాత జరిగిన సంఘటన గురించి వివరిస్తాను. తెలుసుకుంటావా?
1: అవశ్యం ఆర్య.
2: ఉత్తమం. దర్దురకుడు అంటున్నాడు, భవతు సరే, కానీ మాధురం తావత్ శాంతమయామి, మాధురుణ్ణే మంచి మాటలతో ప్రసన్నుణ్ణి చేస్తాను అంటూ మాధుర అభివాదయే, మాధుర నమస్కారము అనగానే మాధురుడు కూడా నమస్కరిస్తాడు. దర్దురకుడు కిమేతత్, ఏమిటిది? మాధురుడు అయం దశసువర్ణం ధారయతి, ఇతడు 10 బంగారు నాణాలు బాకీ పడి ఉన్నాడు. దర్దురకుడు నన్ను కళ్యవర్తమేతత్, ఓయ్ ఇది చద్దన్నం పాటిదయ్యా, 10

0: చెప్తావా అంటూ, నన్ను చూడరా అంటూ కటకరకేన పాచికలు చూపిస్తూ అంటున్నాడంటే జూతం కదా వీళ్ళందరూ కూడా అది. అయితే సొమ్ము ఎవడిదైతే వాడు చేసి చూపుతాడంటూ దరిద్రకుడు మాధురుణ్ణి ఉద్దేశించి కోపంతో 10 బంగారు నాణాల కోసం ఒక మనిషిని హింసించడం ఎంతటి పాపమో ఆ దరిద్రకుడు ఈ శ్లోకంలో చెబుతున్నాడు. తెలుసుకుంటావా?
1: అవశ్యమార్య.
0: దుర్వర్ణోసి వినష్టోసి దశస్వర్ణస్య కారణాత్ పంచేంద్రియ సమాయుక్తో నరో వ్యాపాదయతే త్వయా నరో వ్యాపాద్యతే త్వయా. ఇప్పుడు ఈ శ్లోకానికి అన్వయక్రమం చెబుతాను, వింటూ రాసుకో.
1: తదైవ ఆర్య
0: త్వయా
1: త్వయా
0: దశస్వర్ణస్య కారణాత్
1: దశస్వర్ణస్య కారణాత్
0: పంచేంద్రియ సమాయుక్తః
1: పంచేంద్రియ సమాయుక్తః
0: నరః వ్యాపాద్యతే
1: నరః వ్యాపాద్యతే
0: త్వం
1: త్వం
0: దుర్వర్ణః అసి
1: దుర్వర్ణః అసి
0: వినష్టః అసి
1: వినష్టః అసి.
0: ఇప్పుడు ప్రతిపదార్థం చెబుతాను, విను.
1: అవశ్యమార్యా.
0: త్వయా నీ చేత దశస్వర్ణస్య కారణాత్ 10 బంగారు నాణాల కోసం పంచేంద్రియ సమాయుక్తః నరః. మనిషికి 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా, అంటే అలా ప్రాణమున్న నరః మనిషిని వ్యాపాద్యతే చంపబడుతున్నాడు. దుర్వర్ణహాసి నువ్వు నీచుడివి, వినష్టః అసి నువ్వా నశించినవాడు అంటే పాపం చేసినవాడు అని అర్థం. అస్తు ఇదానీ భావం వదామి, శృణు.
1: అవశ్యమార్యా.
0: ఓ మాథురా, కేవలం 10 బంగారు నాణాల కోసం 5 ఇంద్రియాలతో కూడిన ఒక నిండు మనిషిని ఇంతగా హింసిస్తున్నావు. ఇలా చేయడం వల్ల నువ్వు ఈ లోకంలో నీచస్థితికి చేరుకుంటున్నావు, పరలోకాన్ని కూడా కోల్పోయి నశించిపోతావు అని భావం. 10 దీనారులకు మాత్రమే నీ రంగే మార్చేశావు, సర్వనాశనమయ్యావు అని చెప్పి నీ తోటివాణ్ణి చంపుతున్నామని చెబుతున్నాడనమాట. అర్థమైంది కదా?
1: అర్థమైంది ఆచార్య.
0: ఇక ఈ శ్లోకంలోని వ్యాకరణాంశాలను చూద్దాం. దుర్వర్ణ వినష్టః సమాయుక్తః నరః ఇవన్నీ కూడా అకారాంత పుంలింగ శబ్దాలు, ప్రథమావిభక్తి ఏకవచన రూపాలు. దశస్వర్ణస్య, దశస్వర్ణ శబ్దమిది, ఇందులో షష్ఠీ విభక్తి ఏకవచనం. ఇక అసభువి ధాతువు నుంచి అదాది గణంలో ఉన్నటువంటిది అసి అనేటటువంటిది లట్లకార రూప మధ్యమ పురుష ఏకవచనం అనమాట. ఇక దశసు వర్ణస్య దశానాం సువర్ణానాం సమాహారః ద్విగు సమాసంలోకి పెడుతుందన్నమాట. ఈ విధంగా కొన్ని వ్యాకరణాంశాలు ఉన్నాయి. అవగతం కిలా?
1: ఆం మాన్య.
0: ఇక ఈ నాటకంలో మాధురుడు ఈ తర్వాత ఇలా అంటున్నాడు. మాధురుడు, భర్త తవ దశ సువర్ణ కల్యవర్త మమైష విభవ. నీకేమో అది చల్దండం కావచ్చుగాక. ఏమిటిది 10 దీనారులతో ఉన్నటువంటి ఇది, ఈ మూట చద్దుకూడేమో, అదే నాకు సంపద సామ్రాజ్యము. దర్దుడుకుడు అంటున్నాడు, యద్యేవం శ్రూయతాం తర్హి అన్యాస్తావదశ సువర్ణాన్ అస్యైవ ప్రేక్ష అయమపి ద్యూతం శీలయతు. అలాగైతే విను, ఇంకో 10 దీనారులు కూడా వీడికే ఇచ్చేసి ఆడని, ద్యూతం ఆడని. అప్పుడు మాధురుడు అంటున్నాడు, తత్ కిం భవతి, సరే ఇచ్చాననుకో, అప్పుడు ఏమవుతుంది అంటున్నాడు దర్దుడకు. ఇది చేష్యతి తదా దాస్యతి, సరే గెలిచినప్పుడు ఇస్తాడు అంటున్నాడు. అంటే డబ్బు వాడిది కాదుగా, వాడు ఇచ్చేమంటున్నాడు. మాధురుడు అంటున్నాడు, అథ నజయతి, ఒకవేళ గెలవకపోతే తదా నదాస్యతి, అప్పుడు ఇవ్వడు అంటాడు దర్దురకుడు. మాధురుడు, అరే సంవాహక ప్రయచ్చ తత్ దశ సువర్ణం, ఒరే సంవాహకుడా ఆ 10 దీనారాలు ఇటివో. సంవాహకుడు, అద్య దాస్యామి తావత్ దాస్యామి, ఆ ఇవాళ చూస్తాలే ఇస్తాలే అంటే పక్కన వాడు ఉన్నాడుగా ధైర్యం అనమాట. అంటూ ఉండగానే మాధురుడు వెంటనే వాడి పారిపోబోతున్నాడని పట్టుకు తెలుసుకుని లాక్కుంటాడు. ఈ విధంగా ఆ మూట కోసం కొంత పెనుగులాట,

0: మాటలు చేతలతో పోట్లాడ జరుగుతుంది. ఒకళ్ళనొకళ్ళు చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఆ సమయంలో దర్దురకుడు మాధురిని కళ్ళలో దుమ్ము కొట్టి పారిపోతూ సంవాహకుడిని కూడా సైగి చేసి ఇలా అనుకుంటాడు, జోదగాండ్రలో పెద్ద అయిన మాధురునితో విరోధం పెట్టుకున్నాను. భయంతో ఎవడిదో ఇల్లు రెక్కల తలుపు తెరిచుంది అంటూ అందులోకి వెళ్ళాడు. అందులో తలుపు తెరిచేటప్పటికీ ఎదురుకుండా వసంతసేనను చూచి, అమ్మా శరణాగతుడను అంటాడు. అప్పుడు వసంతసేన, అభయం శరణాగతస్య చేటి పిధేహి పక్షద్వారకం, నీకు భయం లేదు, ఓ సఖి తలుపు మూసేయి అనగాని వెళ్ళి చెలికెత్తే మదనిక తలుపు మూసేస్తుంది. వసంతసేన, కుతస్తే భయం, నీకెందుకయ్యా భయం, దేనివల్ల? సంవాహకుడు, ఆర్యే ధనికాత్, పూజురాల అప్పులవాడి వల్ల భయం. వసంతసేన, చేటి సాంప్రతం అపావృణు పక్షద్వారకం, ఓయి తలుపు గట్టిగా మొయ్యి అని చెలికెత్తను ఆజ్ఞాపించింది. సంవాహకుడు, కథం ధనికాత్తులిత మత్స్యాభయకారణం? సుష్ఠు, కల్వేమొచ్చతే, ఏమిటి నాలాగని ఈవిడికి కూడా ధనికులంటే భయమా అని లోపల అనుకుంటూ, అంతేలే ఇది లోకంలో ఉన్నదేగా, అంటే డబ్బున్నవాడిని చూస్తే కొంచెం వెనకలాడతారు మాట్లాడడంలో కదా అంటూ అతను ఒక శ్లోకాన్ని అనుకుంటాడనమాట, చెప్తాడు ఆ సందర్భాన్ని ఉద్దేశించి. మరి చెప్తాను విను.
1: అవశ్యమార్యా.
0: య ఆత్మబలం జ్ఞాత్వా భారం తులితం వహతి మనుష్య తస్య స్ఖలనం న జాయతే నచ కాంతారగతో విపద్యతే. మరి ఈ శ్లోకం యొక్క ప్రతిపదార్థం తెలుసుకుందాం.
1: అలాగే ఆర్యా.
0: యహ మనుష్యః, ఏ మనిషి అయితే.
1: యహ మనుష్యః, ఏ మనిషి అయితే.
0: ఆత్మబలం, తన యొక్క శక్తిని.
1: ఆత్మబలం, తన యొక్క శక్తిని.
0: జ్ఞాత్వా, తెలుసుకొని.
1: జ్ఞాత్వా, తెలుసుకొని.
0: తులితం భారం, తన శక్తికి తగినట్లుగా.
1: తులితం భారం, తన శక్తికి తగినట్లుగా.
0: బరువును.
1: బరువును.
0: వహతి, మోస్తాడో.
1: వహతి, మోస్తాడో.
0: తస్య, అతనికి.
1: తస్య, అతనికి.
0: స్ఖలనం, పతనం కావడం.
1: స్ఖలనం, పతనం కావడం
0: అంటే పడిపోవడం అన్నమాట. నజాయతే, జరుగదు.
1: నజాయతే, జరుగదు.
0: కాంతారగతః చ.
1: కాంతారగతః చ.
0: దట్టమైన అడవి మార్గములలో ప్రయాణించినా కూడా.
1: దట్టమైన అడవి మార్గములలో ప్రయాణించినప్పుడైనా.
0: న విపద్యతే,
1: న విపద్యతే.
0: ఆపద పాలవ్వడు.
1: ఆపద పాలవ్వడు.
0: అస్తు, ఇదానీ భావం వదామి, శృణు.
1: అవశ్యమార్యా.
0: ఏ మనిషైనా సరే ముందుగా తన స్వశక్తి ఎంతో తెలుసుకుని దానికి తగినట్లుగా మాత్రమే బాధ్యతలను బరువును మోయాలి. అలా తన పరిధిని ఎరిగి ప్రవర్తించే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ అడుగు జారి కింద పడడు. అంతేకాదు, అతడు ఎంతటి కష్టతరమైన లేదా ప్రమాదకరమైన మార్గంలో వెళ్ళినా సరే, అంటే దట్టమైన అడవిలో వెళ్ళినా సరే, ఎప్పటికీ ఆపదలో చిక్కుకోడు. సంవాహకుడు తన ఆర్థిక శక్తిని ఆలోచించకుండా పెద్ద జూదమాడి తట్టుకోలేని భారాన్ని నెత్తిన వేసుకున్నాడు కాబట్టే కదా ఈనాడు ఇంత దుస్థితికి వచ్చాడని దర్దురకుడు ఉద్దేశం. భావం అర్థమైంది కదా?
1: అర్థమైంది ఆచార్య.
0: అస్తు, ఇదానీ వ్యాకరణాంశాన్ వదామి, శృణోతు. ఆత్మబలం, భారం, స్ఖలనం, అకారాంత నపుంసకలింగ శబ్దాః ద్వితీయ ప్రథమ విభక్తయః ఏకవచన రూపాణి. మనుష్యః, కాంతారగతః, అకారాంత పుంలింగ శబ్దాలు. ఇక జ్ఞాత్వా, జ్ఞా అవబోధనే అనే ధాతువులో క్వాదిగణంలో ఉండేటటువంటిది. దీనిలో త్వా ప్రత్యార్థం వల్ల కూడా వస్తూ ఉంటుంది జ్ఞాత్వా అనే రూపం. వహతి, వహ ప్రాపణే ధాతువు, లట్లకారము. ఆ తర్వాత సంధులలో చూచినట్లయితే కాంతారగతః విపద్యతే, కాంతారగతో విపద్యతే అనేటటువంటిది అన్నమాట. అయితే ఇందులో అర్ధాంతరన్యాసం అనేటటువంటి అలంకారం ఉంది. సాధారణంగా లోకోక్తి ద్వారా ఉన్నటువంటి ప్రకృతమైనటువంటి ప్రకృత విషయాన్ని కూడా సమర్థించడం అనేది ఇందులోని అలంకారం.

0: ఇలా కొన్ని వ్యాకరణాంశాలు ఉన్నాయి. అర్థమైనాయా?
1: అర్థమైనాయి శ్రీమాన్, ధన్యవాద ఆచార్య, సాధయామి.
0: శుభమస్తు, సాధయ.
2: సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించిన వివరణ విన్నారు ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త.

సంస్కృత పాఠం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 జానపద గీతాలు. ఈ కార్యక్రమంలో శ్రీమతి ఆత్మకూరి పరిశుద్ధం బృందంచే జానపద గీతాలు వింటారు.

0: ఏ ఊరే పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరు పేరే మనల్సి మాట్లాడు.
1: ఏ ఊరే పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరి పేరే మనల్సి మాట్లాడు.
0: ఏ ఊరే పిల్ల, పిల్ల

0: పేరే మనల్సి మాట్లాడు.
1: ఏ ఊరి పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరి పేరే మనల్సి మాట్లాడు.
0: తగలదే గురజాడ చెప్పు దెబ్బల మారి సాయి పరమయ్యాడంకి
1: మంటాడ. తగలదే గురజాడ చెప్పు దెబ్బల మారి సాయి పరమయ్యా.
0: ఊరు పిల్ల,
1: పిల్ల నీ పేరు.
0: ఊరు పిల్ల,
1: పిల్ల నీ పేరు.
0: ఊరు పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరు పేరే మనల్సి మాట్లాడు.

0: ఊరి పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరి పేరే మనల్సి మాట్లాడు.
1: ఏ ఊరి పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరి పేరే మనల్సి మాట్లాడు. ఏ ఊరి పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరి పేరే మనల్సి మాట్లాడు.

0: నష్టకం కమ్మ పోయనే చెల్లెలా బావడిగితే మందున సెత్తండకాశననవే అక్కయ్య శిరిసమట పోసననవే
1: నష్టకం కమ్మ పోయనే చెల్లెలా బావ

దుమ్మాయనే చెల్లెల బావడిగితే మందున సుడిగాలి వచ్చననవే అక్కయ్య సొట్టేసిపోయననవే.

0: చెట్టు మేకలు మేసే కాకర చెట్టు మేకలు మేసే
1: వైకోడలు
0: కాకర చెట్టు మేకలు మేసే వైకోడలా నువ్వు ఎవరింటికి వెళ్ళినా వైకోడలా
1: కాకర చెట్టు.

0: పట్టిన రాడు మా మామయ్య గారు, నేను టిఫిన్ చేయటకెళ్ళినాను మామయ్య గారు.
1: వడలు పెట్టి రాణి మా మామయ్య గారు, నేను టిఫిన్ చేయటకెళ్ళినాను మామయ్య గారు.
0: చిక్కుడు చెట్టు మేకలు మేసే
1: వైకోడలు,
0: చిక్కుడు చెట్టు మేకలు మేసే
1: వైకోడలు,
0: చిక్కుడు చెట్టు మేకలు మేసే వైకోడలా, నువ్వు ఎవరింటికి వెళ్ళినావే వైకోడలా.
1: చిక్కుడు చెట్టు మేకలు మేసే వైకోడలా, నువ్వు ఎవరింటికి వెళ్ళినా.

0: నిండి పేరు చెప్పే వైకోడలా
1: కొట్టురు జనమ్మ
0: మావయ్య గారు
1: సెలర్ కొట్టురు జనమ్మ
0: మావయ్య గారు
1: సెలర్ కొట్టురు జనమ్మ మావయ్య గారు నేను సరుకుల కోసం వెళ్ళినాను మావయ్య గారు
0: సెలర్ కొట్టురు జనమ్మ మావయ్య గారు నేను సరుకుల కోసం వెళ్ళినాను మావయ్య గారు
1: వంగ చెట్లు మేకలు మేసే
0: వైకోడలు
1: వంగ చెట్లు మేకలు మేసే
0: వైకోడలు
1: వంగ చెట్లు మేకలు మేసే వైకోడలా నువ్వు ఎవరింటికి వెళ్ళినావే వైకోడలా
0: వంగ చెట్టు మేకలు మేసే వైకోడలా నువ్వు ఎవరింటికి వెళ్ళి

0: పాలు పోసే పాపమ్మ మామయ్య గారు, నేను పాల కోసం వెళ్ళినాను మామయ్య గారు.
1: పాలు పోసే పాపమ్మ మామయ్య గారు, నేను పాల కోసం వెళ్ళినాను మామయ్య గారు.
0: చెట్లు మేకలు మేసే
1: కోడలు,
0: బీర చెట్లు మేకలు మేసే
1: వై కోడలు,
0: బీర చెట్లు మేకలు మేసే వై కోడలు, నువ్వు ఎవరింటి?

0: మీరింతవరకు శ్రీమతి ఆత్మకూరి పరిశుద్ధం బృందంచే జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: भोर की चौखट पर भक्ति की धारा.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 చిత్రగీతాలు వింటారు.
1: భోర్ కి చౌఖట్ పర్ భక్తి కి ధారా,
2: ఆఫీస్ జానే కి జల్దీ మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
3: ఏ ఆకాశవాణి హే, అబ్ ఆప్ విమలేందు పాండే సే సమాచార్ సునియే.
1: ఆఫీస్ యా ఘర్ సే నికల్తే హీ ఉఫ్ యే ట్రాఫిక్.
2: ఆకాశవాణి హే నా
4: బాతో హీ బాతో మే హర్ సుబహ 10 సే 11 బనా లో పూరీ దునియా కో అప్నా దోస్త్.
2: ఆఫీస్ మే థోడా రిలాక్సింగ్ మ్యూజికల్ బ్రేక్,
1: శామ్ సుహాని హో
5: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे.
2: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन,
1: आकाशवाणी है ना. चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
2: सफर में
1: आपके साथ
2: आकाशवाणी.
6: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: కార్యక్రమంలో ముందుగా ఆహా ఈ చిత్రానికి జీన్స్ శ్రీనివాస్ పాడిన పాట వింటారు.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: On repression to suppress dissent, but has failed to curb demands for political and economic rights. Meanwhile, reports indicate that more than 30 people have been killed and around 200 injured in clashes between protesters and security forces in Pakistan-occupied Jammu and Kashmir. And with that, we end this news bulletin.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్లు సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో 2 కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. రాష్ట్రంలో విబీజీ రామ్జీ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 7,707 కోట్ల రూపాయలు కేటాయించింది. నైరుతి ఋతుపవనాలు రాబోయే 3-4 రోజుల్లో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 2 కీలక కేంద్ర ప్రాజెక్టులను ప్రభుత్వం కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2 కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా 1,299 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వ సాధారణ కార్యాలయ భవన సముదాయం సిజీజీపీఓఏను, 1,234 కోట్ల రూపాయల వ్యయంతో ఉద్యోగులకు నివాస భవన సముదాయం జీపీఆర్ఏను నిర్మించనున్నారు. రాష్ట్రానికి కేటాయించిన ప్రాజెక్టులపై కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఆఫీస్ వచ్చి 2 టవర్స్, దాదాపు 1,300 కోట్ల రూపాయలు, 23 లక్షల స్క్వేర్ ఫీట్, 5 ఎకరాల్లో. ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్ టు 8,000 పీపుల్ ని ఇది అకామిడేట్ చేయగలదు ఆఫీస్ స్పేస్. అదేవిధంగా 1,800 కార్ పార్కింగ్ వచ్చేటువంటి పరిస్థితి. రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1,234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో 11 టవర్స్ ఇవి రెసిడెన్షియల్ క్వార్టర్స్. ఈరోజు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు.
0: దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సఫలీకృతులయ్యారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేసిన సామాజిక మాధ్యమ పోస్టులో నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ అద్భుత శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ 4,399 రోజుల నిరంతర పాలన ప్రతి స్థాయిలో భారతదేశాన్ని పరివర్తన చెందించాలనే అద్వితీయమైన కృషితో నిండుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకున్నందుకు నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. విబీజీ రామ్జీ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 7,707 కోట్ల రూపాయలు కేటాయించింది. దేశంలో 3వ అత్యధిక కేటాయింపులను ఆంధ్రప్రదేశ్ దక్కించుకోవడం సమర్థవంతమైన అమలు పట్ల తమ నిబద్ధతకు బలమైన నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ కేటాయింపులు గ్రామ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి జీవనోపాధిని మెరుగుపరుస్తాయని తెలిపారు. దేశాభివృద్ధికి చోదక శక్తిగా ఉన్న రైతులు, మహిళలు, శ్రామికులకు మరిన్ని అవకాశాలు సృష్టిస్తాయన్నారు. గ్రామీణాభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న అచంచలమైన దృష్టికి సామాజిక మాధ్యమ ప్రకటనలో కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలను గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు. గడిచిన 2 ఏళ్లలో సాంఘిక సంక్షేమ శాఖ చేపట్టిన అభివృద్ధి పనుల గురించి అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులకు వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా తమ ప్రభుత్వ పరిపాలన సాగుతోందని, రాష్ట్రంలో స్టడీ సర్కిళ్లను మరింత బలోపేతం చేసినట్టు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో, 10వ తరగతి, ఇంటర్మీడియట్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్టు తెలియజేశారు. విద్యార్థులకు సురక్షిత, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలియజేశారు. 104.96 కోట్ల

0: రూపాయల వ్యయంతో హాస్టళ్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టి 774 హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరిచామని చెప్పారు. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని అన్ని వసతి గృహాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కానుందని మంత్రి వెల్లడిస్తూ,
1: 774 హాస్టల్లో 104 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం రిపేర్ చేసి మెరుగైన వసతులు కూడా కల్పించడం జరిగింది. ప్రతి ఒక్క హాస్టల్ కూడాను ఆర్ఓ ప్లాంట్, మస్కిటో మెట్స్, దాంతోపాటుగా మిగిలినటువంటి మౌలిక వసతులు కూడా కల్పించేందుకు మేము చర్యలు తీసుకోవడం జరిగింది. కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా 23.79 కోట్ల రూపాయలతోటి మంజూరు చేయడం కూడా జరిగింది. శానిటేషన్ మెయింటెనెన్స్ కి అవుట్ సోర్సింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మొన్న మార్చి నుండి ప్రారంభించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ పేర్కొన్నారు. సాలూరు మండలం సారిక పంచాయతీ పరిధిలోని దండిగాం నుంచి నేరెళ్ల వరుస వరకు సుమారు 1,90,00,000 రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మించిన బీటీ రహదారిని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ రహదారి వల్ల దండిగాం, నేరెళ్ల వలస గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని చెప్పారు. ప్రముఖ చలనచిత్ర దర్శకులు భారతీరాజా మరణం బాధాకరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలకు భారతీరాజా చిరస్మరణీయ చిత్రాలు అందించారని, భారతీయ సినీ పరిశ్రమకు ఆయన మరణం తీరని లోటని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అదేవిధంగా భారతీరాజా మృతి పట్ల సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామీణ నేపథ్య చిత్రాలకు సరికొత్త ప్రాణం పోసిన మహోన్నత దర్శకుడు భారతీరాజా అని, ఎందరో నూతన నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శక శిఖరం అనే సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. భారతీరాజా తెరకెక్కించిన సీతాకొక చిలుక, ఎర్ర గులాబీలు, చిరంజీవి నటించిన ఆరాధన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 6 జాతీయ పురస్కారాలు, 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న భారతీరాజాను 2004 భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. వైద్య సేవల్లో కృత్రిమ మేధ ఏఐ వినియోగాన్ని ప్రభుత్వం క్రమంగా పెంచేందుకు ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ క్రమంలోనే మధుమేహంతో కంటిచూపు సమస్యలు, రెటినోపతి కలిగిన వారికి తగిన సమయంలో చికిత్స అందించడంలో ఏఐ వినియోగాన్ని ప్రయోగాత్మకంగా గుంటూరు, కర్నూలు, విశాఖల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించామన్నారు. ఫండస్ కెమెరాల ద్వారా తీసే ఇమేజ్ను పరిశీలించి రెటినోపతి సమస్య ఎంత తీవ్రంగా ఉంది, వైద్యులను సంప్రదించాలా వద్దా అనే దానిపై ఏఐ స్పష్టత ఇస్తుందన్నారు. ప్రస్తుతం వైద్యులు అందుబాటులో ఉన్న చోట మాత్రమే ఫండస్ కెమెరాలు ఉన్నాయని, ఏఐ సేవల రాకతో ఫండస్ కెమెరాలు ఆస్టోమెట్రిస్ట్ టెక్నీషియన్ను అందుబాటులోకి తీసుకొస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. రెటినోపతి సమస్యలు గుర్తించడంలో వైద్యుల కొరతను అధిగమించేందుకు ఏఐ సహాయపడుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు రాబోయే 3-4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలకు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అదేవిధంగా మధ్య బంగాళాఖాతం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అంతర్ కర్ణాటక మీదుగా ఉన్న నిన్నటి అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని తెలియజేశారు. మరిన్ని వివరాలను వాతావరణ శాఖాధికారిణి జి లక్ష్మి వెల్లడిస్తూ,
2: రాబోయే 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రము, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 2 రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది.
0: ఇక మార్కాపురంతో పాటు రాయలసీమ జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి, పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో 2 కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. రాష్ట్రంలో విబీజీ రామ్జీ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 7,700 కోట్ల రూపాయలు కేటాయించింది. నైరుతి రుతుపవనాలు రాబోయే 3-4 రోజుల్లో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ మంత్రిమండలేన అద్య ప్రధానమంత్రిణం నరేంద్రమోదినం దీర్ఘకాలం యావత్ నిర్వాచిత ప్రధానమంత్రిత్వేన ప్రశంసయన్ నైకే ప్రస్తావాః స్వీకృతాః. వస్త్రాణాం కృతి PLI యోజనాయాః తృతీయ ప్రక్రమస్యాంతర్గతం 96 సమవాయ విశేషాః సర్వకారేణ అనుమోదితాః. ప్రాయః 13,000 కోటి రూప్యకాణాం నివేశః ప్రతిబద్ధః. రక్షామంత్రాలయేన నౌసేనాయాః కృతి 20 ఉన్నత జామర్ ఇత్యతేషాం క్రయణార్థం ప్రాయః 500 కోటి రూప్యకాణాం అనుబంధః స్వీకృతః. అఫ్ఘానిస్తాన్ దేశే పాకిస్తానస్య వాయు ఆక్రమణేన 11 బాలకైః సహ న్యూనాతిన్యూనం 13 జనాః మృతాః. అపి చ ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య PV సింధు తన్వీ శర్మా ఇత్యేతయోః యుగలం సిడ్నీ నగరే మహిళా ఏకల క్రీడాయాః ద్వితీయే చక్రే ప్రవిష్టం. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య భారతస్య లోకతాంత్రిక రూపేణ నిరంతరతయా సేవాయమానః దీర్ఘతమః ప్రధానమంత్రి అవదత్. శ్రీమోదీ 14th 2000 వర్షే మయి మాసస్య 26th శపథగ్రహణం కృతవాన్ ఆసీత్. సహ పండిత్ జవహర్లాల్ నెహ్రూ వర్యస్య కీర్తిమతం అతిక్రమితవాన్. యో హి ప్రథమవారం 2015 వర్షే మయి మాసస్య 13th నిర్వాచిత ప్రధానమంత్రి రూపేణ శపథం స్వీకృత్య 64th 1900 వర్షే మయి మాసస్య 27th పర్యంతం కార్యం అకరోత్. పండిత్ నెహ్రూ వర్యస్య నిర్వాచిత ప్రధానమంత్రిత్వేన కార్యకాలః 98th 300 దినాని యావత్ ఆసీత్. ఇదానీం ప్రధానమంత్రిణః మోదీవర్యస్య అవిరత కార్యకాలః 99th 300 దినాని యావత్ అస్తి. యేన సహ భారతస్య ఇతిహాసే దీర్ఘతమం కాలం యావత్ కార్యం కుర్వన్ నిర్వాచితః ప్రధానమంత్రి అస్తి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముః ప్రధానమంత్రిణం తస్య సేవాయై అభినందితవతి. సామాజికాంతర్జాలీయ పటలె రాష్ట్రపతి అవదత్ యత్ అయం ఐతిహాసిక అవసర దేశస్య జనై ద్వారా తస్య నేతృత్వే స్థాపితస్య చిరస్థాయి విశ్వాసస్య చ ప్రమాణరూపేణ వర్తతే. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర, వాణిజ్య ఉద్యోగ మంత్రి పీయూష గోయల, విత్తమంత్రి నిర్మలా సీతారామన, కృషి కృషక కళ్యాణ మంత్రి శివరాజ సింహ చౌహానేత్యాదయ కేంద్రీయ మంత్రిణ స్వతంత్ర భారతస్య దీర్ఘతమ నిరంతర నిర్వాచిత ప్రధానమంత్రి భవితుం శ్రీమోదినం శుభాశయా ప్రేషితవంత. సామాజికాంతర్జాలీయ పటలీయ సందేశే డాక్టర్ జయశంకర అవదత్ యత్ ఏషా ఉపలబ్ధి ప్రధానమంత్రిణ మోదిన నేతృత్వే దూరదృష్టౌ రాష్ట్రీయ వికాసం ప్రతి ప్రతిబద్ధతాయాం చ భారతస్య జనానాం చిరస్థాయి విశ్వాసం చ ప్రతిబింబయతి. కేంద్రీయ పెట్రోలియం ప్రాకృతిక గ్యాస మంత్రిణ హర్దీప్ సింహ పురి వర్యేణ, పర్యావరణ వన ఋతుదశా పరివర్తన మంత్రిణ భూపేంద్ర యాదవేణ, ఊర్జామంత్రిణ మనోహర్ లాలేన, రక్షామంత్రిణ రాజనాథ సింహేన, విజ్ఞాన ప్రౌద్యోగికీ మంత్రిణ జితేంద్ర సింహేన, సంస్కృతి పర్యటన మంత్రిణ గజేంద్ర సింహ శేఖావతేన, విధి న్యాయ మంత్రిణ అర్జున్ రామ మేఘవాలేన చాపి శ్రీమోదినం అభినందితం. అద్య రాష్ట్రీయ రాజధాన్యాం కేంద్రీయ మంత్రిమండలస్య సభాయాం మంత్రిమండలస్య సదస్యాః అపి ప్రధానమంత్రిణం మోదీవర్యం సభాయాం ఉత్థాయ అభివాదనం కృతవంతః. విశ్వస్య నేతారః అపి శ్రీమోదినం ప్రతి శుభకామనాః ప్రేషితవంతః. శ్రీలంకాదేశస్య రాష్ట్రపతి అనురా కుమార్ దిశానాయకే, పాపువా న్యూగినీ దేశస్య ప్రధానమంత్రి జేమ్స్ మారాపె, త్రినిదాద్ టోబాగో దేశస్య ప్రధానమంత్రి కమలా ప్రసాద్ విసేసరాదయ ప్రధానమంత్రిణః మోదినః పరివర్తనశీల శాసనం వైశ్విక దక్షిణస్య కృతే తస్య సమర్థనం, సమావేశీ ఆర్థిక గతిశీల భారతస్య విషయ తస్య దూరదృష్టిం చ ప్రశంసితవంతః. వస్త్రాణాం కృతే ఉత్పాదన సంబద్ధ ప్రేరణ PLI ఇతి యోజనాయాః తృతీయ ప్రక్రమస్యాంతర్గతం 22 నూతనాని ఆవేదనపత్రాణి సర్వకారేణ అనుమోదితాని. వస్త్రమంత్రాలయః అవదత్ యత్ యోజనాయాః తృతీయచక్రస్యాంతర్గతం ఆహత్య 96 సమవాయ విశేషాః చితాః సంతి. యేషు 20 అధిక 800 ద్వాదశ సహస్ర కోటి రూప్యకాణాం ప్రతిబద్ధ నివేశః 85,000 crore rupees प्रत्याशित व्यापारः च अस्ति। रक्षामन्त्रालयेन अद्य भारतीय नौसेनायाः कृते 20 एनहान्स्ड केपेबिलिटी ग्लोबल नेविगेशन सैटेलाइट सिस्टम GNSS जैमर इत्येतेषां क्रयणार्थं 49,400 crore rupees अनुबन्धे हस्ताक्षरं विहितम्। यस्मिन् न्यूनातिन्यूनं 75% यावत् स्वदेशी वस्तूनि भविष्यन्ति। क्रयणस्य प्रवर्गस्य अन्तर्गतम् अनुबन्धः नवदिल्ल्यां रक्षासचिवस्य राजेशकुमारसिंहस्य उपस्थितौ हस्ताक्षरितः। प्रियाः श्रोतारः, संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ आन् AIR चलदूरभाषीयतन्त्रांशे अपि उपलब्धो भविष्यति। केन्द्रीय मन्त्रिमण्डलेन अद्य प्रधानमन्त्रिणं नरेन्द्रमोदिनं दीर्घकालं यावत् निर्वाचित प्रधानमन्त्रिणं प्रशंसयन् नैके प्रस्तावाः स्वीकृताः। मन्त्रिमण्डलीय सभायाः अनन्तरं नवदिल्ल्यां प्रसारमाध्यमान् सम्बोधयन् सूचना प्रसारण मन्त्रिणा अश्विनी वैष्णवेन उक्तं यत् प्रस्तावेऽस्मिन् निर्वाचित प्रधानमन्त्रित्वेन राष्ट्राय प्रधानमन्त्रिवर्यस्य निरन्तर सेवायाः ऐतिहासिकं सोपानं चर्चितः अस्ति, तथा च अनेकान् प्रतिबद्धतान् संकल्पान् च निरूपयति।
1: जो बहुत ही साधारण परिवार से आए और जिन्होंने अपने कार्य से, अपने विचार से और अपने नेतृत्व के साक्षी रूप से जिस तरह से देश को आगे किया, उनको 140 करोड़ देशवासियों ने उन पर विश्वास जताया और एक ऐसा कीर्तिमान बनाया जो कि भारत के लोकतांत्रिक पैमाने पे एक बहुत बड़ा कीर्तिमान।
0: श्री वैष्णव अवदत् यत् प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना भयोत्पादनस्य विरुद्धं कठोर कार्याचरणमपि स्वीकृतम्।
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने आतंकवाद के विरोध में कठोर कदम उठाए, सीमा पार आतंकवाद के कैंपों पर सर्जिकल स्ट्राइक की, एयर स्ट्राइक की और ऑपरेशन सिंदूर के रूप में पाकिस्तान के उन क्षेत्रों को भी टारगेट किया जो पहले अकल्पनीय थे और पाकिस्तान के साथ दशकों पहले किए गए अन्यायपूर्ण सिंधु जल समझौते को भी निलंबित स्थिति में रखा गया।
0: श्री वैष्णव अवदत् यत् अद्य मन्त्रिमण्डलेन अहमदाबाद मेट्रो फेज 2A इत्यस्य विस्ताराय 179,100 crore rupees व्ययः स्वीकृतः। सः अवदत् यत् अस्मिन् 6 किलोमीटर सुदीर्घः मेट्रो मार्गः 5 स्थानकैः युक्तः अस्ति। मन्त्री अवदत् यत् द्वितीय क चरणस्य कार्यान्वयनेन अहमदाबाद गांधीनगरयोः मध्ये 70 किलोमीटर मितं यावत् सक्रियं मेट्रो रेल जालं भविष्यति।
1: आज कैबिनेट में 3 फैसले लिए गए। एक फैसला अहमदाबाद में मेट्रो के विस्तार का है और 2 फैसले अमरावती, जो कि आंध्र प्रदेश का नया कैपिटल निर्मित हो रहा है, बन रहा है, डेवलप हो रहा है, उसके 2 फैसले लिए गए। अहमदाबाद मेट्रो का फेज 2A कोटेश्वर रोड से एयरपोर्ट का कॉरिडोर आज अप्रूव हुआ है कैबिनेट में।
0: केन्द्रीय पेट्रोलियम तथा प्राकृतिक ईंधन मन्त्री हरदीप सिंह पुरीवर्यः अद्य अवदत् यत् देशे संकुचित प्राकृतिक ईंधनस्य CNG इत्यस्य अभावः नास्ति। सः अवदत् यत् सर्वकारः गृहेषु पाइप्ड नेचुरल गैस PNG इत्यस्य आपूर्तिं विस्तारयितुं तथा च LPG सम्पर्कान् PNG सम्पर्करूपेण परिवर्तयितुं प्रयत्नाः प्रचलन्ति।
2: ग्लोबल सिचुएशन का फायदा उठा के कुछ लोगों ने आर्टिफिशियल शॉर्टेजेस करने की कोशिश की है, तो एकदम हमने उस पर क्रैकडाउन कर दिया। कोई कमी नहीं है, ना CNG की कमी है, ना पाइप गैस जो लोगों के घरों में जा रहे हैं, इनफैक्ट LPG के हम कन्वर्ट कर रहे हैं इनटू PNG कनेक्शन।
0: अफगानिस्तान देशस्य कुनार खोस्त पक्तिका इत्येतेषु प्रान्तेषु पाकिस्तानी सैन्य वायु आक्रमणे न्यूनातिन्यूनं 13 जनाः मृताः, तेषु 11 बालकाः आसन्। एकस्मिन् वक्तव्ये तालिबान पक्षस्य प्रवक्ता जबीहुल्ला मुजाहिद इत्यनेन आक्रमणस्य निन्दां कृत्वा नागरिकगृहाणि लक्ष्यीकृत्य आक्रमणं ह्यः रात्रौ अभवत् इति उक्तम्। सः अवदत् यत् पाकिस्तानस्य सेना पुनः एकदा अफगानिस्तान देशस्य वायुक्षेत्रस्य उल्लङ्घनं कृतम्, अपि च तत् मानवीय अपराधम् उक्तम्। पाकिस्तान अफगानिस्तान देशयोः मध्ये गत कतिपयेषु मासेषु वर्धमान द्वन्द्वस्य मध्ये एषा नवीनतमा घटना अभवत्, यत्र पुनः पुनः गुलिकाप्रहारे नागरिकानां मृत्योः चिन्ता वर्धमाना अस्ति। अन्त्यक्रीडावार्तायां, ऑस्ट्रेलियन ओपन बैडमिंटन क्रीडायां भारतस्य पीवी सिंधु तन्वी शर्मा इत्येतयोः युगलं सिडनी नगरे महिला एकल क्रीडायाः द्वितीये चक्रे प्रविष्टम् इति वार्ताः।
3: आकाशवाणी FM रेनबो 102.2।

0: గుండె జబ్బులు లక్షణాలు చికిత్స ఒక ధారావాహికగా ప్రసారం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారు మనకి అనేకమైనటువంటి విషయాలు, గుండె జబ్బులకు సంబంధించినటువంటి చాలా విషయాలు కూలంకషంగా మనకి తెలియజేస్తున్నారు. మనం ఈ రోజున గుండెపోటు ఎందుకు వస్తుంది, గుండెపోటు లక్షణాలు చికిత్స ఈ వివరాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి.
1: నమస్కారం
0: డాక్టర్ గారు. చెప్పండి, ఎవరిని చూసినా చాలా ఫ్రీక్వెంట్గా సడన్ డెత్ లేకపోతే ఏదైనా అనగానే గుండెపోటు వచ్చిందండి అంటారు. అక్కడి నుంచి వాళ్ళ తాలూకు పెర్సెప్షన్స్ మారిపోతాయి, అక్కడి నుంచి ఆరోగ్యం గురించి విపరీతమైనటువంటి శ్రద్ధ తీసుకుంటుంటారు. ఏమిటి గుండెపోటు, ఎందుకు వస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి?
1: ఇప్పుడు చాలా వరకు మనం చూసినట్లయితే అధిక మరణాలు, మీరు అన్ని జబ్బులు తీసుకున్నా, అన్ని అవయవాలకు సంబంధించిన జబ్బులు మనం చూసుకున్నా సరే, అత్యధిక మరణాలు ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు వల్లే జరుగుతాయి. ఇప్పుడు గుండెపోటు అనేది మనకి చాలా కామన్గా వినిపించే పదం కూడా, కాబట్టి అందరికీ ఈ గుండెపోటు అనే దాని మీద అవగాహన ఉన్నట్లయితే చాలామందిని మనం కాపాడవచ్చు దీని బారి నుంచి. ఇప్పుడు గుండెపోటు అనేది ఎప్పుడు వస్తుంది అంటే, మన గుండెకి సంబంధించిన రక్తనాళాలు ఉంటాయి పైన, ముఖ్యంగా మూడు రక్తనాళాలు ఉంటాయి, ఎల్ఏడి అంటాం, లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ అంటాం, ఇంకోటి రైట్ కరోనరీ ఆర్టరీ అంటాం. ఈ మూడు రక్తనాళాలు ముఖ్యమైన రక్తనాళాలు, గుండెకి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు. వీటిల్లో మనకు నార్మల్గా ఈ రక్తం అనేది సడన్గా గడ్డగట్టినప్పుడు, మనకి ముఖ్యంగా ఏదో ఒక ఈ మూడు రక్తనాళాల్లో ఎక్కడైనా సరే సడన్గా ఈ రక్తం గడ్డగట్టి ఒకేసారి గుండెకి రక్తం సరఫరా అనేది ఆగిపోయినప్పుడు గుండెపోటు అనేది వస్తుంది. ఆ ఏరియా ఈ ఏదైతే రక్తనాళం ఏ భాగానికి సప్లై చేస్తుందో ఆ భాగం పనిచేయటం అనేది నెమ్మదిగా తగ్గి ఇమీడియట్గా ఛాతీలో మంట రావటం, ఇటువంటి గుండెపోటు రావటం అనేది జరుగుతుంది. ఈ గుండెపోటు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సడన్ డెత్ కారణం ఏంటంటే ఎరిథ్మియాస్, అంటే గుండె లయలో తేడా వచ్చి, కొన్ని కొన్నిసార్లు వెంట్రికులర్ టాకీకార్డియా అంటాం, అంటే గుండె అమాంతం 200 నుంచి 250 సార్లు కొట్టుకోవటం, లేకపోతే సడన్గా అసలు కార్డియాక్ అరెస్ట్ రావటం, గుండె 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాల్సింది సడన్గా 30 సార్లకి పడిపోవటం, ఇలా జరిగినప్పుడు ఏంటంటే సడన్ మరణం అనేది సడన్ కార్డియాక్ డెత్ అంటాం, సడన్గా హఠాత్గా మరణించడం అనేది జరుగుతుంది. ఈ గుండెపోటు వచ్చినప్పుడు అసలు ఎటువంటి లక్షణాలు ఉంటాయి పేషెంట్కి, ఎవరికైనా సరే గుండెపోటు రాగానే వాళ్ళు చెప్పే లక్షణాలు ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, ముఖ్యంగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారు, ఈ మధ్యకాలంలో రిస్క్ ఫ్యాక్టర్స్తో సంబంధం లేకుండా అందరికీ ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది, బట్ ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, స్మోకింగ్, బాగా ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేసేవాళ్ళు, తర్వాత వంశపారంపర్యంగా వాళ్ళకి గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళల్లో విపరీతమైన ఛాతీలో మంట నొప్పి. ఇప్పుడు గుండె నొప్పి ఆల్రెడీ మీరు ఒకసారి గుండెపోటు వచ్చిన వాళ్ళని ఎవరినైనా అడిగినట్లయితే వాళ్ళు చెప్తారు, నా జీవితంలో ఎప్పుడు ఇంతటి నొప్పిని నేను ఎక్స్పీరియన్స్ చేయలేదండి అంటే, అంత సివియర్గా ఉంటుంది ఛాతీలో మంట. ఈ విపరీతమైన ఛాతీలో నొప్పి, బరువు, కొంతమందికి బరువులాగా అనిపిస్తుంది, అంటే ఒక 10 కేజీలు పెట్టి ఛాతీ మీద గట్టిగా నొక్కినట్టు అలా, లేకపోతే తాడు పెట్టి ఛాతీ చుట్టూ కట్టేసి గట్టిగా లాగితే ఎలా ఉంటుందో అంత విపరీతమైన ఛాతీలో బరువు కానీ ఛాతీలో మంట కానీ ఉంటుంది.

0: లేకపోతే చెమటలు పట్టడం, విపరీతంగా చెమటలు పట్టడం, కళ్ళు తిరిగినట్టు ఉండటం, ఇవన్నీ గుండెపోటు లక్షణాలు అన్నమాట. ఒకవేళ ఇటువంటి సిమ్టమ్స్ లక్షణాలు ఉన్నట్లయితే మనం ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ తీయించినట్లయితే మనకి ఈసీజీలో గుండెపోట కాదా అనేది 90% మనం నిర్ధారించే అవకాశం ఉంటుంది. నేను ఇదివరకు భాగాల్లో చెప్పినట్టు ఒకవేళ మనకి ఈసీజీలో తెలియకపోయినా ఈ ట్రోపోనిన్ ఐ అనే టెస్ట్ చేసినట్లయితే అది గుండెపోట కాదా అనేది మనం చాలా వరకు నిర్ధారించే అవకాశం ఉంటుంది. మనకి ఈ గుండెపోటు అనేది ఒక ఎమర్జెన్సీ, మన గుండెపోటు వచ్చింది అనేది మనం తెలుసుకున్నాక అక్కడి నుంచి ప్రతి నిమిషము మనకి చాలా ముఖ్యం. మనం ముఖ్యంగా గోల్డెన్ అవర్ అంటాం, ఎందుకంటే ఇప్పుడు గుండెకి రక్తం అందనప్పుడు గుండె పంపింగ్ అనేది నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. ఆ గుండె ఒక 6 గంటలు దాటాక నెమ్మదిగా ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అనేది జరుగుతుందన్నమాట. అంటే మనం చేసినా సరే పూర్తిగా మళ్ళీ ఆ గుండె ఎక్కడైతే మనకి ఆ గుండె ఎఫెక్ట్ అయిందో ఈ గుండెపోటు వల్ల అది పూర్తిగా నార్మల్ అయ్యే అవకాశం అనేది 6 గంటల తర్వాత చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఒక్కసారి గుండెపోటు అనేది మనం నిర్ధారించిన తర్వాత ట్రీట్మెంట్ అనేది చాలా ఎర్లీగా తీసుకోవాలి. ఇంక దానికి కాలయాపన చేయటం, మనం సెకండ్ ఒపీనియన్ అని లేకపోతే ఇంకో చోటుకి వెళ్దామని అక్కడికి వెళ్దామని ఇక్కడికి వెళ్దామని మనం ఈ టైం వేస్ట్ అనేది ముఖ్యంగా గుండెపోటు అని నిర్ధారించిన తర్వాత మనం చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఈ గోల్డెన్ అవర్ అనేది ఏంటంటే ఒక్కసారి గుండెపోటు ఐడెంటిఫై చేశాక మొదటి గంటలో మనం ట్రీట్మెంట్ అందించినట్లయితే ఆల్మోస్ట్ 90% మనం గుండెపోటు వల్ల సంభవించే మరణాలని మనం అరికట్టే అవకాశం ఉంటుంది. సో ఎటువంటి ట్రీట్మెంట్ మనకి లభ్యంగా ఉంది, ఈ గుండెపోటు వచ్చిన వారికి మనకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తాం అంటే మనకి 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి, ఈ రక్తంగడ్డ ఏదైతే ఏర్పడిందో ఈ రక్తంగడ్డని క్లియర్ చేయడానికి ఇంజెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి రకరకాలు. ఇప్పుడు ఒక రకమైన ఇంజెక్షన్ స్ట్రెప్టోకైనేజ్ అంటాం. స్ట్రెప్టోకైనేజ్ అనేది చాలా తక్కువ ఖర్చు, దాదాపు ఒక 2000 రూపాయలు ఇంజెక్షన్. అక్కడి నుంచి మొదలు పెడితే మనకి రకరకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి, రిటెప్లేజ్ అని, టెనెక్టెప్లేజ్ అని. అవి కొంచెం కాస్ట్లీ ఇంజెక్షన్స్, దాదాపు 30 నుంచి 40 వేలు ఖర్చు అవుతుంది. కాకపోతే వాటికి ఏంటంటే ఈ బ్లీడింగ్ సైడ్ ఎఫెక్ట్స్, అదర్ సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి ఈ రిటెప్లేజ్కి, టెనెక్టెప్లేజ్కి. బట్ ఏదైనా సరే ఇమీడియట్గా మొదటి గంటలో ఈ ఇంజెక్షన్ ఒకవేళ మనకి కార్డియాలజిస్టు అంటే క్యాత్ ల్యాబ్ కార్డియాలజిస్టు అవైలబుల్గా లేని ప్రదేశాల్లో అంటే చిన్న టౌన్లో పల్లెటూరుల్లో ఇటువంటి చోట్ల కనుక మనకు గుండెపోటు అనేది నిర్ధారించినట్లయితే ఆ చిన్న టౌన్లో జనరల్ ఫిజీషియన్ కూడా అంటే సాధారణ వైద్యుడు కూడా ఇవ్వగలిగిన ఇంజెక్షన్ అన్నమాట ఇది. సో ఆ ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే మొదటి గంటలో చాలా వరకు 90% మనం ఈ గుండెపోటు వల్ల మరణాలని మనం అరికట్టే అవకాశం ఉంటుంది. అది కాకుండా మీరు ఒకవేళ ఒక సిటీలో మీకు దగ్గరలో ఒక గుండె జబ్బులు వైద్య నిపుణుడు ఉన్న ప్లేస్లో ఉన్నట్లయితే మీకు ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం. ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటే మనం ఏం చేస్తామంటే ఇమీడియట్గా వాళ్ళకి యాంజియోగ్రామ్ చేసి ఎక్కడైతే మనకి రక్తం గడ్డ కట్టిందో, ఏ రక్తనాళంలో అయితే రక్తం గడ్డ కట్టిందో దాన్ని మనం ఇమీడియట్గా క్లియర్ చేసి బెలూన్తో కానీ థ్రాంబోసెక్షన్ అంటాం, లేకపోతే ఆ గడ్డని మనం థ్రాంబోసెక్షన్ క్యాథెటర్తో కనుక ఆ రక్తం గడ్డని మనం క్లియర్ చేసి అవసరమైతే స్టెంట్ అమర్చినట్లయితే మొదటి గంట గంటన్నర లోపు చేసినట్లయితే మనం ఈ గుండె పంపింగ్ అనేది తగ్గకుండా మనం అరికట్టే అవకాశం ఉంటుంది. సో ఈ 2 పద్ధతుల ద్వారా ఏదైనా పద్ధతి మనకు ఏంటంటే ముఖ్యంగా గుండెపోటు అనేది నిర్ధారణ జరిగాక టైం వేస్ట్ అనేది జరగకుండా మనం ఎంత ఎర్లీగా మీరు ఏదైనా ట్రీట్మెంటు ఇంజెక్షన్ అవనివ్వండి లేకపోతే ఈ స్టెంటింగ్ అవనివ్వండి ఈ రెండిట్లో ఏదైనా మనం ఇమీడియట్గా చేయించుకున్నట్లయితే చాలా వరకు ఈ గుండెపోటు వల్ల సంభవించే మరణాలని మనం ప్రివెంట్ చేయవచ్చు.
1: చాలా సందర్భాల్లో డాక్టర్ గారు అది రాగానే నోటి కింద ఏదో ఒక టాబ్లెట్ పెట్టి ఇమీడియట్గా దానివల్ల కొంత గుండెపోటు ఆగుతుంది అని చెప్పి నానుడి ఉందండి.
0: అది కేవలం అపోహ మాత్రమే అండి. అంటే సార్బిట్రేట్ అని ఒక టాబ్లెట్, అది సాధారణంగా గుండె నొప్పి వచ్చేవాళ్ళు అది జేబులో పెట్టుకుంటారు, ఎప్పుడైనా గుండె నొప్పి వస్తే అది నాలుగు కింద పెట్టుకుంటారు. అది గుండెపోటు సమయంలో దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదండి. సార్బిట్రేట్ అనేది ఆల్రెడీ మీకు గుండె జబ్బు ఉందని తెలిసి మీకు అప్పుడప్పుడు ఛాతీలో నొప్పి కానీ మంట కానీ వస్తున్నట్లయితే కనుక ఈ టాబ్లెట్ నాలుగు కింద పెట్టుకున్నట్లయితే తాత్కాలిక ఉపశమనం వచ్చే అవకాశం ఉంటుంది. తప్పితే గుండెపోటు వచ్చిన సమయంలో ఆ టాబ్లెట్ వల్ల మనకు పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు.
1: ఇప్పుడు ఈ గుండెపోటు వచ్చినప్పుడు రేపు పొద్దున వెళదాంలే అని అట్లా అనుకోవడము, లేకపోతే మిగతా వాటితో పొరపాటు పడడం కూడా జరుగుతుంది. ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు ఏముందిలే తర్వాత తీసుకెళ్దాం అని చెప్పి మీరు ఆల్రెడీ చెప్పారు గోల్డెన్ అవర్ అన్ని వెంటనే తీసుకురావాలి.

0: అనేటటువంటిది. ఇంకా వాళ్ళకి ప్రత్యేకమైన ఇంకా లక్షణాలు ఏమైనా తెలుస్తాయా?
1: అదేనండి, చాలా సందర్భాల్లో మనం చూసినట్లయితే ఈ అశ్రద్ధ మూలానే చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఎక్కువ మంది అది గ్యాస్ నొప్పని ఈ డైజిన్ టాబ్లెట్ తీసుకోవటం, లేకపోతే గ్యాస్ సిరప్ ఎవరో తీసుకోవటం, నాకెందుకు వస్తుందిలే గుండెపోటు, అంటే ముఖ్యంగా యువకులు ఎలా ఉంటుందంటే నాకెందుకు వస్తుంది, నాకేమీ లేదు, అంత బాగానే ఉంది కదా అని అనుకుని ఆ టైంకి ఏదో అది వేసుకుని అలా డిలే జరగటం అనేది చాలాసార్లు చూస్తూ ఉంటాం. అందుకనే మనకి ఏమాత్రం అనుమానం ఉన్నా, మనకి ఆ నొప్పి అనేది తీవ్రంగా ఉన్నప్పుడు, ముఖ్యంగా చెమటలు పట్టి నీరసంగా ఉండటం, బాగా విపరీతమైన నొప్పి గనక మీకు ఉదరభాగం కంటే పైన మీకు ఛాతీలో మంట, బరువు ఇటువంటి లక్షణాలు ఉంటే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా, అది ఒకవేళ మీరు పడే శ్రమ మహా అయితే హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ తీయించుకురావటంలో ఒక గంట శ్రమ పడతారు. అది కనుక నార్మల్ అని మీరు నిర్ధారించుకున్నాక ప్రశాంతంగా మీరు వెళ్ళి పడుకోవచ్చు, లేకపోతే మీరు మైండ్ కూడా మీరు రిలాక్స్డ్గా ఉంటారు. కానీ ఒకవేళ అది గుండెపోటు అయి ఉండి మీరు నెగ్లెక్ట్ చేసినట్లయితే అది జీవితాంతం దాని గురించి బాధపడాల్సిన అవసరం ఉంటుంది. సో ముఖ్యంగా మీకు ఒకవేళ ఏమాత్రం అనుమానం ఉన్నా సరే ఒక ఈసీజీ తీయించుకున్నట్లయితే మనం ఆల్మోస్ట్ అంటే మనం ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుందన్నమాట.
0: డాక్టర్ గారు, ఇక్కడ ఈ గుండెపోటు లక్షణాలు, అదేవిధంగా ఈ గ్యాస్ట్రిక్ లక్షణాలు, ముఖ్యంగా ఏ కడుపులో గ్యాస్ నొప్పిలే అనేటటువంటి ఈ లక్షణాలకి మనం పక్కపక్కన పోల్చి చూడవచ్చా? గ్యాస్ లక్షణాలు ఎలా ఉంటాయి?
1: చాలా వరకు అంటే గ్యాస్ నొప్పి కూడా మనకి ఏంటంటే కడుపులో మంటలాగా అనిపిస్తుంది, కాకపోతే గుండె నొప్పి ఇంకా తీవ్రంగా ఉంటుంది. గ్యాస్ నొప్పిలో ఏంటంటే మనకు త్రేపులు రావటం, విపరీతంగా త్రేపులు రావటం ఇవి జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఏమన్నా స్పైసీ ఫుడ్ ఆ ముందు రోజు ఏమన్నా పులుపు మసాలా ఎక్కువగా మీరు తిన్నట్లయితే గ్యాస్ నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ నేను ఇందాక చెప్పినట్లు ఒకవేళ మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే షుగరు, బీపీ, స్మోకింగ్, లేకపోతే హెరిడిటరీగా మీకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నప్పుడు, ఒకవేళ అది గ్యాస్ నొప్పి అనే అనుమానం మీకు ఉన్నా సరే అది ఒకసారి రూల్ అవుట్ చేసుకోవటం తప్పకుండా వెరీ ఇంపార్టెంట్. మీ మహా అయితే ఒక ఈసీజీ తీయించుకుంటారు, ఒక గంట సేపు శ్రమ పడతారు తప్పితే, నిజంగా అది కనుక గుండెపోటు అయ్యి ఉండి మనం అశ్రద్ధ చేసినట్లయితే అది చాలా బాధపడాల్సిన అవసరం ఉంటుంది తర్వాత.
0: అంటే గ్యాస్ నొప్పి అంత తీవ్రంగా ఉన్నప్పుడు ఒకవేళ వెళ్ళి ఈసీజీ చేయించుకున్నా కూడా అక్కడ గుండెకి సంబంధించింది కాకపోతే
1: నార్మల్గా
0: ఈసీజీ
1: ఉంటుంది,
0: నార్మల్గా ఉంటుంది.
1: నార్మల్గా ఉంటుంది
0: అప్పుడు వెంటనే దాన్ని గ్యాస్ నొప్పిగా నిర్ధారణ చేసి
1: అంతే
0: మందులు ఇచ్చేస్తారు.
1: అంతే
0: కాబట్టి ఓకే, అక్కడ మనకి పోయేది ఎక్కువగా ఏమీ ఉండదు, ముందు
1: ఏముంది
0: జాగ్రత్తగా మనం
1: ముందు
0: చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ గుండెపోటు సాధారణంగా మనకి తరచూ చాలా ఎక్కువ మందిలో వస్తుంది కాబట్టి అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము తగిన పరీక్షలు చేయించుకొని క్లియర్ చేసుకుంటే మంచిది. డాక్టర్ గారు చాలా ధన్యవాదాలండి. మరి వచ్చే కార్యక్రమంలో మనం యాంజియోప్లాస్టీ గురించి కొంచెం చెప్పారు ఈ ఎపిసోడ్లో, కానీ యాంజియోప్లాస్టీ ఎలా చేస్తారు, ఏంటి అవసరం ఏంటి, అవన్నీ కూడా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. ధన్యవాదాలండి. నమస్కారం.
1: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు గుండె జబ్బులు లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ధారావాహికలో గుండెపోటు లక్షణాలు చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 వ్యవసాయ సూచనలు వింటారు.
1: స్ప్రేయర్ల ఎంపికలో పాటించవలసిన మెళకువలు, వాటి వల్ల ఉపయోగాల గురించి తెలుసుకుందాం. వ్యవసాయంలో రసాయనాల వినియోగం గణనీయంగా పెరిగింది. అధిక దిగుబడినిచ్చే రకాలు, సంకర రకాలు అందుబాటులోకి రావడం, వీటిపై పురుగులు తెగుళ్లు బాగా ఆశించటం, వాటి యాజమాన్యం కోసం రసాయన మందుల వాడకం బాగా పెరిగింది. రసాయన మందులు సమర్థంగా పనిచేయాలంటే వాటి వినియోగం గురించిన అవగాహన తప్పనిసరిగా ఉండాలి. ఒక మందును పంట మీద పిచికారీకి ఎంచుకునే ముందు ఆ మందు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడంతో పాటు పంట పరిస్థితిని బట్టి ఎటువంటి స్ప్రేయర్ వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఇలాంటి విషయాలు కూడా గమనించాలి. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల స్ప్రేయర్లు లభ్యమవుతున్నాయి. అదేవిధంగా పంటల సంరక్షణ కోసం వాడే మందులు కూడా వివిధ రూపాల్లో దొరుకుతున్నాయి. అంటే పురుగుల కోసం పురుగు మందులు, తెగుళ్ల కోసం తెగుళ్ల మందులు, కలుపు యాజమాన్యం కోసం కలుపు మందులు వినియోగిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వివిధ రకాల పంట సంరక్షణ మందుల వినియోగంలో వాడాల్సిన స్ప్రేయర్ల గురించి అవగాహన కలిగి ఉండాలి. బజార్లో నాప్సాక్ స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లు, హెలీ స్ప్రేయర్లు, ట్రాక్టర్తో అనుసంధానం చేసుకునే స్ప్రేయర్లు, బ్యాటరీతో పనిచేసే పంపులు, కాలితో తొక్కేవి, చేతితో నడిపేవి, ఇలా చాలా రకాల పంపులు లభ్యమవుతున్నాయి. పనితనం ఆధారంగా ఇవి ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. మొదటిది చేతి పంపులు, రెండవది పవర్ పంపులు, మూడవది హెలీ స్ప్రేయర్లుగా విభజించవచ్చు. చేతి పంపుల విషయానికి వచ్చినట్లయితే ఈ పంపులు వాడేటప్పుడు ఎకరం పంటకు 200 లీటర్ల నీరు అవసరమవుతుంది. పంట మీద పిచికారీకి వాడాల్సిన మందును ముందుగానే నీటిలో కలుపుకుని ఆ నీటిని పంపు స్ప్రేయర్లోకి నింపుకోవాలి. ఒకరోజులో 2 నుండి 4 ఎకరాల్లో పిచికారీ చేయొచ్చు. పంట తొలి దశల్లో ఆశించే చీడపీడల యాజమాన్యం కోసం ఈ స్ప్రేయర్ని వినియోగిస్తారు. తుంపర్లు పెద్దగా పడతాయి. గాలి ద్వారా మందు కొట్టుకొని పోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇక రెండవ రకం పవర్ స్ప్రేయర్లు. ఇవి పెట్రోల్తో నడిచే పంపులు. ఈ పంపుతో ఒకరోజులో 6 నుండి 8 ఎకరాల పంటలో పిచికారీ చేయొచ్చు. ఎకరం పంటలో పిచికారీకి 70 నుంచి 80 లీటర్ల నీరు అవసరమవుతుంది. తుంపర్లు చిన్నవిగా ఉండి గాలి ద్వారా కొట్టుకుపోయే గుణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గాలి తక్కువగా ఉన్న సమయాల్లో ఈ పంపుతో పిచికారీ చేసుకోవాలి. ఈ పంపులో వాడే నీరు తక్కువ, కానీ పురుగు మందు మోతాదు మాత్రం తగ్గదు. చేతి పంపుకు వాడిన మోతాదే వాడుకోవాలి. ఈ పవర్ స్ప్రేయర్లకి ఉదాహరణ తైవాన్ స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లు, ట్రాక్టెడ్ మౌంటెడ్ స్ప్రేయర్లు మొదలైనవి. ఇక మూడవ రకం హెలీ స్ప్రేయర్లు. ఇందులో నీటి వినియోగం అస్సలు ఉండదు. ప్రత్యేకంగా తయారైన మందును ప్రత్యేకమైన పంపులతో పిచికారీ చేస్తారు. ఎకరానికి 1/2 నుంచి 5 లీటర్ల వరకు మందు అవసరమవుతుంది. ఒకరోజులో 15 ఎకరాల పంట మీద పిచికారీ చేయొచ్చు. గాలి ద్వారా మందు కొట్టుకుపోయే ప్రమాదం చాలా ఎక్కువ. నీళ్ల అవసరం అస్సలుండదు. తక్కువ సమయంలో ఎక్కువ పంట మీద పిచికారీ చేయొచ్చు. మందుల్ని నీళ్లతో కలపకుండా వాడడం వల్ల పంటకి కొన్నిసార్లు నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక స్ప్రేయర్ల ఎంపికలో పాటించాల్సిన మెళకువల విషయానికి వచ్చినట్లయితే అందుబాటులో అనేక రకాల స్ప్రేయర్లున్నా కూడా రైతులు కొన్ని విషయాలని దృష్టిలో పెట్టుకుని పంపుల్ని ఎంపిక చేసుకోవాలి. వీటిలో ముఖ్యంగా పిచికారీ చేసే పైరుని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే వాడడానికి సులువుగా ఉండాలి, ఇబ్బందులు తక్కువగా ఉండాలి. ఇక పంట మీద పిచికారీ బాగా చేసే విధంగా ఉండాలి. స్ప్రేయర్లు ఎక్కువ కాలం మన్నిక కలిగినవిగా ఉండాలి. ఇబ్బంది లేకుండా విడిభాగాలు సులువుగా బజార్లో లభ్యమయ్యేవిగా ఉండాలి. తక్కువ ధరలో తక్కువ ఖర్చుతో కూడుకున్నవిగా ఉండాలి. మనకి బజార్లో అనేక రూపాల్లో రసాయనిక మందులు లభ్యమవుతున్నాయి. అంటే కొన్ని నీళ్ల రూపంలో, కొన్ని పొడి రూపంలో, ఇంకొన్ని గుళికల రూపంలో ఉంటాయి. పంట పరిస్థితి, వాడుకునే మందు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని మందు ఎంపిక, స్ప్రేయర్ ఎంపిక చేసుకోవాలి. పంటల మీద పిచికారీ చేసే మందు ప్రభావం మనం వాడే పరికరం నాజిల్ మీద ఆధారపడి ఉంటుంది. మందు నీటిని నాజిల్ చిన్న బిందువులుగా మారుస్తుంది. ఈ నాజిల్స్లో ముఖ్యంగా మూడు రకాలుంటాయి. మొదటిది శంఖు ఆకారంలో పిచికరీ చేసేవి, వీటిని

0: హాలోకోన్ అంటారు. ఇవి పురుగు మందుల పిచికారికి బాగా ఉపయోగపడతాయి. చిన్న చిన్న నీటి తుంపరలను సృష్టిస్తాయి. దానివల్ల పంట మీద స్ప్రే బాగా పడుతుంది. నాజిల్ నుంచి వెలువడే స్ప్రే కోణం చాలా సన్నగా ఉంటుంది. రెండవది ఫ్లడ్జెట్ నాజిల్. ఈ నాజిల్తో కొద్దిగా పెద్ద మందు నీటి బిందువులను సృష్టిస్తుంది. స్ప్రే బాగా వెడల్పుగా పడుతుంది. ముఖ్యంగా కలుపు మందుల పిచికారికి ఉపయోగపడుతుంది. నాజిల్ నుంచి స్ప్రే కోణం బాగా వెడల్పుగా ఉంటుంది. ఇక మూడవది ఫ్లాట్ఫార్మ్ నాజిల్. ఇది మధ్యస్థంగా ఉన్న తుంపర్లను సృష్టిస్తుంది. పంట మీద బాగా స్ప్రే పడేలా చేస్తుంది. ఇది కూడా కలుపు మందుల పిచికారికి బాగా ఉపయోగపడుతుంది. స్ప్రే కోణం మధ్యస్థంగా ఉంటుంది. మనం వాడే మందుల సామర్థ్యం ఆ మందుల స్ప్రే బిందువుల పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. ఒక చదరపు సెంటీమీటర్ ప్రదేశంలో 5 నుండి 10 బిందువులు పడే నాజిల్ని కలుపు మందుల పిచికారికి, 20 బిందువులు పడే నాజిల్ని పురుగు మందులు, కొన్ని రకాల శిలీంద్ర నాశనుల పిచికారికి, 50 నుండి 70 బిందువులు పడే నాజిల్ని స్పర్శ ద్వారా పనిచేసే శిలీంద్ర నాశనుల పిచికారికి వినియోగించుకోవాలి. పైరు ఎత్తు, ఒత్తును బట్టి స్ప్రేలను వినియోగించాలి. పొట్టిగా ఉన్న పంటలు అంటే నారుమళ్ళు, నర్సరీలు, పూల తోటలు, కూరగాయల్లో పైరు మీటర్ కన్నా తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు నాప్సాక్ స్ప్రేయర్తో హాలోకోన్ నాజిల్ ఉపయోగించి మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఈ నాజిల్ వాడినప్పుడు శంఖు ఆకారంలో మందు ద్రావణం పిచికారీ అవుతుంది. సామాన్య ఎత్తులో ఉన్న పంటలు అంటే 1 నుండి 2 మీటర్ల ఎత్తులో ఉండి గుబురుగా ఉన్న పండ్ల తోటల్లో, ద్రాక్ష తోటల్లో నాప్సాక్ స్ప్రేయర్ లేదా పవర్ స్ప్రేయర్ ఉపయోగించి మందు ద్రావణాన్ని ఆకుల కింది పైభాగాల్లో మంచు బిందువుల రూపంలో పడేలాగా పిచికారీ చేయాలి. ఇక పండ్ల తోటల విషయానికి వచ్చినట్లయితే 2 నుండి 3 మీటర్ల ఎత్తు పెరిగిన మొక్కల మీద పెట్రోల్తో పనిచేసే పవర్ స్ప్రేయర్, తైవాన్ స్ప్రేయర్ లేదా ఫుట్ స్ప్రేయర్ లేదా గెటార్ ర్యాకింగ్ స్ప్రేయర్ ఉపయోగించి మందు ద్రావణాల్ని పిచికారీ చేయాలి. ఇంకా ఎత్తులో ఉన్న తోటల్లో తైవాన్ స్ప్రేయర్ కానీ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ కానీ వాడుకోవాలి. పురుగు మందుల సమర్థ వినియోగం విషయానికి వచ్చినట్లయితే పైరు తొలి దశలో మొక్కల పెరుగుదల, విస్తరణ తక్కువగా ఉండడం వల్ల పిచికారీ చేసే పురుగుమందు వృధా కాకుండా చేతి పంపును ఉపయోగించి అవసరం మేరకు మాత్రమే పిచికారీ చేయాలి. పైరు పెరిగి విస్తరించిన దశలో పవర్ స్ప్రేయర్తో పిచికారీ చేయాలి. మిరప, పత్తి, కూరగాయలు మొదలైన పైర్లలో తామర పురుగులు, ఎర్రనల్లి వంటి రసం పీల్చే పురుగులు ఆకుల అడుగు భాగం నుంచి రసాన్ని పిలుస్తాయి. వీటి నివారణకి తాకిడి చర్యగల మందుల్ని ఆకుల అడుగు భాగం పూర్తిగా తడిచేలాగా స్ప్రే నాజిల్ను పక్కకు తిప్పి పిచికారీ చేసుకోవాలి. మందునీరు ఆకుల కింద పైభాగాన మంచు బిందువుల రూపంలో చాలా సూక్ష్మంగా గుబురుగా ఉన్న మొక్కల్లోకి, పూత పిందలపై ఉన్న పురుగులపై పడే విధంగా జాగ్రత్తగా పిచికారీ చేయాలి. దీనికి మంచి నాజిల్ ఎంపిక ఎంతో ముఖ్యం. మందునీరు పంట మొత్తం ఒకే రకంగా పడటం, వెడల్పుగా ఎక్కువ మొక్కల మీద పడడం అవసరం. ఇది మనం ఎన్నుకున్న నాజిల్పైనే ఆధారపడి ఉంటుంది. సస్యరక్షణ మందుల వినియోగం తప్పనిసరైన ప్రస్తుత సేద్య పరిస్థితుల్లో ఇప్పుడు చెప్పిన రీతిలో పురుగు మందుల్ని కొనుగోలు చేసి అవసరానికి అనుగుణంగా తగు మోతాదులో సరైన పద్ధతిలో మందు ద్రావణాన్ని తయారు చేసుకుని జాగ్రత్తలు పాటించి పిచికారీ చేస్తే సస్యరక్షణ మందుల సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కలుపు మందుల వాడకంలో జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ పైరులో ఏ మందు, ఎంత మోతాదు, ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడుకోవాలి. ఏ పంటకు సిఫారసు చేసిన కలుపు మందుని ఆ పంటకు మాత్రమే వాడాలి. వెడల్పాకు, గడ్డిజాతి కలుపు మొక్కలకి వేరువేరు కలుపు మందులు ఉంటాయి. కొన్ని రకాల కలుపు మందులు విత్తనం విత్తిన వెంటనే కానీ మొలకెత్తే ముందు కానీ స్ప్రే చేయాలి. ఈ మందులు స్ప్రే చేసేటప్పుడు నేలలో తగినంత తేమ ఉండాలి. కొన్ని రకాల కలుపు మందులు పైరు మొలకెత్తిన తర్వాత స్ప్రే చేయాలి. కలుపు మందు అవశేషాలు స్ప్రేయర్లో లేకుండా శుభ్రంగా శుభ్రం చేసుకోవాలి. కలుపు మందు స్ప్రే చేసిన తర్వాత 6 నుండి 8 గంటల వ్యవధిలో వర్షం కురిస్తే మందు ప్రభావం తగ్గుతుంది. కలుపు మందుల్ని హ్యాండ్ స్ప్రేయర్తో స్ప్రే చేయాలి.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్ ఐ.

కార్యక్రమాల వివరాలు: 7:15 చిత్రగీతాలు, 7:30 ఫీఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ ఇన్ ఇంగ్లీష్ ఒక 2 మినిట్స్ వినగలరు. 7:32 చిత్రగీతాలు, 7:45 వికసిత భారత్ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ నెల్లూరు జిల్లా అధికారి శ్రీ అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం. 8:00 ఆంగ్ల ప్రసంగం కార్యక్రమం ఉంటుంది. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. ఎన్డీఏ 12 ఏళ్ల పాలనలో రైతు సంక్షేమం. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి సుధారాణి గారితో పరిచయం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 8:40 దేశభక్తి గీతం, 8:45 విజయవాడ ఏ మీటర్లపై ప్రసారమయ్యే అన్ని కార్యక్రమాలు వినవచ్చు. 11:47 నుండి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
1: శ్రీమద్ భగవద్గీత

0: ఎవరు అనన్యప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత.
2: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు ప్రపంచ నేతలు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ శాశ్వత కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. వార్తల్లోని వివరాలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అధ్యక్షులు నితిన్ నబీన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏక్నాథ్ షిండే, చిరాగ్ పాస్వాన్, హెచ్డి కుమారస్వామి సహా ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల అగ్రనేతలందరూ హాజరయ్యారు. వీరితో పాటు ఎన్డీఏ పాలిత ప్రాంతాలకు చెందిన 22 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ అభివృద్ది కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల సమీక్షతో పాటు 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే విజన్పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. అత్యధిక కాలం పనిచేసిన, ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రి మండలి ఈరోజు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, దేశానికి ప్రధానమంత్రిగా పీఎం మోదీ అందిస్తున్న నిరంతర సేవలకు గాను ఈ చారిత్రాత్మక మైలురాయిని తీర్మానంలో ప్రశంసించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను కూడా చర్చించినట్లు తెలిపారు.
1: आज श्री नरेंद्र मोदी जी निर्वाचित प्रधानमंत्री के रूप में सर्वाधिक अवधि तक निरंतर देश की सेवा करने वाले प्रधानमंत्री बन गए हैं. उन्होंने निर्वाचित पीएम के तौर पर 4399 दिन की निरंतर सेवा का कीर्तिमान स्थापित किया है, जो स्वतंत्र भारत के इतिहास में पहली बार हुआ है. इससे पूर्व श्री जवाहरलाल जी नेहरू ने 1952 से लेकर 1964 तक निरंतर 4398 दिन तक इस पद को सुशोभित किया था. मुख्य बात यह है, यह अवसर भारत की लोकतांत्रिक चेतना, జన్ విశ్వాస్ ఆర్ జన్ భాగీదారీకి శక్తిక ప్రతీక.
0: ఈ సమావేశంలో 2169 కోట్ల వ్యయంతో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణకు కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపినట్లు అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. 5 స్టేషన్స్తో కూడిన 6 కిలోమీటర్ల పొడవైన మెట్రో కారిడార్ ఇందులో ఉందన్నారు. ఫేజ్ 2A అందుబాటులోకి వస్తే అహ్మదాబాద్, గాంధీనగర్ మధ్య 77 కిలోమీటర్లకు పైగా మెట్రో రైల్ నెట్వర్క్ క్రియాశీలకంగా మారుతుందని మంత్రి తెలిపారు.
1: आज कैबिनेट में 3 फैसले लिए गए.
2: 3 डिसीजंस वर टेकन इन टुडेस कैबिनेट मीटिंग. 1 डिसीजन कंसर्न्स द एक्सपेंशन ऑफ द अहमदाबाद मेट्रो, व्हाइल अदर 2 रिलेट टू अमरावती, द न्यू कैपिटल सिटी बीइंग डेवलप्ड इन आंध्र प्रदेश. द कैबिनेट अप्रूव्ड द अहमदाबाद मेट्रो फेज 2 ए कॉरिडोर फ्रॉम कोटेश्वर रोड टू द एयरपोर्ट इन अमरावती. सेवरल सेंट्रल गवर्नमेंट ऑफिसेस विल बी ब्रॉट टुगेदर इन अ सिंगल कॉम्प्लेक्स. 2 प्रोजेक्ट्स हैव बीन अप्रूव्ड फॉर दिस पर्पस, अ रेजिडेंशियल कॉम्प्लेक्स एंड एन ऑफिस कॉम्प्लेक्स.
1: तो रेजिडेंशियल कॉम्प्लेक्स है और एक ऑफिस कॉम्प्लेक्स.
0: ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, కేంద్ర ప్రభుత్వ నివాస సముదాయాల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక కాలం పనిచేసిన, ఎన్నికైన ప్రధానమంత్రిగా గుర్తింపు పొందిన నరేంద్ర మోదీకి ప్రపంచ నేతలు అభినందనలు తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశానాయకే, పాపోవా న్యూగినియా ప్రధానమంత్రి జేమ్స్ మరాపే, ట్రినిడాడ్ అండ్ టోబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిస్సేసర్ తదితరులు పీఎం మోదీ పరిపాలనా సంస్కరణలను, అభివృద్ది చెందుతున్న దేశాల కోసం చేసిన కృషిని, ఆర్థికంగా శక్తివంతమైన భారతదేశం కోసం ఆయనకున్న విజన్ను కొనియాడారు. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు కేంద్ర మంత్రులు అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఈ 12 ఏళ్లకాలం భారతదేశ ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించారని అమిత్ షా పేర్కొన్నారు. మోదీ హయాంలో దేశ సరిహద్దులు సురక్షితంగా మారాయని, కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 రద్దు చేయబడిందని, రామాలయం నిర్మించబడిందని, నక్సలిజం నిర్మూలించబడిందని, ఉగ్రవాదానికి తగిన సమాధానం ఇవ్వబడిందని తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వం, విజన్, జాతీయ అభివృద్ది పట్ల భారత ప్రజలు ఉంచిన అచంచలమైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని డాక్టర్ జైశంకర్ పేర్కొన్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రధాని

0: మోదీ నాయకత్వం భారతదేశ వృద్ధి పథాన్ని మార్చేలా అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలు చేపట్టిందని మంత్రి నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు. 4,399 రోజుల ప్రయాణం సాధికారత, సంపన్న, అభివృద్ధి చెందిన స్వావలంబన కలిగిన భారతదేశ నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయమని మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం ఎన్నికైన ప్రధానిగా పనిచేసిన నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియో సోషల్ మీడియా ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. వికసిత్ భారత్ టీమిండియా విజన్కు అనుగుణంగా ఈ ఏడాది థీమ్ వికసిత్ భారత్ అట్ ద రేట్ ఆఫ్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్దిగా నిర్ణయించారు. ఇది సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి సంక్షేమం, అభివృద్దిపై దృష్టి సారిస్తుంది. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA శాశ్వత కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నగర విస్తరణ, మౌలిక వస్తుల కల్పన, ప్రణాళికాబద్దమైన పట్టణీకరణ లక్ష్యంగా ఈ అథారిటీ పనిచేస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రముఖ సీనియర్ చలనచిత్ర దర్శకుడు భారతీ రాజా మృతి పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. భారతీరాజా ఒక అద్భుతమైన దర్శకులని, గ్రామీణ భారతదేశ ఆత్మను, మానవ భావోద్వేగాలను వెండితెరపై అత్యంత సహజంగా ఆవిష్కరించి తమిళ సినిమాను విప్లవాత్మకంగా మార్చారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, భాగస్వాములు, సాధారణ ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ ఒక అడ్వైజరీ జారీ చేసింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సామాజిక మాధ్యమాల్లో హోమియోపతిపై వస్తున్న తప్పుదోవ పట్టించే ప్రకటనలను కమిషన్ సుమోటోగా స్వీకరించింది. కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ తారకేశ్వర్ జైన్ మాట్లాడుతూ, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి యాక్ట్ 2020 కింద హోమియోపతి చట్టబద్దంగా గుర్తింపు పొందిన వైద్య విధానమని స్పష్టం చేశారు. నీట్ అర్హత సాధించిన అభ్యర్థులకే ఇందులో ప్రవేశాలు కల్పిస్తారని కూడా పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు బల్గేరియా రాజధాని సోఫియాలోని జాతీయ చారిత్రక మ్యూజియాన్ని సందర్శించారు. శతాబ్దాల నాటి అద్భుతమైన కళాఖండాల సేకరణను తాను పరిశీలించానని, బల్గేరియా తన సుసంపన్నమైన చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని ఎంతటి శ్రద్ధతో పరిరక్షించిందో తెలుసుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. సోఫియా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి అక్కడ బల్గేరియా అగ్రనాయకత్వంతో భేటీ కానున్నారు. ఆ దేశ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో పాకిస్తాన్ అవలంబిస్తున్న విధానాలపై బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత డాక్టర్ అల్లా నజర్ బలోచ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ప్రజల నిరసనలు ప్రాథమిక హక్కులు, స్వయం నిర్ణయాధికారం, రాజకీయ స్వేచ్ఛకు నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న 3 రోజుల్లో ఢిల్లీ NCR పరిధిలో గణనీయమైన వాతావరణ మార్పులు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, దుమ్ము తుఫాను, వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కిం, తీరప్రాంత కర్ణాటక, పశ్చిమ బెంగాల్లోని ఉప హిమాలయ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి చాలా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే 3 వన్డేల సిరీస్కు ముందే భారత వన్డే జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. విరాట్ కోహ్లీ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరీస్కు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాలో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్కు భారత్ సన్నద్ధతను ఈ సిరీస్ ద్వారానే ప్రారంభించనుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు ప్రపంచ నేతలు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 చిత్రగీతాలు వింటారు. ముందుగా హృదయాంజలి చిత్రానికి ఉన్నికృష్ణన్ చిత్రపడిన పాట.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. మరికొద్ది సేపట్లో, అనగా 7:30 ఫీఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ ఇన్ ఇంగ్లీష్ వింటారు. అప్డేట్స్ అనంతరం మరికొన్ని చిత్రగీతాలు వినవచ్చు.

0: భారత కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి.
1: వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
2: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
3: ఆకాశవాణి యువత భవిష్యత్తును మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఈ పథకాల గురించి మనకు వివరించేందుకు

0: ఈరోజు స్టూడియోలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూమ్ ఉన్నారు, వారితో చర్చిద్దాం. నమస్కారం ఖయ్యూమ్ గారు.
1: నమస్కారం అండి.
0: యువతకు నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం ఇంటర్న్షిప్ కార్యక్రమం ముఖ్యమైనది కదా ఖయ్యూమ్ గారు, మరి ఈ కార్యక్రమం అమలు తీరు గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
1: అందుకే నమస్కారం అండి. పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ కొత్తగా ఫేజ్ 3 ఇప్పుడు జరుగుతుందండి. గత 2 సంవత్సరాలు కూడా పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఈ మొదటి ఉన్న ప్రోగ్రామ్స్కి ఇప్పటికీ పీఎం ఇంటర్న్షిప్లో చాలా చేంజెస్ జరిగాయి. సో మొట్టమొదటిగా ఇది ఇప్పుడు జరుగుతుంది ఫేజ్ 3 అంటున్నాము. దీంట్లో ప్రధానంగా 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న యువతి యువకులందరూ కూడా దీనికి అర్హులు. క్వాలిఫికేషన్ ప్రకారంగా చూసుకుంటే 10వ తరగతి కానీ, ఇంటర్ కానీ, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్, వీళ్ళందరూ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వీళ్ళందరూ ఎలిజిబుల్ ఉంటుంటారు. ఇంకోటి చూసుకుంటే దీని ముందు ఈ పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ 1 ఇయర్ ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో కొంతమంది ఇబ్బందులు గురవుతున్న ఉద్దేశంతో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని 6 నెలల నుంచి 9 నెలలకి తగ్గించడం జరిగింది. సో అదేవిధంగా దీని ముందు యువతి యువకులకు అందరికీ కూడా స్టైఫండ్ కింద 5,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దీన్ని 9,000కి పెంచడం జరిగింది. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకాలు. యువతి యువకులు, నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇబ్బందులు గురి కాకుండా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో దేశంలోని ప్రధాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో, సో అలాంటి కంపెనీలు అన్నింటిలో కూడా ఈ పీఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని అర్హులు చేయడం జరిగింది. ఇది ప్రతి జిల్లాలో, అలాగే రాష్ట్రంలో, అలాగే దేశంలో 3 రకాల అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. ఎక్కడైనా కూడా ఒక యువకుడు ఉద్యోగం పొందాలంటే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా దేశంలో ఉన్న ప్రధాన కంపెనీలు కూడా చేసుకోవచ్చు. ఇంకొక గొప్ప అవకాశం దీంట్లో ఉన్నది ఏంటంటే, వీళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులకు గురి కాకుండా 1 టైం సెటిల్మెంట్ కింద వీరందరికీ కూడా 6,000 రూపాయలు ముందుగా ఇవ్వడం జరుగుతుంది జాయిన్ అవ్వగానే. అది కాకుండా అడిషనల్గా ప్రతిసారి వాళ్ళకి స్టైఫండ్ కింద ఇప్పుడు 9,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ప్రోగ్రామ్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అదే కంపెనీలో వాళ్ళు ఒకళ్ళ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ ఇవి నచ్చితే అదే కంపెనీలో కంటిన్యూ అవ్వచ్చు. వద్దు అనుకుంటే మళ్ళీ ఆ సర్టిఫికేషన్ తీసుకొని వాళ్ళకి నచ్చిన కంపెనీలో ఆ సర్టిఫికేషన్ ద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సో ఇలాంటి అవకాశము ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం మనకు యువతి యువకుల కోసం ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో, అలాగే దేశంలో ఈ ప్రోగ్రామ్ ఫాస్ట్ మేనర్లో ఉంది. ఫేజ్ 3కి, ఫస్ట్ 1కి, ఫేజ్ 1కి, ఫేజ్ 2కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో 1 ఇయర్ అనే ప్రోగ్రామ్ని దాన్ని 9 నెలలకి ఇప్పుడు 6 నుంచి 9 నెలలకి కుదించడం జరిగింది. అదేవిధంగా మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ కంపెనీస్ అన్నిటి కూడా దీన్ని ఆన్బోర్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడే మీకు మొత్తం కంపెనీ లిస్ట్ మీకు కనబడుతుంది. మనకు ఏ కంపెనీ అయితే నచ్చుతుందో ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్న్షిప్ 1 కన్నా 3 ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏ ఆప్షన్ నచ్చితే, వాళ్ళు లోకల్గా కావాలనుకుంటున్నారా, లేదా రాష్ట్రంలో కావాలనుకుంటున్నారా, లేదా ప్రధాన నగరాల్లో ఏమైనా కావాలనుకుంటున్నారా, దాన్ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం.
0: అంటే శిక్షణలో ఏ రంగంలో ట్రైనింగ్ ఇస్తున్నారు?
1: అన్ని రంగాలండి. దీంట్లో ఎస్పెషల్ చెప్పాలంటే సర్వీస్ సెక్టర్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది, ఆటోమొబైల్ సెక్టర్ ఉంది. అలాగే ప్రతి రంగంలో ఇలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రతి రంగం వాళ్ళకి ఏ రంగంలో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఆ రంగంలో దాన్ని చూస్ చేసుకోవచ్చు.
0: గ్రామస్థాయిలో తీసుకుంటే, గ్రామస్థాయిలో ఈ కోర్సులపై అవగాహన విషయం తీసుకుంటే అవగాహన ఎలా ఉంది, అక్కడ అమలు తీరు ఎలా ఉంది, అలాగే యువత నుంచి స్పందన ఎలా ఉందంటారు?
1: ప్రధానంగా చూసుకుంటే ఈ ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో ఆ ప్రోగ్రామ్ గ్రాస్ రూట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మా ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాము. అలాగే ఈ ప్రోగ్రామ్ గురించి రెగ్యులర్గా అందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చేసుకుని జరిగింది. మన జిల్లాలో చూసుకుంటే సుమారుగా ఈరోజు వరకు కూడా 1,350 మంది వరకు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి సంవత్సరంలో ఒక్కసారి ఇలాంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కావచ్చు, ఫైనల్ సెమిస్టర్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, లేదా కంప్లీట్ చేసిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
0: శిక్షణ పూర్తయింది అనుకుందాం. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ఎలాంటి కంపెనీలు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి, అలాగే ప్లేస్మెంట్ ప్రాసెస్ తీసుకుంటే ప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది?
1: దీంట్లో మ్యాక్సిమం అండి మంచి కంపెనీలే ఉన్నాయి. అంటే ఎంఎన్సీ కంపెనీలు, మేజర్ కంపెనీసే ఉన్నాయి. సో ఈ కంపెనీస్లో సర్టిఫికేషన్ పొందడం అనేది మీకు ఫర్దర్గా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ సర్టిఫికేషన్ తీసుకొని ఫర్దర్ కంపెనీస్కి అప్లై చేసినప్పుడు మీ పాత కంపెనీ యొక్క రెప్యుటేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆ కంపెనీలో మీ అవగాహన బాగుండి, మీ యొక్క బిహేవియర్ బాగుండి,

0: లేదా మీ పర్ఫార్మెన్స్ బాగుంటే తప్పనిసరిగా అదే కంపెనీలో మీ రెగ్యులర్ జాబ్స్ కూడా పొందే అవకాశం ఉంది.
1: టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనందరికీ తెలిసిందే. మరి ఆ దిశగా ప్రత్యేకమైనటువంటి శిక్షణా తరగతులు ఏమైనా అందిస్తున్నారా?
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొట్టమొదట ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, బిహేవియల్ స్కిల్స్ కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ఫుల్ డెవలప్మెంట్ కోసం రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి. వాళ్ళకి ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రాంలో మొట్టమొదట దీని మీద ఉంచే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మొట్టమొదటి ట్రైనింగ్స్ ఉంటాయి, మొదటి 10-15 రోజులు. సో దీని ద్వారా ఫర్దర్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి కానీ లేదా మంచి జాబ్స్ పొందడానికి కానీ మంచి అవకాశాలు ఉంటాయి.
1: అలాగే అబ్దుల్ ఖయ్యం గారు, ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి కూడా మా శ్రోతలకు వివరిస్తారా?
0: తప్పనిసరిగానండి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ముఖ్యమైన పథకాల్లో PMKVY ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన అనేది ఇప్పుడు 4.0 వర్షన్ జరుగుతుంది. దీని ముందు ఫస్ట్ వర్షన్ జరిగింది, సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్, ప్రజెంట్ 4వ వర్షన్ జరుగుతుంది. పిఎం ఇంటర్న్షిప్ డైరెక్ట్ ప్లేస్మెంట్ సంబంధించింది అయితే PMKVY అనేది శిక్షణ మరియు ఉపాధి కల్పించడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో శిక్షణ కాలం ఉంటుంది. శిక్షణ పొందిన తర్వాత ఆ శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రతి రాష్ట్రంలో అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రోగ్రామ్ని జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో ఒక స్కిల్ హబ్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ముఖ్యంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో, గవర్నమెంట్ ఐటీఐ కాలేజెస్లో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో, అలాగే యూనివర్సిటీలో ప్రతి దగ్గర స్కిల్ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన శిక్షణా కాలం 240 రోజుల నుంచి 480 గంటల వరకు కూడా ఈ ప్రోగ్రాం ఉంటుంది. సో ఈ ప్రోగ్రాంలో ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగపరుచుకొని శిక్షణ పొంది శిక్షణతో పాటు ఉపాధి పొందే అవకాశం కూడా ఉంది.
1: ఎలాంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు?
0: నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ఈ అప్డేటెడ్ కోర్సెస్లో మనకు ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ పెరిఫెరల్స్ కానీ, అలాగే మైక్రో ఇరిగేషన్ టెక్నీషియన్ అనేది నెల్లూరు DKW కాలేజీలో, అలాగే సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా అనలిస్ట్ అనేది మన డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ DKW కాలేజ్లో జరుగుతుంది. అలాగే కోవూరులో చూసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ విత్ AWS అండ్ అజూర్, కస్టమర్ కేర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వాయిస్ అండ్ నాన్ వాయిస్. అలాగే మన విక్రమ్ సింహారావు యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ విత్ సోషల్ మీడియా అనలిస్ట్, అప్లికేషన్ డెవలప్ వెబ్ అండ్ మొబైల్, అలాగే సెక్యూరిటీ అనలిస్ట్, మైక్రో ఇరిగేషన్ టెక్నీషియన్. అంటే జనరల్ కోర్సెస్ కాకుండా అప్డేటెడ్ కోర్సెస్, వీళ్ళందరికీ ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత మంచి సర్టిఫికేషన్తో పాటు వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు పొందే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి.
1: సో ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్ విషయం తీసుకుంటే ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంది అంటే టెక్నికల్ స్కిల్స్ లేదే ఈ రోజుల్లో ప్లేస్మెంట్స్ అనేది చాలా కష్టం అని చెప్తూ ఉంటారు కదా?
0: అవునండి. ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా ప్లేస్మెంట్ అనేది ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ముందే కొన్ని కంపెనీలతో మనం టైఅప్ చేసుకోవడం జరుగుతుంది. వీరందరూ ట్రైనింగ్ పొందుతున్నప్పుడు, అదేవిధంగా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటప్పుడు వీళ్ళందరికీ ఫైనల్గా ఒక అసెస్మెంట్ అని కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ రావడం జరుగుతుంది. సర్టిఫికేషన్తో పాటు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం పొందే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చూసుకుంటే కూడా వీళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా నైపుణ్యం అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ నైపుణ్యం యాప్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారికి రాష్ట్రంలో జరుగుతున్న శిక్షణ వివరాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నిటి కూడా వాళ్ళకి మెసేజ్ రూపంలో, వాట్సాప్ రూపంలో, అలాగే డైరెక్ట్గా కాల్ సెంటర్కి కాల్ చేయడం ద్వారా కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు పొందవచ్చు. NSDC నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సర్టిఫికేషన్ అనేది చాలా వాల్యుబుల్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ పొందడం వల్ల మీ ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది.
1: అంటే మీరు ఇప్పుడు రెండు కోర్సులు చెప్పారు కదా, రెండిట్లో యువత ఎక్కువగా ఏ కోర్సు నేర్చుకోవడానికి మక్కువ చూపిస్తున్నారంటారు?
0: ఈ మనం చూసుకున్న కోర్సులన్నీ కూడా అండి మంచి డిమాండ్ ఉన్న కోర్సులే కూడా, రెండింటికి కూడా హైలీ డిమాండ్ ఉంది. వాళ్ళకి దీంట్లో అయితే ఎక్కువ అభిరుచి కలిగి ఉంటారు, ఆ కోర్సును చూస్ చేసుకునే అవకాశం ఉంది. మనం తక్కువ టార్గెట్ అయినా కూడా వాళ్ళకి ఇంట్రెస్టెస్ కోర్సెస్ ఎప్పుడు పెట్టడం జరుగుతుంది.
1: గ్రామీణ యువతకు కూడా ఈ కోర్సెస్ బాగా ఉపయోగకరంగా ఉంటాయి.
0: తప్పనిసరిగా అండి. ఇప్పుడు ఆల్రెడీ అందరికీ క్వాలిఫికేషన్స్ పెరిగాయండి. మినిమం చాలా మంది ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారు. సో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందడం ద్వారా వాళ్ళ ఉపాధి అవకాశాలను బాగా పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా మన ద్వారా కూడా మనం ఉపాధి కల్పిస్తున్నాం. వీళ్ళందరికీ కూడా డిగ్రీ నుంచి బయటకు వస్తున్నప్పుడే ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ అని ప్రతి డిగ్రీ కాలేజీలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదైతే కోర్సులు ఉంటుందో ఆ కోర్సులో

0: వాళ్ళకి శిక్షణ ఇచ్చి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ ఇయర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా ఒక సర్టిఫికేషన్ ద్వారా వారు బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ ఇంటరెస్టెస్ కోర్సెస్లో వారు చదువుతున్న బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కోర్సెస్లో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందుతున్నారు. సో బయటకు వచ్చేటప్పుడు ఒక సర్టిఫికేషన్తో బయటకు వస్తే వాళ్ళు ఉద్యోగం పొందే అవకాశాలు మెరుగుపడతాయి. అదే ఉద్దేశంతో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సెంటర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం, నిరుద్యోగ యువతి యువకుల కోసం స్కిల్ హబ్స్ని ఏర్పాటు చేశాం. ప్రతి 3 నెలలకి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మెగా జాబ్ మేళా, అంటే కనీసం 10 నుంచి 25 కంపెనీల వరకు ఈ జాబ్ మేళా నిర్వహించి డైరెక్ట్గా ఉపాధి అవకాశాలను పెంచడం కోసం చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇవే కాకుండా ఎవరైనా వేరే విదేశాల్లో పనిచేయాలనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో దాన్ని కూడా వర్కౌట్ చేసి వారందరికీ కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు డైరెక్ట్గా ఏపీఎస్డిసి మరియు ఓం క్యాప్, ఓవర్సీస్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీని ద్వారా కూడా వారందరికీ కొంత శిక్షణ ఇచ్చి, జర్మనీ లాంగ్వేజ్ అయితే జర్మనీ లాంగ్వేజ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, అలాగే రష్యన్ అయితే రష్యన్ లాంగ్వేజ్ మీద ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకి మంచి ఒక ప్లాట్ఫామ్ లాగా ఏపీఎస్డిసి వర్తిస్తారు.
1: చివరిగా నేటి యువతకు మీరేమైనా చెప్పదలచారా?
0: మా ఉద్దేశంలో అండి, నేటి యువత అందరూ కూడా ప్రధానంగా చూస్తుంది ఏంటంటే మనకు స్కిల్స్ కలిగి ఉన్నాయా లేదా అనేది మొట్టమొదట వాళ్ళందరూ గమనించాల్సిన విషయం. స్కిల్స్ ఉంటే ప్రతి కంపెనీ కూడా తప్పనిసరిగా తీసుకుంటుంది. మనం కాలేజీ నుంచి బయటకు వచ్చినప్పుడు మనకు అకాడమిక్ నాలెడ్జే ఉంటుంది, కొంత ఉద్యోగం పొందిన తర్వాత ఆ పరిశ్రమలో ఉన్న దీని మీద ఒక అవగాహన వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో, నా సలహా, ప్రతి ఒక్క యువత కూడా మొట్టమొదట శాలరీ అనే కన్సర్న్ కాకుండా మొదట ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఉపాధిని పొందితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. సో యువత అందరూ కూడా వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోకుండా కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి, తద్వారా ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా మొదట ఉన్న దాన్ని స్టార్టింగ్ స్టెప్గా తీసుకొని ఎక్స్పీరియన్స్ పొందడం ద్వారా ఎక్కువగా ఉద్యోగాలు పొందాలని నేను కోరుకుంటున్నాను.
1: రైట్, అబ్దుల్ కరీం గారు చాలా ధన్యవాదాలు. సో పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఈ 2 స్కీమ్స్ కూడా యువతకు కొత్త దారులు చూపిస్తున్నాయి, సరైన స్కిల్స్తో పాటు అవకాశాలు కూడా అందిస్తున్నాయి. కాబట్టి ప్రతి యువత ఈ స్కీమ్స్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు అబ్దుల్ ఖయ్యం గారు. ధన్యవాదాలు అబ్దుల్ ఖయ్యం గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పించిన ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2. సమయం 8 గంటలకు వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. గుడ్ ఈవినింగ్, దిస్ ఈజ్ ఆకాశవాణి విజయవాడ. ఇన్ అవర్ వీక్లీ ప్రోగ్రామ్ ఆఫ్ ఇంగ్లీష్ టాక్స్, వీ బ్రింగ్ యూ ఏ టాక్ బై డాక్టర్ పి శ్రీలత ఆన్ ద టాపిక్ కంబాటింగ్ ద మెనెస్ ఆఫ్ చైల్డ్ లేబర్.
3: Combating the menace of child labor. Childhood is the most precious phase of human life, which is the right time for learning, playing, dreaming, and growing. Every child deserves the necessary education, affection, protection, and opportunities to blossom into a responsible citizen. Unfortunately, millions of children across the world are deprived of these basic rights and are forced into labor at a tender age. Child labor remains one of the most disturbing social evils of all the time. It deprives children of their childhood, dignity, health, and overall development. Instead of holding books, many children are compelled to carry bricks, work in factories, serve in hotels, labor in fields, or perform hazardous jobs through various social forms which endanger their physical and mental well-being. Let us pause for a moment and listen to the silent cry of a child. What is my fault? What is my crime? Why was I robbed of childhood before its time? Why do tiny hands bear burdens so immense? When should I hold pencils and chase dreams immense? These questions demand answers from all of us. Child labor is not merely an economic issue, it is a violation of human rights. Poverty being its main cause, many families are witnessed struggling to survive, often depending on the children as supplementary earners. Illiteracy, unemployment, migration, lack of awareness, and exploitation further worsen the problem. In many cases, children are trafficked, forced into bonded labor, or pushed into work due to family debts. The consequences of child labor are devastating. Children engaged in labor are deprived of education and social development, skill development, limiting their future opportunities as well. Those working in hazardous industries face serious health risks, malnutrition, and psychological trauma. Most importantly, they lose the joy, innocence, and security that every child deserves. As the child asks, "Why do I toil beneath the scorching sun while other children laugh, learn, and run? Why do the books I long to read remain a distant, forbidden need?" To address this challenge, the Government of India has introduced several constitutional safeguards and welfare measures. Article 21A of Constitution guarantees free and compulsory education for children between the ages of 6 and 14. Article 24 prohibits the employment of children below 14 years in factories, mines, and hazardous occupations. Articles 39E and 39F direct the state to protect the child from exploitation and ensure healthy development. The Child Labour Act for Prohibition and Regulation, its subsequent amendments, all these have strengthened legal protection against child labour. The National Child Labour Project has focused on the rescue, rehabilitation, education, and mainstreaming of child labors. ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అండ్ స్కూల్ సపోర్ట్ ఇనిషియేటివ్స్ హ్యావ్ ఆల్సో హెల్ప్డ్ ఇంప్రూవ్ ఎన్రోల్మెంట్ అండ్ రిడ్యూస్ స్కూల్ డ్రాప్అవుట్ రేట్స్. ద జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఫర్ ద కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ వాజ్ ఇనాక్టెడ్ బై ద ఇండియన్ పార్లమెంట్ అమిడ్ గ్రేట్ కాంట్రవర్సీ, డిస్కషన్ అండ్ ప్రొటెస్ట్ బై ద చైల్డ్ రైట్స్ ఫ్రాటర్నిటీ ఓవర్ సెవరల్ ఆఫ్ ఇట్స్ ప్రొవిజన్స్ విచ్ ఎయిమ్డ్ టు డెవలప్ అడాప్షన్ లెజిస్లేషన్. టూ కీ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కన్వెన్షన్స్ వర్ ర్యాటిఫైడ్ బై ద ఇండియన్ గవర్నమెంట్ ఎయిమింగ్ టు ఇరాడికేట్ చైల్డ్ లేబర్ బై 2025. The government has also launched the Pencil Portal, an internet platform enabling citizens, authorities, and civil society organizations to work together in identifying and addressing child labor cases. However, laws alone cannot solve this problem. Non-governmental organizations also play a crucial role in complementing governmental efforts. Organizations such as Bachpan Bachao Andolan, Bal Raksha Bharat, Care India, Child Rights and You, Childline have been working

0: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
1: శ్రీమద్ భగవద్గీత

0: ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రములో యుద్ధకాంక్షతో చేరిన నా వారలు, పాండురాజు కుమారులు ఏమి చేసిరి?
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు వినవచ్చు. భగవద్గీత పారాయణం ఆకాశవాణి. వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సమయం 8:15 ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి. కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో రైతు సంక్షేమం. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి సుధారాణి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.

0: పట్టింది అని చూసినట్లయితే మెయిన్గా ఎటువంటి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఈ 12 ఏళ్లలో?
1: ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏకంగా దృష్టి పెట్టింది ఏంటి అంటే రైతుల ఆదాయాన్ని పెంచటం. ఏ విధంగా అంటే వాళ్ళు పండించినటువంటి పంటల ఉత్పత్తికి మంచి రకమైనటువంటి రేట్ రావడంతో పాటు వాళ్ళ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా ఉండే విధంగా చేయటం, అలాగే ఖర్చు విధానాన్ని కూడా తగ్గించుకోవటం. ఎప్పుడైతే ఖర్చు తగ్గుతుందో వాళ్ళకి నికర ఆదాయం అనేది పెరుగుతుంది. ఆ దిశగా సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు నేరుగా తీసుకోవడం కోసం వివిధ రకాలైనటువంటి యోజనలు కానీ అభియాన్లు కానీ మిషన్లు కానీ పథకాలను కానీ తీసుకురావటం జరిగిందండి. ఉదాహరణకి గత 2 సంవత్సరాల నుంచి వికసిత కృషి సంకల్ప అభియాన్ అనే ప్రోగ్రామ్స్ ద్వారా పంట కాలానికి ముందుగుండానే అంటే సార్వ ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలని నెల రోజుల పాటు అభియాన్ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే నేల సారం బాగా తగ్గిపోతుంది కాబట్టి కిందటి నెలలో 2 సార్లు భూమి సుపోషణ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అలానే బ్యాలెన్స్డ్ ఫెర్టిలైజర్స్ అంటే ఎరువుల్లో సమతుల్యత పాటించండి అనే విధానం కోసం కూడా కొన్ని రకమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి సూచనలు ఇవ్వడం కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలానే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఖేత్ బచావ్ అభియాన్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా జూన్ 1 నుంచి 30 వరకు ప్రతిరోజు మన కృషి విజ్ఞాన కేంద్రాలు అంటే కృష్ణా జిల్లా అవ్వచ్చు, ఎన్టీఆర్ జిల్లా అవ్వచ్చు, ఏ జిల్లాలో అయినా కూడా రోజుకి 3 నుంచి 4 ప్రోగ్రామ్స్ చేస్తూ సుమారుగా ఒక రోజుకి 500 నుంచి 600 మంది రైతులకి మనం ఏ విధంగా భూసారాన్ని కాపాడుకోవాలి, ఖేత్ని ఏ విధంగా మనం రక్షించుకోవాలనేటువంటి అంశం మీద కూడా మనకి చాలా రకాలైనటువంటి సూచనలు ఇవ్వడం జరుగుతుందండి. ఇవే కాకుండా మన పథకాల విషయానికి వచ్చినట్లయితే పిఎం కిసాన్, ఇది అందరికీ తెలిసిందే, పిఎం కిసాన్ సన్మాన్ నిధి ద్వారా రైతుల్ని ఆదుకోవటం, అలాగే ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజన అని చేయటం, అలాగే నేలకి సంబంధించినటువంటి పోషకాలు ఏ విధంగా ఉన్నాయని రైతులు తెలుసుకోవడం కోసం సాయిల్ హెల్త్ కార్డ్స్ స్కీమ్స్ కానీ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కానీ, అలానే ప్రస్తుతం యూరియా కొరతగా ఉన్నప్పుడు నానో యూరియా లాంటి ఫార్ములేషన్స్ ఏ విధంగా రైతులు యూస్ చేసుకోవాలనే దాని మీద ప్రోత్సాహం అందించడం కానీ, అండ్ ప్రస్తుతం ఏది చూసుకున్నా కూడా కృత్రిమ మేధస్సు ఉపయోగించాలంటున్నారు. సో డిజిటలైజేషన్ మీద కూడా మనకి గత 12 ఏళ్ల నుంచి చూసుకున్నట్లయితే రైతుల సంక్షేమం కోసం చాలా రకంగా మన ప్రభుత్వం అనేది పాటుపడుతూ రైతులకి ప్రయోజనం చేసే విధంగా ఉన్నాయండి.
0: డాక్టర్ సుధారాణి గారు, పిఎం కిసాన్ నుంచి మనం చూసుకున్నట్లయితే లేటెస్ట్గా ఖేత్ బచావో కార్యక్రమం వరకు కూడా రైతుల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలని తీసుకురావడం జరిగింది అన్నారు. ప్రధానంగా మేడం, రైతు సోదరులు అందరూ చాలామంది లబ్ధిదారులుగా ఉన్నటువంటి పథకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, వారికి డైరెక్ట్ బెనిఫిట్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది మేడం?
1: ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగిందండి. పిఎం కిసాన్ సన్మాన్ నిధి, అలానే మన స్టేట్ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ, ఈ రెండు కూడా రైతులకు ఎంతగా ఉపయోగపడుతుంటాయంటే కొన్నిసార్లు రైతులు చూసుకున్నట్లయితే పెట్టుబడికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవండి. సో పెట్టుబడులకి కూడా ఎవరి మీద ఆధారపడి రుణాలు తీసుకొని దాన్ని చెల్లించలేక మరింతగా అప్పులు పాలు అవ్వకుండా ఉండడం కోసం పెట్టుబడుల నిమిత్తం ఆర్థికంగా రైతులకి సహాయం చేయడం కోసం సంవత్సరానికి సుమారుగా 6,000 రూపాయలు ఒక రైతుకి ఇవ్వడం జరుగుతుందండి, 3 దఫాలుగా అన్నమాట. సో ఈ 3 దఫాలుగా రైతులకి సుమారుగా 1 ఏడాదికి 6,000 రూపాయలు ఇస్తూ నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది. ఎందుకు అంటే రైతులకి ప్రాబ్లమ్స్ జరగకుండా ఉంటాయి కాబట్టి నేరుగా వారి అకౌంట్లోకి క్రెడిట్ చేస్తే, ఇప్పుడు సార్వాకి ముందుగానే ఇచ్చారనుకోండి విత్తనాలు కొనుగోలు చేసుకోవడంలో కానీ, ఎరువులు కొనుగోలు చేసుకోవడం కానీ, పురుగు మందులు తెగులు మందులు కొనుక్కోవడం కానీ, లేదా వ్యవసాయ అవసరాలు ఏవైనా ఉంటాయి చిన్న చిన్న అవసరాలు, దాని నిమిత్తం కూడా రైతులకి పెట్టుబడుల కోసం అని చెప్పి మనకి పిఎం కిసాన్ సన్మాన్ నిధి అనేటువంటి పథకాన్ని లాంచ్ చేయడం జరిగిందండి. లాంచ్ చేసిన ప్రతిసారి కూడా భారీగా ఏ రోజైతే అనౌన్స్ చేస్తున్నారో ఆ ఇమీడియట్లీ నెక్స్ట్ రోజే బ్యాంకులో వాళ్ళ అకౌంట్లో పడడం జరుగుతుందండి.
0: తర్వాత మేడం, పంటల బీమా విషయంలో ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది మేడం?
1: ప్రస్తుతానికి మనకి ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజన ద్వారా మనం చూసుకున్నట్లయితే ప్రకృతి వైపరీత్యాలు ఈరోజు చూస్తున్నామండి, ఎలినినో అంటున్నాం, కిందటిసారి మొంతా సైక్లోన్,

0: వచ్చింది, ద్విత్వా సైక్లోన్ వచ్చింది, కరువులు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, వాతావరణాల్లో మార్పులు చూసుకున్నట్లయితే పంటలకి ఏ రకంగా కూడా అనుకూలత అన్నది లేదు. అలాంటప్పుడు బీమా యోజన అన్నది రైతులకి చాలా సహాయపడుతుంది. కాబట్టి ఈ బీమా రక్షణ ఉండడం వలన రైతులకి ఒక ధైర్యంతో పాటుగా ఆర్థిక సహాయాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పంటల బీమా అన్నది ఫస్ట్లో కొంతమంది రైతులు నిరాకరించేవాళ్ళు ఎందుకు పెట్టుబడి పెట్టాలని, కానీ ప్రస్తుతాన్ని చూసుకున్నట్లయితే వివిధ రకాలైనటువంటి వరదలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు, ఈ బీమాలకి ఎవరైతే అర్హులు ఉంటున్నారో రైతులు వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వెంటనే ఈ బీమా ద్వారా వాళ్ళకి కావలసినటువంటి ఆర్థిక సహాయం అన్నది కేంద్ర ప్రభుత్వం వారు ఇస్తున్నారండి.
1: తర్వాత మేడం, మనకు ప్రధానమంత్రి మోడీ గారు ముఖ్యంగా చెప్తుంది సాంకేతిక పరిజ్ఞానం.

0: మీకు ఇప్పుడు ఉపస్థితి రాబోతుంది, దీని కొరకు ముందస్తుగా ఈ నివారణ చర్యలు తీసుకోండి అని కూడా మేము శాస్త్రవేత్తల ద్వారా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో డ్రోన్ వినియోగం ఉంది. ఈ డ్రోన్ అనేది కేవలం పిచికారీ కోసమే కాకుండా విత్తనాలు వేయడానికి కూడా ఈ రోజు రైతులు ఉపయోగించడం జరుగుతుంది. అలాగే డిజిటలైజేషన్ వ్యవసాయ మిషన్ అనేటువంటి పథకాన్ని కూడా లాంచ్ చేశారన్నమాట. సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని ఇవ్వడంలో డిజిటలైజేషన్ ని మేళవింపు చేసుకుంటూ మన కేంద్ర ప్రభుత్వం వారు మరిన్ని సంక్షేమ పథకాలు అనేది రైతులు తీసుకురావడం జరిగిందండి.
1: ఈ ధరలు తగినంత ఉండవు, పెట్టుబడి ఎక్కువైపోతూ ఉంటుంది, వారికి వచ్చే లాభం తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మేడం ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి? ఈ మార్కెటింగ్ కోసం రైతు సోదరులకి ఏమైనా కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయా?
2: ప్రస్తుతానికండి మనకి ఈనామ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ద్వారా రైతులు ఏవైతే వాళ్ళ పంట ఉత్పత్తులు ఉంటున్నాయో వాళ్ళని విస్తృతంగా మార్కెట్లోకి విక్రయించుకునేటువంటి అవకాశాన్ని పొందుతారనమాట. అలానే మనందరికీ తెలిసిందే FPOs, ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ అని రైతులు సంఘాలుగా ఏర్పాటు చేసుకొని ఆ రైతుల యొక్క ఏవైతే పండించినటువంటి పంట ఉత్పత్తులు ఉంటున్నాయో వాటి మీద ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వారు ఎగుమతులు దిగుమతుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగిందండి.
1: సహజ వ్యవసాయం, మీరు చెప్పినట్లు ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ సుస్థిర వ్యవసాయం చేయడానికి ప్రభుత్వం రైతు సోదరులను ఏ విధంగా ప్రోత్సహిస్తుంది?
2: ఎవరైతే ప్రకృతి వ్యవసాయం కింద రిజిస్టర్ చేసుకుంటున్నారో ఆ రైతులందరికీ కూడా కావలసినటువంటి సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని ప్రతి గ్రామంలో కూడా శిక్షణ ద్వారా ఇవ్వటం జరుగుతుంది
1: మేడం. అలాగే మన ప్రధాని మోడీ గారు పిలుపునిస్తూ ఒక టార్గెట్గా పెట్టుకున్నాం మనం, రైతుల ఆదాయం రెట్టింపు చేయాలి ఎలాగైనా అని. ఇందుకోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది రైతు సోదరుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి?
2: రైతుల సంక్షేమంలో మొదటి అంశమే కేంద్ర ప్రభుత్వం అంది. ఏంటి అంటే వాళ్ళు పండించేటువంటి పంటకి అధిక రేటు రావటం, అలాగే రెట్టింపు ఆదాయం రావటం. సో రెట్టింపు ఆదాయం రావాలి అంటే పంటల్లో వైవిధ్యీకరణ అనేది చాలా వరకు అవసరం అండి. అంటే ఇప్పుడు ఓన్లీ మనం వరే వేసుకుంటాము లేదా పత్తే వేసుకుంటాం అనే రకంగా కాకుండా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అన్నమాట. అంటే వ్యవసాయంతో ఉద్యానంతో పాటుగా మేళవించుకొని కోళ్ల పెంపకం, చేపల పెంపకం, ఇలా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్, సమీకృత వ్యవసాయాన్ని కనుక చేపట్టినట్లయితే తక్కువ పెట్టుబడితో అంటే చేపల పెంపకం ద్వారా వచ్చేటువంటి ఎరువుల్ని వరికి వాడుకోవటం, వరి నుంచి వచ్చేటువంటి గడ్డిని కోళ్ళకి వాడుకోవటం అట్లా అన్నమాట, రీసైక్లింగ్ చేసుకుంటూ ఇన్పుట్ కాస్ట్ కూడా తగ్గించుకున్నట్లయితే మనకి వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలు, పాడి కానీ, మత్స్య కానీ, కోళ్ళ పెంపకాన్ని కానీ మేళవించుకుంటూ మన రైతులు కనుక వైవిధ్యీకరణ తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఇలాంటి సదుపాయాలన్నీ రైతులకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క పండించినటువంటి ఉత్పత్తులకి అధిక ఆదాయాన్ని, రెట్టింపు ఆదాయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఎంతైనా మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు.
1: మేడం, మనకు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు, అలాగే ప్రభుత్వం కూడా అగ్రిప్రెన్యూర్షిప్ డెవలప్ చేయాలని కూడా చెప్తుంది. అంటే వ్యవసాయ అనుబంధ పారిశ్రామికవేత్తలుగా ఎదగడం, వీరిని ఆ వైపుగా ప్రోత్సహించడం, అటువంటి కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వం కూడా చూస్తోంది. దీనికోసం గ్రామీణ మహిళల సాధికారత కోసం ప్రభుత్వం ఎటువంటి పథకాలను తీసుకొస్తుంది మేడం?
2: మనందరికీ తెలుసండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం, స్వయం సహాయక సంఘాలు అన్నది ఏర్పాటు చేసింది మన ఈ కేంద్ర ప్రభుత్వం. దీనివల్ల ఏంటంటే ఎవరైతే మహిళా

0: ఉంటాలో వారు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఒక సాధికారిత అన్నది డెవలప్ చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రత్యేకంగా ప్రాధాన్యత్యం అనేది ఇస్తున్నారు. రైతు మహిళలకి ప్రత్యేకంగా ఎవరైతే మత్స్య శాఖలో చేపలు పెంచుకునే మహిళలు అవ్వచ్చు, కోళ్లు పెంచుకునే మహిళలు అవ్వచ్చు, లేదా విలువాధారిత ఉత్పత్తులు తయారు చేసుకునేటువంటి మహిళలు అవ్వచ్చు, లేదా తేనెటీగల పెంపకాలు అవ్వచ్చు. ఈ రోజుల్లో చూడండి, మనకి గుర్రపు డెక్క అన్నది చాలా సమస్యాత్మకంగా ఉండేటువంటి కలుపు, కానీ ఆ గుర్రపు డెక్క కలుపు నుంచి చెత్త నుండి సంపద లాగా గుర్రపు డెక్క నుంచి బుట్టలు అల్లుతున్నారు, పర్సులు అల్లుతున్నారు. విలువాధారిత ఉత్పత్తులు అనేది చెత్త నుంచి సంపద, వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్లో కూడా ఈ మహిళలకి శిక్షణ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. మనకి ఇప్పుడు బనానా ఫైబర్ ఉంటుంది, నారు, దాంతో కూడా హ్యాండ్ బ్యాగ్స్ అల్లటం కానీ క్యారేజ్ బ్యాగ్స్ అల్లటం కానీ దీని మీద కూడా రైతు మహిళలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎఫ్పిఓస్లో కూడా ఈ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ చూసుకున్నట్లయితే రైతు మహిళలు కూడా ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుందండి. అలానే కొత్తగా మనకి డ్రోన్ దీది అన్నది కూడా 2023-24 సంవత్సరంలో ఇనిషియేట్ చేశారు. 3 ఏళ్ల ప్రోగ్రామ్ అండి, 2025-26 సంవత్సరం వరకు కూడా ఉంటుంది. ఈ 3 ఏళ్ల పాటు సుమారుగా 1200 కోట్లు వెచ్చిచ్చి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రైతులకి ఫ్రీగా, అంటే ఇప్పుడు డ్రోన్ అనేది స్కిల్తో కూడినటువంటిది అన్నమాట, అది ఎట్లా ఆపరేట్ చేయాలన్నది ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వటం, ప్రతి గ్రామంలోని ఒక డ్రోన్ దీదీని ఏర్పాటు చేయటం, సబ్సిడీ మీద మిగతా అమౌంట్ కూడా లోన్ మీద వాళ్ళకి ఇచ్చి ఒక డ్రోన్ ఇవ్వటం జరుగుతుంది. దాని ద్వారా కూడా ఆ మహిళా సాధికారతకి మన ప్రభుత్వం అనేది చాలా ముందంజ వేస్తుందండి.
1: డాక్టర్ సుధారాణి గారు, చివరిగా చెప్పండి మేడం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ళు పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ పథకాల గురించి రైతు సోదరుల యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే మీరు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉంటారు, రైతు సోదరులతో మాట్లాడుతూ ఉంటారు, వారికి ఏవైనా మీ నుంచి సూచనలు చేయాలంటే మీరు ఏం చెప్తారు రైతు సోదరులకు చెప్పండి?
0: చాలా వరకండి రైతులకి ఈ ప్రభుత్వ పథకాల మీద అవగాహన ఉంది, కానీ అవగాహన ఉన్నా కూడా దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం అన్నది కూడా రైతులే అందిపుచ్చుకోవాలి. ఈ వ్యవసాయ శాఖ కానీ, కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ సేవ కోసమే పనిచేస్తున్నాం కాబట్టి మా యొక్క సేవని వినియోగించుకోవాలనేసి ఆకాశవాణిలో ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా రైతు సోదరులు కూడా విన్నవించుకుంటున్నామండి. మా సేవల్ని వినియోగించుకోండి, ఎప్పుడు ఏ సలహా కావాలన్నా, ఏ సమాచారం కావాలన్నా వాళ్ళకి దగ్గరలో ఉండేటువంటి వ్యవసాయ అనుబంధ శాఖలను కూడా సంప్రదించండి, లేదా కృషి విజ్ఞాన కేంద్రాలని సంప్రదించండి, ఉన్నటువంటి పథకాలని సద్వినియోగం చేసుకోండి. చాలా వరకు చాలామంది ఇది మనకి వస్తే ఏదైనా బెనిఫిట్ ఉంటుందా లేదా అన్న ఆలోచనలోనే కాలయాపన చేస్తున్నారు. దాని తర్వాత ఒకవేళ చేసుంటే బాగుండేదేమో అని కాకుండా ఉండేటువంటి ప్రతి పథకాన్ని కూడా తెలుసుకోండి, సద్వినియోగం చేసుకోండి, మీకు కావలసినటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరు ఇవ్వడం జరుగుతుంది. అలానే శాస్త్రీయ పద్ధతుల్లో కనుక మనం సాగు చేసినట్లయితే ఉత్పత్తితో పాటు ఉత్పాదకతను కూడా మనం పెంచే విధంగా చూసుకోవచ్చు, అలానే ఆదాయాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. మరింతగా చెప్పాలంటే సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని దయచేసి అందరూ పాటించాల్సిందిగా సూచిస్తున్నాను. ఎందుకంటే మొబైల్ ఫోన్స్లోనే ఈరోజు అరచేతిలోనే మనకి ప్రపంచం కనిపించే విధంగా మీ ఫోన్ ద్వారానే మీకు కావలసినటువంటి ప్రతి సమాచారాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరి కోసం ఈ యొక్క విజ్ఞప్తి ఏంటి అంటే, మా యొక్క సేవల్ని వినియోగించుకుంటూ అలానే సమిష్ట వ్యవసాయ కార్యకలాపాలలో ప్రతి ఒక్కరు పాల్గొని మన దేశ అభివృద్ధికి మరింతగా తోడ్పడతారని కోరుకుంటున్నానండి.
1: ధన్యవాదాలండి డాక్టర్ సుధారాణి గారు. ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోస్ ద్వారా రైతు సంక్షేమంలో 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వం ఈ కార్యక్రమంలో మనం చర్చించుకున్నాం. రైతు సోదరులకి ఎటువంటి ఆర్థిక అలాగే స్వావలంబన పథకాలు ఉన్నాయి, రైతు సంక్షేమంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రధాన కార్యక్రమాలు చేస్తుంది, ఇవన్నీ రైతు సోదరులు అందిపుచ్చుకొని వారి యొక్క ఆదాయం రెట్టింపు చేసుకుని మెరుగైన జీవన విధానం కలిగి ఉంటారని ఆశిద్దామండి. మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.
2: పాలనలో రైతు సంక్షేమం. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి సుధారాణి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: సమయం 8:30 కావస్తోంది. తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుండడం వల్లే వేగవంతమైన వృద్ధి సాధ్యపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఈరోజు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. కార్యాచరణ భద్రతను పెంపొందించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ నౌకాదళం కోసం 20 GNSS జామర్లు కొనుగోలు చేయనుంది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా భారతదేశంలో తన మొట్టమొదటి AI ఆధారిత డేటా సెంటర్ను గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వివరాలు. దేశంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుండడం వల్లే వేగవంతమైన వృద్ధి సాధ్యపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత పుష్కర కాలంలో NDA కూటమి ప్రభుత్వం అనేక సమస్యలకు పరిష్కారం చూపిందన్నారు. ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా జరిగిన NDA కూటమి భాగస్వామ్య పక్షాల సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ 2014 నుంచి 2026 వరకు సాగిన NDA ప్రస్థానాన్ని భారత్ తన పూర్తి సామర్థ్యంతో అత్యున్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన ప్రయాణంగా చెప్పొచ్చన్నారు. ప్రభుత్వ పారదర్శక పాలన, ప్రజారంజక కార్యక్రమాల కారణంగా NDA కూటమి ప్రజా విశ్వాసాన్ని పొందుతోందని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: देश ने देखा कि जब नियत नीति और निर्णय तीनों एक साथ काम करते हैं तो विकास की गति कैसी होती. देश ने देखा कि जो काम दशकों में होते थे वो काम महीनों में होने लगे. 2014 में 74 एयरपोर्ट से 2026 में 160 से अधिक एयरपोर्ट तक. 2014 में 1000 किलोमीटर एक्सप्रेसवे से 2026 में 6700 किलोमीटर एक्सप्रेसवे तक. 2014 में 700 करोड़ रुपए डिफेंस एक्सपोर्ट से 2026 में 23000 करोड़ रुपए के डिफेंस एक्सपोर्ट तक. देश ने बहुत लंबी यात्रा तय की.
0: ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యధిక కాలం నిరంతరాయంగా పదవిలో కొనసాగిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు భారతీయ జనతా పార్టీ కీలక నాయకులు, ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీల ప్రతినిధులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఈరోజు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. ఎన్నికైన ప్రధానమంత్రులు నిరంతరాయంగా 4399 రోజుల పాటు సేవలందించిన నరేంద్ర మోదీ, పూర్వ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నెలకొల్పిన 4398 రోజుల రికార్డును అధిగమించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రిని అభినందిస్తూ 7 అంశాలతో కూడిన తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించినట్టు తెలియజేశారు.
2: నిర్వాచిత ప్రధానమంత్రి కే రూప్ మే సర్వాధిక అవధి తక్ దేశ్ కి నిరంతర సేవా కర్నే కా రికార్డ్ స్థాపిత కియా హై. ఇస్ ప్రస్తావ్ మే మాన్య ప్రధానమంత్రి జీ కే నిర్వాచిత ప్రధానమంత్రి కే రూప్ మే సర్వాధిక అవధి తక్ దేశ్ కి నిరంతర సేవా కా జో ఐతిహాసిక అవసర్ హై ఇస్కే విషయ మే చర్చా హుయీ. సంకల్ప లియే గయే. आज 10 जून 2026 का दिन भारतीय लोकतंत्र की यात्रा में एक ऐतिहासिक और प्रेरणादायी पड़ाव के रूप में अंकित हुआ है.
0: అదేవిధంగా అహ్మదాబాద్ మెట్రో రాయల్ ప్రాజెక్టు 2వ దశకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. కోటేశ్వర్ రోడ్ నుంచి విమానాశ్రయం వరకు 6 కిలోమీటర్ల మేరకు దీన్ని నిర్మించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 2 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సైతం ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సాధారణ కార్యాలయ సముదాయాల నిర్మాణం, సాధారణ నివాస సముదాయాల నిర్మాణాలు ఈ ప్రాజెక్టుల్లో భాగమని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
2: अमरावती नया शहर बन रहा है तो नए शहर में कई सारे जो सेंट्रल गवर्नमेंट के ऑफिसेज हैं इनको एक सिंगल कॉम्प्लेक्स में शिफ्ट किया जाएगा. बिखरे बिखरे से ऑफिसेज से काम करने में तकलीफ होती है. इंटीग्रेशन होने से कोऑर्डिनेशन प्रॉपर हो पाता है. इसके लिए करीब 5.5 एकड़ की जमीन राज्य सरकार ने दी है और 23 लाख स्क्वायर फीट का कंस्ट्रक्टेड एरिया बनेगा. 2 प्रोजेक्ट्स हैं, एक तो रेजिडेंशियल कॉम्प्लेक्स है और एक ऑफिस कॉम्प्लेक्स है. ये भी सेंट्रल गवर्नमेंट के जो एम्प्लॉयज पूरे प्रदेश में फैले हुए हैं उनको एक जगह कंसोलिडेटेड वे में बनाने के लिए आज ये फैसला किया गया.
0: ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా భారతదేశంలో తన మొట్టమొదటి AI ఆధారిత డేటా సెంటర్ను గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి మెటా, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య ఈరోజు ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం గుజరాత్లోని జామ్నగర్లో 168 మెగావాట్ల సామర్థ్యంతో అత్యాధునిక డేటా సెంటర్ను నిర్మించనున్నారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటు భారతదేశం పట్ల మెటా సంస్థకు ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ఆ సంస్థ తెలిపింది. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన ఈ కేంద్రం ద్వారా మెటా ఉత్పత్తులు, కృత్రిమ మేధస్సు సామర్థ్యాలను ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న డిజిటల్ మార్కెట్లలో ఒకటైన

0: లైట్ సిస్టమ్ జీఎన్ఎస్ఎస్ జామర్ల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ 449 కోట్ల రూపాయల విలువైన ఒప్పందంపై ఈరోజు సంతకం చేసింది. భారత్ స్వదేశీ రూపకల్పన, అభివృద్ధి, తయారీ బియ్యూవై విభాగం కింద కుదిరిన ఈ ఒప్పందంపై న్యూఢిల్లీలో రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ జీఎన్ఎస్ఎస్ జామర్ వ్యవస్థలు ప్రత్యర్థి దేశాల ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థల పనితీరును దెబ్బతీయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉపగ్రహ సంకేతాల స్వీకరణ, ట్రాకింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగించడంతో పాటు తప్పుడు సంకేతాల ప్రసారం, మోసపూరిత జామింగ్ చర్యలను కూడా ఇవి నిర్వహించగలవని పేర్కొంది. ఈ వ్యవస్థలను భారత నౌకాదళంలో ప్రవేశపెట్టడం బహుళ ముప్పు వాతావరణంలో భారత నావికాదళ నౌకల కార్యాచరణ భద్రతను మెరుగుపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 భారత విద్యారంగంలో అత్యంత పరివర్తనాత్మక సంస్కరణల్లో ఒకటిగా నిలిచినట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన అత్యంత కీలక విజయాల్లో ఇది ఒకటని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ది వీక్ ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ 2026ను ఉద్దేశించి జితేంద్ర సింగ్ ప్రసంగిస్తూ, ఎన్ఈపి అమల్లో విద్యార్థులు ముందుగా నిర్దేశించిన విద్యా మార్గాలకు మాత్రమే పరిమితం కాకుండా తమ ఆసక్తులు ఆశయాలకు అనుగుణంగా విద్యను అభ్యసించే అవకాశాన్ని పొందారని తెలియజేశారు. విద్యార్థులు ప్రస్తుతం బయోటెక్నాలజీ నుంచి సాహిత్యం వరకు అభివృద్ధి చెందుతున్న నూతన రంగాల్లో తమ అభివృద్ధికి అనుగుణంగా విద్యను అభ్యసించే స్వేచ్ఛ పొందుతున్నట్టు చెప్పారు. గతంలో సమాజంలోని పరిమిత వర్గాలకే విద్యా అవకాశాలు కేంద్రీకృతమై ఉండగా ప్రస్తుతం సాంకేతిక సహాయంతో ఆ అడ్డంకులు గణనీయంగా తగ్గాయని, ఫలితంగా మరింత మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందగలుగుతున్నారని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. హోమియోపతి వైద్యం గురించి, చట్టబద్ధంగా నమోదైన హోమియోపతి వైద్యుల గురించి వ్యాఖ్యలు చేసే సమయంలో అన్ని వర్గాల భాగస్వాములు, మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. ఎలక్ట్రానిక్, ప్రింట్, డిజిటల్ మాధ్యమ వేదికల ద్వారా హోమియోపతికి సంబంధించి తప్పుదోవ పట్టించే, ధృవీకరణ లేని సమాచారాన్ని ప్రచారం చేస్తున్న ఘటనలను కమిషన్ గమనించిన నేపథ్యంలో ఈ సూచనలు జారీ చేసింది. జాతీయ హోమియోపతి కమిషన్ చట్టం 2020 ప్రకారం హోమియోపతి దేశంలో చట్టబద్ధంగా గుర్తింపు పొందిన వైద్య విధానమని కమిషన్ చైర్మన్ డాక్టర్ తారకేష్ జైన్ తెలియజేశారు. హోమియోపతి మందులు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940 కింద నియంత్రించబడుతున్నాయని వివరించారు. కమిషన్ నిర్దేశించిన వ్యవస్థీకృత విద్యా విధానం ప్రకారం హోమియోపతిలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు నిర్వహించబడుతున్నాయని, ఈ కోర్సుల్లో ప్రవేశాలు నీట్ అర్హత సాధించిన అభ్యర్థుల ద్వారా జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. హోమియోపతిపై ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డాక్టర్ తారకేశ్వర్ జైన్ హెచ్చరించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుండడం వల్లే వేగవంతమైన వృద్ధి సాధ్యమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఈరోజు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. కార్యాచరణ భద్రతను పెంపొందింపజేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ నౌకాదళం కోసం 20 జీఎన్ఎస్ఎస్ జామర్లు కొనుగోలు చేయనుంది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా భారత్లో తన మొట్టమొదటి ఏఐ ఆధారిత డేటా సెంటర్ను గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: మండిపోతుంది. పోనీ క్షణకాలం విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు కదా.
1: అబ్బే ఎందుకులేమ్మా, నేను వెళ్తాను, గది వెతుక్కోవాలిగా.
2: పర్వాలేదు, కూర్చోండి. పాపం మంచి ఎండన పడొచ్చారు, కొంచెం దాహం తీసుకుని వెళ్ళొచ్చు. అమ్మా సులక్షణ, మాస్టర్కి.
0: అయ్యయ్యో అడగటం మర్చాను, తెస్తానుండండి.
1: మీరంతగా అంటుంటే వెళతాననటం బాగాలేదు. సరే కానివ్వండి, అలాగే కొద్దిసేపు శాంతి తీర్చుకునే వెళ్తాను. ఏమిటి చదరంగం ఒంటరిగా ఆడుకుంటున్నారు, నేషనలా ఇంటర్నేషనలా?
2: ఏమిటి మీకు చదరంగం తెలుసా? ఏమిటి కొంపతీసి?
1: కొంపలు తీసి అంత కాకపోయినా ఏదో కొద్దిపాటి ప్రవేశం ఉందిలేండి.
2: అలా చెప్పరే మరి, రండి రండి రండి, ఒక్క ఆట వేసుకుందాం.
1: అలా అన్నారా? సరే అలానే కానివ్వండి, తమరి మాట ఎందుకు కాదాలి.
0: ఏమిటి చదరంగపు బల్ల ముందు సెటిల్ అయిపోయారా? ముందు కూల్ డ్రింక్స్ తీసుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం.
2: అలాగే మరి, తీసుకోండి మాస్టారు. చెప్పండి, మీరు తెల్లపావులతో ఆడతారా నల్లపావులా?
1: ఏవైతేనేనండి.
2: అయితే తెల్లపావులతోనే మొదలు పెట్టండి.
1: మీరే మొదలు పెట్టండి.
2: అలా కాదు, అతిథులు ఫస్ట్.
1: కాదులేండి, మీరే మొదలు పెట్టండి.
2: సరే, ముందుగా మనల్ని మనం పరిచయం చేసుకోలేదు కదూ. నా పేరు చదలవాడ దాశరథి, నేను రిటైర్డ్ ఆర్మీ మేజర్నండి. ఇదిగో ఈ అమ్మాయి ఉంది చూశారు, సులక్షణ. ఆమెకు సాక్షాత్తు మేనమావను. ఈ ఇంట్లో మేమిద్దరమే ఉంటామండి. సులక్షణ యూనివర్సిటీ కాలేజీలో ఎంఏ ఫిలాసఫీ చేస్తుంది. నేను ఆమెకు గార్డియన్గా ఆమె మంచి చెడ్డలు చూస్తున్నాను అని అనుకుంటారంతా. కానీ అసలు సంగతి, సులక్షణే నాకు గార్డియన్. ఇక నా దినచర్య అంటారా? ఉదయం చదరంగం, మధ్యాహ్నం చదరంగం, సాయంత్రం చదరంగమే. ఆ మాటకొస్తే అర్ధరాత్రి వరకు చదరంగమే.
1: బాగుందండి. ఇక నా గురించి, నేను బీఏ బీఈడిని, ఈ సెంట్రల్ స్కూల్ విద్యాలయ వ్యవస్థలో టీచర్ని. ఇదిగో ఇప్పుడు ఈ ఊరు బదిలీ వచ్చాను. మరో కొద్ది సంవత్సరాలు ఓపిక పడితే రిటైర్ అయ్యి ఒక చోట ఎక్కడో కుదురుగా కూర్చోవచ్చు.
0: మాస్టారు, మరి మీ ఫ్యామిలీ?
1: నా ఫ్యామిలీనా? నా ఫ్యామిలీ మొత్తం నేనేనమ్మా, నేను ఒంటరి వాణ్ణి.
2: అలా చెప్పండి, అందుకే మీలో నా పోలికలు కనిపిస్తున్నాయి.
1: నాలో మీ పోలికల
2: కాదా మరి? నేను మీలాగే ఆ జన్మ బ్రహ్మచారిని, చదరంగ ప్రియుణ్ణిను.
1: అదా, కానీ నేను బ్రహ్మచారిని కాదు, మా ఆవిడ జానకి. నా ఉద్యోగ బదిలీల పేరిట నాతో తిరిగి తిరిగి విసిగిపోయి, ఇక తిరగలేనండి బాబు అంటూ తాను ఇక తిరిగి రాని చోటకు వెళ్ళిపోయింది, నన్ను ఒంటరిని చేసి.
0: అయ్యయ్యో సారీ మాస్టారు.
1: అయ్యా దాశరథి గారు, నన్ను మాటలో పెట్టి బీపావును కదిలించేశారు. ఆగండి, ఇదిగో మేము కదులుతున్నాం.
0: సరే సరే, మీరు ఆడుకోండి, నేను పెడుతున్నాను.
2: మాస్టారు, మీ శకటను మాపైకి ఉసుకొలుపుతున్నారా? ఇదిగో మా అశ్వం కదులుతోంది.
1: మీ అశ్వం మరీ కన్ను మిన్ను కానక తారసిల్లుతోంది, కాస్త వెనక ముందు ఆలోచించుకోండి.
2: కానీ మాస్టారు, ఎన్నాళ్లకెన్నాళ్లకు మీలాంటి ఉజ్జీతో ఆటాడే అదృష్టం కలిగింది. అదరు కొట్టేశారనుకోండి.
1: మీరు మాత్రం తక్కువ ఆటాడారా? నేను మీలాంటి యోధతో ఏనాడు తలపడి ఎరుగునంటే నమ్మండి.
2: ఏమిటి నన్ను యోధా అన్నారా?
1: అవును అన్నాను.
2: మాస్టారు, ఇప్పుడు నాలో యోధుణ్ణి జ్ఞాపకం చేసి నన్ను రెచ్చగొట్టారు. ఇక తప్పదు, ఏవైనా కానివ్వండి, ఇదిగో మరో ఆట ఆడాల్సిందే.
1: సరే, నాకు ఈ సెలవుల్లో కాలక్షేపం కాక బోరు కొట్టేసింది, అలాగే కానివ్వండి. మరి మీ తర్వాత ఎత్తు వేయండి.
2: వస్తున్నా వస్తున్నా, ఈసారి మీకు తిరుగులేని కాటా దెబ్బ తగలబోతుంది, కాచుకోండి. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ మాస్టారు. వరుసగా 3 సార్లు నన్ను చిత్తు చిత్తు చేసి మీరే గెలిచారు. ఓహోహోహో, ఎంత గొప్ప అనుభూతి. మీతో ఆటలో మునిగిపోయి చుట్టలు కాల్చడం కూడా మర్చిపోయానంటే నమ్మండి.
1: రాత్రి 8 గంటలైంది, ఇక లేద్దామా?
2: అలాగేనండి.
3: మామయ్య వాళ్ళ ఆట అయిపోయినట్లుంది. సత్యమా సత్యమా, బాత్రూములో గీజర్ వెయ్యి.
4: అలాగేనమ్మా.
2: అమ్మడు సులక్షణ, ఈ మాస్టారు సామాన్యులు కాదమ్మా, మాస్టర్ ఆఫ్ మాస్టర్స్. ఆ ఎత్తుగడలేమిటి, బలాబలాలను నడపటంలో ఆ ముందు చూపేమిటి, ఓహోహో వ్యూహాలను ప్రతివ్యూహాలను అల్లడంలో ఆ చాతుర్యం ఏమిటనుకున్నావు? అబ్బో, ఈరోజు నేను ఆటను ఎంజాయ్ చేసినట్టు.

0: మీరిక్కడే ఉండిపోతున్నారు. అదుగు ఆ దక్షిణ వైపు గదుందే, ఆ గది ఇక మీది. ఇక దానిలో మీరుండబోతున్నారు.
1: ఏమిటమ్మా, ఏమిటమ్మా నువ్వు అంటున్నది?
0: అవును మాస్టారు.
1: అది కాదమ్మా.
2: ఆగండి మాస్టారు, ఇక మీరు ఆగండి. మా సులక్షణ మాట అన్నది అంటే అంతే, దానికి తిరుగులేదు, కాదని ప్రయోజనము లేదు. మనం పూర్వ జన్మలో చాలా ఆబ్దులం అన్నమాట. ఈ జన్మలో ఇలా కలుసుకున్నాం, అదే మరి జన్మ జన్మల చదరంగం అంటే.
0: సత్యమా, సత్యమా, తువ్వాలు సోపు స్నానాల గదిలో ఉంచు, మాస్టారు స్నానానికి వస్తున్నారు.
2: మాస్టారు, ఇంకా ఆలోచించుకునేందుకు ఏమీ లేదు. మా సులక్షణ షా చెప్పేసింది మీకు, అంతే మరి.
0: మావయ్య, మీరు స్నానం చేసి మాస్టర్ని తీసుకుని డైనింగ్ హాల్కి వచ్చేయండి.
2: అలాగేనమ్మా.
0: మాస్టారు, మాస్టారు.
1: ఏమిటమ్మా?
0: నా ముఖ్య స్నేహితుల్ని మీకు పరిచయం చేస్తానన్నాను కదూ, తిరుగు ఇతని మధు, అంటే మధుసూదనం. ఎంఏ పాలిటిక్స్ చేస్తున్నాడు, యూనివర్సిటీ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్, మంచి క్రికెటర్ కూడా.
3: నమస్కారం మాస్టారు.
1: ఆయుష్మాన్ భవ. మీ నాన్నగారు ఏం చేస్తారు బాబు?
0: వాళ్ళ నాన్నగారు కాకినాడలో ఓ పెద్ద ఇంజనీరు, మధు ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాడు. ఇదిగో ఇతను భావరాజు, ఎంఏ తెలుగు చేస్తున్నాడు, మంచి భావకవి. ఇతను వాళ్ళ బంధువుల ఇంట్లో ఉంటున్నాడు.
4: మాస్టరు, తమరికి వీలుంటే నా కవిత్వం వినిపిస్తాను.
1: మంచిది నాయన. సులక్షణ, మరి నన్ను వాళ్ళకి పరిచయం చేసావు కదే.
3: సులక్షణ మిమ్మల్ని దేవుడిచ్చిన ఆత్మబంధువులని ఇదివరకే పరిచయం చేసింది మాస్టారు. సులక్షణకులాగే మాకు మీరిక మాస్టారే.
2: మాస్టారు, మీకోసం కారు వచ్చేలోగా పోనీ ఒక ఆట వేసుకుంటేనో?
1: మీ ఆట చేసుకోలా, కింద రాత్రి 1 గంట వరకు ఆడుతూనే ఉంటుంది కదా. అయినా ఇప్పుడు టైం ఎక్కడుందండి? అదిగో కారు రానే వచ్చింది.
2: సరే సరే, బయలుదేరండి.

0: మాస్టారు, మనం గడిచిన 8 నెలల్లో ఆడిన చదరంగపాటలన్నీ ఒకెత్తు, ఈ సంక్రాంతి సెలవుల్లో ఆడబోయే ఆటలు మరో ఎత్తుగా ఉండాలి. ఏమంటారు?
1: ఏమిటి, నేను ఇక్కడ చేరి 8 నెలలైందా?
0: కాదా మరి.
1: ఏనాటి రుణాలు బంధమో ఇది. ఈ ఆలయంలో నాకింత చోటు దొరకడమే కాకుండా సులక్షణ, మీరు మీ ఆప్యాయత అనురాగాలతో నన్ను ముంచేశారు.
0: మరి మా సులక్షణ ఏమనుకుంటుందో తెలుసా? మీరు మాకు దొరికిన పెన్నిది అనుకుంటుంది. నేను అదే అనుకుంటున్నాను. నాకంటూ ఉన్న ఆత్మబంధువులు మా అక్క బావ, వాళ్ళిద్దరూ ఒకేసారి ట్రైన్ యాక్సిడెంట్లో పోయారు. ఆనాటికి సులక్షణ 5 ఏళ్ల పసికందు. అంతా అయోమయంగా అనిపించింది. ఆర్మీ నుండి రిటైర్మెంట్ తీసుకుని వచ్చేశాను. సులక్షణకు నేను, నాకు సులక్షణ, ఎంతటి ఏకాంతత, ఎంతటి స్తబ్దత. అలాంటి మాకు మీరు మీ ఆత్మీయతను, ఆశీస్సులను పంచి ఇచ్చేందుకు పెన్నిధులుగా దొరికారు మాస్టారు.
1: అదేం కాదండి, ఇదంతా మీ సౌహార్దత. నేనే మీ నుంచి మీ ఆదరణ అభిమానాలను పుచ్చుకుంటున్నానే కానీ తిరిగి మీకు ఇచ్చిందేమీ లేదు. నేనే మీకు రుణపడున్నాను. ఎవరు?
2: నేనే మాస్టారు. లోపలికి రావచ్చా?
1: ఎవరు? సులక్షణ, తలుపు తీసే ఉందమ్మా, రా. అదేమిటమ్మా, నీ ఇంట్లోకి నువ్వు రావటానికి నా పర్మిషన్ కావాలా?
2: అది కాదు మాస్టారు, రాత్రి 12 గంటలైంది కదా, మీకు విశ్రాంతి భంగమేమోనని. మీరు ఇంకా నిద్రపోలేదా?
1: ఏదమ్మా, ఈరోజు సెలవులు మొదలు, పరీక్ష పేపర్లు దిద్దాలి, ప్రోగ్రెస్ కార్డులు సిద్ధం చేయాలి, కనీసం 10 రోజుల పని. కానీ వీటన్నింటినీ రేపటి సాయంత్రంలోగా పూర్తి చేసి ఎల్లుండి ఉషస్సు నుండే చదరంగపు ఏకాహాలకు సిద్ధం కమ్మని దాసరథి గారి హుకుం. ఏం చేయను తల్లి, ఇలా అర్ధరాత్రి వరకు కూర్చొని పేపర్లు దిద్దుతున్నాను.
2: పాపం, మా మావయ్య మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారులా ఉంది.
1: ఏదో మీ మావయ్య మీద నెపం, కానీ నాకు చదరంగం ఒక వ్యసనమేనమ్మా. అవును, ఏమిటమ్మా ఇంత రాత్రిపూట వచ్చావు?
2: మాస్టారు, ఒక విషయం మీ నుండి తెలుసుకోవాలని వచ్చాను. సూటిగా సమాధానం చెప్పండి. ప్రేమట? ప్రేమంటే ఏమిటండి?
1: ఏమిటి ప్రేమంటేనా? ఇదేమిటమ్మా ఇలాంటి ప్రశ్న వేశావు? మంచి నిద్రలో ఉన్నవాడిని లేపి పరబ్రహ్మ స్వరూపం ఏమిటి అన్నట్లు. ఏమిటమ్మా ఈ ప్రశ్న? అసలు ఈ ప్రశ్న ఎందుకు ఉదయించినట్లు?
2: ప్రతివాడు ప్రేమ ప్రేమ అంటూ వెంటబడి ఒకటే గొడవ. అందుకే ఇంత చిరాకు పుట్టిస్తున్నా ఆ ప్రేమ ఏమిటో తెలుసుకుందామని.
1: ఓ, అయితే ఇది నీ ప్రశ్న కాదు, నువ్వు ఎదుర్కొంటున్న సమస్య అన్నమాట. అవునా?
2: అవును మాస్టారు, చెడ్డ చిరాకెత్తిస్తున్న సమస్య.
1: చూడమ్మా, ఇది మిస్

0: సమాజం ఎదిగి ఎదగని మనస్తత్వాల కూటమి. మనం కొంచెం ఓర్పు వహించి వదిలించుకోవాల్సిన సమస్య. నువ్వేది పట్టించుకున్నట్లు ఉండిపోయావనుకో.
1: కాకుంటే నేను మాత్రం వీళ్ళందరినీ లక్ష్య పెడుతున్నానా మాస్టారు? ప్రేమ ప్రేమ అంటూ నా చుట్టూ తిరుగుతున్న మూకనంతా పొండిరా పుల్లా ఇల్లారా అంటూ పట్టించుకోకుండానే తిరుగుతున్నాను. వస్తున్న ప్రేమలేఖల్ని, వచ్చిన వాటిని వచ్చినట్లే కవర్లన్నా విప్పకుండా చింపివేస్తున్నాను కూడా. కాకుంటే ఎటొచ్చి అందరిలా ఈ మధు కూడా.
0: ఏది మన మధుసూదనం?
1: మన మధుసూదనమే. సాయంత్రం బీచ్లో తారసపడి తాను నన్ను ప్రేమిస్తున్నాడట, ఎన్నాళ్ళుగానో నాకు చెప్పాలని యోచిస్తున్నాడట, అవకాశం చిక్కింది కాదట, ఏమేవో ఇలా చాలా చాలా మాట్లాడాడు.
0: పోలేమ్మా, అతన్ని నేను వారిస్తాలే.
1: ఎందుకు మాస్టారు? నేనే చెప్పాను ఇలాంటి వెర్రిమొర్రి ప్రసంగాలు ఇంకా చెయ్యొద్దని. వస్తాను మాస్టారు, గుడ్ నైట్.
0: గుడ్ నైట్.
2: మాస్టారు, పోయిన సీజన్ అంతా ఫామ్ లేక చాలా డల్లగా చదరంగం ఆడానండి. ఇప్పుడు ఫామ్ లోకి వచ్చేసాను. ఇక చూడండి నా తడాఖా. ఈ రోజు క్వీన్స్ పాన్ వ్యూహంతో మొదలెడుతున్నాను. ఒక్క క్షణమాగండి. సత్యమ్మా, ఓ సత్యమ్మా, మాస్టార్ కి ఫ్రిడ్జ్ లో నుండి పెద్ద మంచినీళ్ళ బాటిల్ తీసుకుంట్రా.
0: నాకిప్పుడు మంచినీళ్ళు అవసరం లేదే.
2: ఇప్పుడు అవసరం లేకపోవచ్చు మాస్టారు. మిమ్మల్ని దిగ్బంధనం చేస్తానే, అప్పుడు కావలసి వస్తాయి మీకు మంచి నీళ్లు. అందుకు
0: అవునండి, తెప్పించండి, ఎవరికైనా పనికొస్తాయిగా.
1: మామయ్య, మాస్టర్తో కొంచెం మాట్లాడాలి. అలా 10 నిమిషాలు మన గార్డెన్ దాకా వెళ్ళొస్తాం.
2: అలాగేనమ్మా.
0: అమ్మా, మన గార్డెన్ ఇప్పుడు చాలా బాగుందమ్మా. ఏమిటి మాట్లాడాలో?
1: జాలిలో నుండి ప్రేమ పుడుతుందంటారా?
0: ఏమిటి, జాలిలో నుంచి ప్రేమ పుడుతుందా అనా? ఇదేదో చిక్కు ప్రశ్న ఉందే. ఏమనమ్మా, జాలిలో నుంచి ప్రేమ పుడుతుందో, ప్రేమలో నుండి జాలి జాలి వారుతుందో, అసలు జాలే ప్రేమేనమో లేక జాలి ముదిరి ప్రేమగా మారుతుందో, ఏమిటోనమ్మా? ఈ ప్రేమతో పెనివేసుకున్న ఈ ప్రశ్న ఉందే, అది నా వరకు నాకు పూర్వజన్మలోని పాఠ్యాసంలో అనిపిస్తోంది. అవును, ఇంతకు అసలు విషయం ఏమిటి?
1: ఏముంది మాస్టారు, జాలిపడి తనను ప్రేమించాలట, పెండ్లాడాలట. మధు మళ్ళీ మొదటికొచ్చాడు.
0: ఇదెక్కడ మధుసూదనం? పోని మరొక్కసారి నిక్కచ్చిగా నీ అభిప్రాయం చెప్పలేకపోయావా?
1: ఎక్కడా, నన్ను మాట్లాడిస్తేనా తన హృదయం భగ్నమై ముక్కలు ముక్కలు అయిపోతుందట. కుమిలి కుమిలి ఒకటే ఏడుపు.
0: అయ్యో, నీ అగాయిచ్చం కోలా.
1: మాస్టారు, మీరే అతనితో మాట్లాడి మా స్నేహాలను కలుషితం చెయ్యొద్దని చెప్పండి.
0: అలాగే, నేను మధుతో మాట్లాడతాను, నువ్వేం కంగారు పడుకు. పెడదాం పద. పాపం, అక్కడ దాశరథి గారి పక్కన కూర్చుంది ఎవరు చెప్పమా?
1: ఇంకెవరు, మన భావరాజు. మావయ్యకు తన గేయం ఏదో వినిపిస్తున్నట్లుంది.
3: రెండు రంగుల గళ్ళు, చదరంగపు ముంగిళ్ళు. ఎలా ఉంది, ఎలా ఉంది మాట్లాడరేం?
0: ఆయన యానిమేషన్ లో ఉన్నారు, ఎలా మాట్లాడతారు?
1: భావరాజు, లే మనం వెళదాం. ఇక మావయ్య మాస్టారు తమ చదరంగపు సమాధిలో మునిగిపోతారు.
3: అవునవును.
0: కానివ్వండి, మీ త్రిముఖ వ్యూహ నిర్మాణ కౌశలాన్ని ప్రదర్శించండి.
2: ఇదిగో నా ఎత్తు.
0: ఇది నా పై ఎత్తు.
2: దానిపై నా ఎదురెత్తు.
0: మీ ఎదురెత్తుపై. అప్పా, వస్తున్నా వస్తున్నా. ఎవరు? మధుసూదనమా? ఏమిటయ్యా ఇంత రాత్రి వేళ, రా లోపల రా, అలా కూర్చుని కూర్చో. ఏమిటి మధుసూదనం, ఆ రేగిన జుట్టేమిటి, జ్యోతుల్లా కళ్ళేమిటి, ఏమిటి అలా ఉన్నావు?
4: నా జీవితంలో ఇది పరీక్షా సమయం మాస్టారు.
0: ఏమిటి అంతలేసి బరువైన డైలాగులు వలిస్తున్నావు?
4: నేనొక్కసారి అర్జెంటుగా సులక్షణంతో మాట్లాడాలి.
0: ఇప్పుడా, టైం ఎంత అయిందో తెలుసా? అర్ధరాత్రి 2 గంటలు. పాపం మంచి నిద్రలో ఉంటుంది, వదిలేవయ్యా.
4: అది కాదు మాస్టారు.
0: చూడు మధుసూదనం, నాగరిక ప్రపంచంలో ఉన్న మనలాంటి విద్యార్థికులు స్త్రీల పట్ల మెలగవలసిన పద్ధతి ఉంటుందయ్యా.
4: అసలు విషయం ఏంటంటే,
0: సులక్షణ అంతా చెప్పింది నాకు. జాలి పడితేనో దయతలిస్తేనో ప్రేమలు పుడతాయా? ప్రేమ పెళ్లి ఇలాంటి విషయాలలో నిర్ణయాలు తీసుకోవాల్సింది ఒక్కరే కాదు, ఉభయలు కదా.
4: సులక్షణకు నేనంటే ఇష్టమే మాస్టారు
0: అని నువ్వు అనుకుంటున్నావు, కానీ సులక్షణ నిన్న దృష్టితో చూడటం లేదే.
4: అది నిజం కాదు మాస్టారు, సులక్షణ నన్ను ఆటలు పట్టించడానికి అలా మాట్లాడుతుంది అంతే.
0: సరే, నువ్వు అన్నట్లు సులక్షణ నిన్ను ఆటలు పట్టిస్తుందే అనుకుందాం. మరింకే తొందరపడకు, ఆవిడ ఎంతకాలం అలా ఉంటుందో వేచి చూస్తే సరిపోదా?
4: లేదు మాస్టారు, నేను ఈ దాగుడు మూతలు తట్టుకోలేకపోతున్నాను. ఈ క్షణాన్నే అమీతుమి తేల్చుకోదలిచాను.
0: మధు, ఇది సభ్యత కాదు. నువ్వు పంచేద్దాం, రేపు ఆదివారమేగా, సులక్షణ ఇంటి పట్టునే ఉంటుంది. నేను మరోసారి ఆమె మనోగతాన్ని కనుక్కొని రేపు సాయంత్రం నీకు చెప్తాను, సరేనా? ఇప్పటికి వెళ్ళిపో.
4: సరే వెళ్తాను, కానీ మాస్టారు నా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, ఏం చేస్తారో.
1: మాస్టారు, మాస్టారు.
0: నువ్వా?

0: ఏమిటమ్మా ఇంత రాత్రి?
1: మీరు తలుపు తెరవటం, మధు మీ గదిలోకి రావటం అంతా నేను పైనుండి గమనిస్తూనే ఉన్నాను.
0: అవును సులక్షణ, అసలు ప్రేమల గురించి నీ అభిప్రాయం ఏమిటి?
1: ఈ శారీరక ప్రేమలను గురించి నాకెలాంటి అభిప్రాయాలు లేవు మాస్టారు. అవి నాకు అర్థం కావు కూడా. కాకుంటే వాటి పట్ల నాకు జాగృతి ఉంది, వాటికి దూరంగా ఉంటాను.
0: ఏమిటి, ప్రేమకు తొలగి దూరంగా ఉండిపోతావా? అలా అయితే నువ్వు పరిపూర్ణమైన వ్యక్తివి కాకుండా మిగిలిపోతావేమో.
1: పరిపూర్ణమైన వ్యక్తిగా మిగలాలంటే ఈ బంధాల్లో ఇరుక్కోవాలంటారా?
0: ఈ బంధాలు బాధ్యతలే కదమ్మా, జీవితానికి పరిపూర్ణతనిచ్చేవి.
1: నేనలా అనుకోవటం లేదు మాస్టారు. ఈ ప్రేమను, ఆత్మీయతను ఏ ఒక్కరి కోసమో పదిలిపరచటం, మనల్ని మనం కించపరుచుకోవటం కదూ. ఆ జగన్నాథుడు ప్రసాదించిన ఈ జన్మ అనే అవకాశాన్ని దీన జనకోటి సేవకు వినియోగిస్తేనే పరిపూర్ణత అనుకుంటున్నాను మాస్టారు. మధుసూదనానికి నా మనోగతం ఇదేనని చెప్పండి. అతనంటే నాకెలాంటి ప్రత్యేక భావన లేదని చెప్పండి. వస్తాను మాస్టారు.
0: ఈ సులక్షణను అర్థం చేసుకోవటం ఆ మధుసూదనానికి ఏం సాధ్యమవుతుంది? ఆ సాయంత్రం వచ్చిన మధుసూదనానికి సులక్షణ ఏమందో చెప్పాను. అతను తట్టుకోలేక ఏమైపోతాడో అనుకున్నాను. కాని విచిత్రం, మధుసూదనని చెప్పినంతా విని క్షణకాలం మౌనం వహించి క్లుప్తంగా వస్తాను మాస్టారు అనేసి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యపోయాను. అంతటితో ఆ సమస్య పరిష్కారమైనందుకు తృప్తిపడ్డాను కూడా. అలా నేను దాశరథి చదరంగం బల్ల ముందు కూర్చున్నామో లేదో ఫోన్లో పిడుగులాంటి వార్త వచ్చింది. మధుసూదనానికి యాక్సిడెంట్ అయిందట. కొన్ని క్షణాల్లో నేను సులక్షణ దాశరథి హాస్పిటల్కి వెళ్ళాం. ఒంటి నిండా కట్లతో స్పృహలేని స్థితిలో ఉన్నాడు మధు. బావరాజు కొందరు మిత్రులు అక్కడే ఉన్నారు. మధుసూదనాన్ని చూస్తూనే సులక్షణ కన్నీటి సముద్రమైంది. ఆశ్చర్యపోయాను. ఆ క్షణం నుండి 24 గంటలు హాస్పిటల్లో మధుసూదనం పక్కనే ఉండి అతని సేవలో మునిగిపోయింది తాను. అంతటి వరకు సులక్షణ నేను ఒక నాగరిక యువతగానే భావిస్తూ వచ్చాను. కానీ ఆమె మధుసూదనాన్ని అంటిపెట్టుకుని అతని పట్ల చూపుతున్న ఆ శ్రద్ధ, ఆ సేవానేతను చూశాక విస్మయం చెందాను. మధుసూదనాన్ని ఉంచింది స్పెషల్ రూమ్లో కావటానా, నేను సులక్షణ రాత్రిళ్ళు కూడా అక్కడ ఉండటానికి వీలైంది. ఒకనాటి రాత్రి మెలకు వచ్చి చూసేసరికి హాట్ వాటర్ బ్యాగుతో మధుసూదనం కాళ్ళను కాస్తున్న సులక్షణ కనిపించింది. ఆ మోములో ఎంతటి ఆత్రతో అప్పుడు అనిపించింది, గత ఇన్ని జన్మల్లో సులక్షణ మాతృమూర్తిగా అవతరించిందో అని. గాయాల నుండి కొంచెంగా కోలుకున్నాక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించి తన ఇంటికి తీసుకొచ్చింది మధుసూదనాన్ని సులక్షణ. మధుసూదనం యాక్సిడెంట్పై నాకు ఎందుకో అనుమానం వచ్చింది. ఒకనాటి రాత్రి సులక్షణ గదిలో లేని సమయాన, ఏమయ్యా మధుసూదనం, నీకు జరిగింది యాక్సిడెంటా లేక నీవుగా?
2: మాస్టర్ పసిగట్టేశారన్నమాట. అవును, అది నిజమైన యాక్సిడెంట్ కాదు, నేను సృష్టించుకున్న యాక్సిడెంటే. ఇప్పుడంతా తేలిపోయింది. సులక్షణకు నా పట్ల ఉంది ప్రేమేనండి అంటే కాదని కొట్టిపడేశారుగా. ఇప్పుడేమంటారు?
0: సులక్షణలోని సంస్కారాన్ని తప్పుగా అనుభవించుకుంటున్నాడు పిచ్చివాడు.
2: ఏమిటి మాస్టారు, మౌనంగా ఉండిపోయారేం?
0: సులక్షణ వస్తుందిలా ఉంది, నేను వెళ్తున్నాను.
1: మధు, నీవింతటి వరకు మాస్టర్తో మాట్లాడిందంతా తలుపు అవతల ఉన్న నాకు వినిపించింది. పిచ్చి మధు, ఎంతటి అవివేకమైన పనిచేశావు. నాది నీవనుకునే ప్రేమ కాదు.
3: ఐగోరు, ఐగోరు!
0: ఎవరు? సత్యమ్మా.
3: అదేంటి ఐగోరు, తమరు అందరికంటే ముందు లేచేవారు, తెల్లగా తెల్లారినే నిద్రపోతున్నారు.
0: తెల్లవారిపోయిందా? అరే ఏమిటో, పిచ్చి నిద్ర పట్టేట్టుంది. సులక్షణ వాడంతా నిద్ర లేచారా?
3: అరుగో, అమ్మగారు వచ్చేసినారు, నాకుంది, ఇటే వస్తున్నారు.
1: మాస్టరు, ఈ ఉత్తరం చూడండి.
0: ఉత్తరం ఏది టీవు?
2: సులక్షణ, నేను దేనిని భరించలేను. ఇన్నాళ్ళు నీ పట్ల ఆకర్షణను భరించలేకపోయాను, ఇప్పుడు నీ మంచితనాన్ని భరించలేకపోతున్నాను. నేను వెళ్తున్నాను. నీ మధుసూదనం.
0: ఏమిటి, మధుసూదనం వెళ్ళిపోయాడా? నీకు ఉత్తరం ఎవరు ఇచ్చారు?
1: తెల్లవారుజామున మధుకేమైనా కావాలేమో అని అతనున్న గదిలోకి వెళ్ళాను, అక్కడే ఈ లెటర్ ఉంది.
0: అయితే మధు నీకు చెప్పకుండా వెళ్ళాడా?
1: మధుని ఆపాలని రైల్వే స్టేషన్కి వెళ్ళాను, మధు కనిపించలేదు. నేనేం చేశానని మధు ఇలా నిర్దాక్షిణ్యంగా వెళ్ళాలా చెప్పండి.
0: ఇందులో నిర్దాక్షిణ్యతే ఉందమ్మా.
1: మధు ఇలా అవటానికి నా బాధ్యత ఎంత అని ఈ రోజంతా ఆలోచించాను మాస్టారు.
0: నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావో, ఇందులో నీ దోషమే ఉందని.
1: ఏమైతేనే, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. కొంచెం అహితమైనా సరే ఇక ముందు చాలా నిష్కర్షగా ఉంటాను మాస్టారు.
0: అంటే మధుసూదనం మళ్ళా తిరిగి వస్తాడన్న నీ ఉద్దేశం?
1: ఈ నిర్ణయం మధుసూదనం గురించి కాదు, భావరాజు.

0: విషయంలో.
1: భావరాజు విషయంలోనా?
0: అవును, అతనికి నన్ను పెండ్లాడాలని.
1: అదిగో భావరాజే మరేదో కొత్త గేయాన్ని పుక్కిటి పట్టి వస్తున్నట్టుంది. లే సిద్ధంగా ఉండు.
0: భావరాజు, నీ పట్ల నే చూపుతున్న ఆదరణ, అనురాగం అన్ని ఒక సోదరి తన సోదరుని పట్ల చూపేవేనని నీకు తెలుసా?
2: అవునా?
0: అవును.
2: ఈ విషయం నీవు నాకెన్నడూ చెప్పవలసిందే.
0: ఆ తప్పు నాది కాదు, గ్రహించవలసిన బాధ్యత నీది. అయినా ఇప్పుడే మించిపోయింది కనుక.
2: చాలా మించిపోయింది. నిన్ననే మా మేనమామ గారి అమ్మాయి విశాలక్షికి తనను చేసుకోను అని జాబ్ రాసి పడేశాను.
0: ఆ జాబ్ ఇంకా చేరుండదులే, వెంటనే వెళ్ళు. అదో ప్రాక్టికల్ జోక్ అని చెప్పుకో. వెంటనే వెళ్ళి ఆమెను అర్థాంగిగా చేసుకో. నేను వస్తాను నీ పెళ్లికి.
2: థ్యాంక్స్.
1: భావరాజు పెళ్లి బాగా జరిగిందా అమ్మా? పెళ్లి విశేషాలు ఏమిటి?
0: భావరాజు అప్పుడప్పుడు రాసి నా దగ్గర వదిలేసిన గేయాలను ఏరుకూర్చి ఓ పుస్తకంగా అచ్చువేయించి ఆ పుస్తకాన్ని విశాలాక్షికి పెండ్లి కానుకగా ఇచ్చి ఆ గేయాలలోని స్వప్న సుందరివి నీవేసుమి అని చెప్పాను.
1: హారిని గొప్ప పని చేసావమ్మా.
0: మాస్టారు, ఇక భావరాజుని గురించి నాకెలాంటి దిగులు లేదు. మధు జీవితం కూడా ఇలా సుఖాంతమైతే నేను ఓడిపోనట్లవుతుంది.
1: నువ్వు ఓడిపోవటమా? నీకు ఓటమేమిటమ్మా? నువ్వెప్పుడూ విజేతవే.
0: వీల్లేదు మాస్టారు, మీరు వెళ్ళటానికి వీల్లేదు. మీరు వెళ్ళిపోతే నేను మావయ్య ఏమైపోతా? మావయ్య అయితే మీ బదిలీ వార్త విని ఈరోజు భోజనం కూడా చేయలేదు. ఆ చదరంగపు బల్ల ముందు దిగులుగా ఒంటరిగా ఎలా కూర్చుండిపోయాడో చూడండి మాస్టారు.
1: చూడమా సులక్షణ, బ్రతుకుబాటలో ఈ సంయోగ వియోగాలు, సంకల్ప వికల్పాలు, సుఖ దుఃఖాలు తప్పవమ్మా. జీవితం అంటే అదే. మళ్ళీ ఎప్పుడో ఎక్కడో విధి నిర్ణయాన్ని కలుస్తావేమో.
0: నేనొక్కతనే మిగిలిపోతాను కదా.
1: చూడమ్మా, అందుకే నీకు ఒక తోడు కావాలి. ఒక మాట చెప్పనా?
0: చెప్పండి.
1: నువ్వు వివాహం చేసుకోవాలి. జీవనయానంలో ముఖ్యంగా స్త్రీకి ఒక తోడు కావాలి. ఏమంటావు?
0: తోడా? ఆ భగవానుడు లాంటి తోడు దొరికితే ఆ నీడను అలాగే ఆశ్రయిస్తాను మాస్టారు. పదండి, మీకు టైం అవుతోంది, స్టేషన్కి వెళ్దాం.
3: మాస్టారు, మీరు రిటైర్ అవుతూనే తిరిగొచ్చి మాతో ఉండిపోతానని మీరిచ్చిన వాగ్దానం మన చదరంగపు సాక్షిగా మరిచిపోవచ్చు.
1: అలాగే, మరి నాకు సెలవు.
3: నమస్కారం.
1: జీవితం ఒక మహాయానం, ఒక మహాప్రవాహంలా అది ఎటు నుంచి పయనిస్తుందో, ఎన్ని వంకలు వాగులు తిరుగుతుందో, తన గమనంలో ఎన్ని మార్పులు చేర్పులకు గురవుతుందో నాకు చిత్రంగా వెంట వెంటనే బదిలీలు వచ్చాయి. ఆ తర్వాత నేను సులక్షణకు రాసిన జాబులు ఆమెకు అందక అడ్రస్ నాట్ ఇన్ టౌన్ లెఫ్ట్ అంటూ తిరిగి వచ్చాయి. అలా సులక్షణ దాసరథిలకు నేను, వాళ్ళు నాకు దూరం అయ్యాం. నేను చివరిసారిగా బదిలీ అయి వచ్చిన ప్రాంతం అంతా పుణ్యక్షేత్రాలతో నిండి ఉన్న ప్రదేశం. ఒకసారి అక్కడ ఏదో మేళా లాంటివి జరుగుతుంది. ఒక ఉదయం హోటల్లో కాఫీ తాగి బయటకు వచ్చి ఏవో ఆలోచనతో మునిగి నడుస్తున్నాను. ఎదురుగా వచ్చిన వ్యక్తి అమాంతం నన్ను కౌగిలించుకుని ఉక్కిరి బిక్కిరి చేశాడు. తమాయించుకొని చూస్తే అతడు దాశరథి. నేను ఉప్పొంగిపోయాను. దాశరథి చెప్పాడు, సులక్షణ తను చదువయ్యాక గోదావరి తీర ప్రాంతాన దీనజన బాల బాలికలకు ఆశ్రమం, పాఠశాల నెలకొల్పి సేవ చేస్తోందట. అది విని నాకు చాలా సంతోషం వేసింది.
3: నేను సులక్షణ ఉత్తరదేశ యాత్రలకు బయలుదేరిటొచ్చామండి. సులక్షణ పుణ్యక్షేత్ర దర్శనాలలో మునిగిపోగా నేనిక్కడ కాస్మాలిటన్ క్లబ్లో జరుగుతున్న ప్రపంచ చదరంగపు పోటీలను చూడటానికి ఉండిపోయాను.
1: అవునండి, మీకు గుర్తుచేసే వరకు ఆ పోటీల విషయమే మర్చిపోయించమండి. నేను ముందర సులక్షణ చూడాలి.
3: తాను లేటుగా ఏ రాత్రికో గాని తిరిగి రాదండి. అప్పటికి మనం ఈ ఆటలను చూసుకుని హోటల్ గదికెళ్ళి ఆమె కోసం ఎదురు చూడొచ్చు. పదండి, హోటల్కెళ్దాం.
1: పదండి.
3: నేను చెప్పలేదు ఛాంపియన్షిప్ మన ఆనంద విశ్వనాథ్దేని అలాగే అయ్యింది.
1: అవును, చాలా గొప్ప ఎత్తులు వేసి ఎదుటి వాడిని బోతా కుట్టించాడు. పదండి, ఈ పాటికి సురక్షణ వచ్చి ఉంటుందేమో.
3: రండి రండి, ఇదే మా గది. ఇంకా సులక్షణ వచ్చినట్లేదు, వచ్చేస్తూ ఉంటుందిలేండి. మధ్యాహ్నం ఫైనల్స్ లో మన ఆనంద్ విశ్వనాథ్ వేసిన ఆ 13వ ఎత్తుంది చూశారు? అద్భుతం. ఏమంటారు?
1: ఏమంటాను, మరి ఆ మూవ్తోనే కదా ఆ రష్య నాటకాన్ని మట్టి కరిపించేశాడు.
3: ఇక్కడ మీకు రహస్యం చెప్పనా?
1: చెప్పండి.
3: మనం విశాఖలో ఉండగా నాకు కల వచ్చిందని, అందులో నేనెక్కడో చదరంగం ఆడుతూ ఒక అద్భుతమైన ఎత్తు వేశాను అని చెప్పాను, గుర్తుందా మీకు?
1: అవునవును, ఇది గ్రాండ్ మాస్టర్ కాస్పరో మీద.

0: వేసిన ఎత్తు
1: సరిగ్గా ఆ ఎత్తేనండి ఈ రోజు మన ఆనంద్ విశ్వనాథ్ వేశాడు.
0: అవునా?
1: అవునండి, ఎగ్జాక్ట్లీ అదే ఎత్తు. నా ఎత్తును కాపీ కొట్టేశాడు విశ్వనాథ్. పోనీలేండి, మనవాడే కదా.
0: అవునవును.
1: అదిగో అదిగో సులక్షణ వచ్చేసింది.
2: ఏమిటి మాస్టరీ, వాట్ ఈ ప్లీజ్ సర్ప్రైజ్?
1: మన మాస్టారేనమ్మా, ఉదయాన్నే పట్టేసి షా చెప్పేసి మన గదికి పట్టుకొచ్చేశాను.
2: ఏమిటి మాస్టారు అలా చూస్తూ ఉండిపోయారు? నేనే సులక్షణను.
0: అదే సులక్షణలేనా చూస్తున్నాను. మెడలో ఆ జపమాల, వదులుగా అల్లి అల్లవి ఆ కేసరాశి, నుదుటిన కుంకుమ బొట్టు, విభూతి రేఖలు, ఆ కాషాయపు చీర, చేతిన పూసజ్జ, ఆశ్రమవాసిన్లా.
2: మాస్టారు ముందు ఈ తీర్థ ప్రసాదాలు పుచ్చుకోండి. అకాల మృత్యుహరణం, సర్వపాప నివారణం, శ్రీ విష్ణు పాదోదకం, పావనం శుభం. ఇదిగోండి మావయ్యా. మీరును
1: మాస్టారు సులక్షణతో మాట్లాడుతూ ఉండండి, అలా రిసెప్షన్ వరకు వెళ్ళొస్తాను.
0: అలాగే చెప్పమ్మా.
2: భగవంతుణ్ణి వెతుక్కుంటూ తీర్థయాత్రలు చేస్తున్నాను. ఈ క్షేత్రాన్ని మీరు కనిపించారు మాస్టారు.
0: కొంప తీసి నన్ను భగవంతుడు చేస్తావా ఏమిటి?
2: మీరు నాకు ఆ భగవంతుడు లాంటి వారే. కాని మాస్టారు ప్రతి చోట నాకు ఆ భగవంతుడు కనిపించినట్లే అనిపిస్తుంది. అంతెందుకు, నేనున్న ఆ అనాథల శరణాలయంలోని ప్రతి అనాథ బాలబాలికల మోములోనూ ఆ భగవత్స్వరూపమే కనిపిస్తూ ఉంటుంది నాకు. కాని ఆయన పలుకే వినరాదు. అందుకే ఈ అన్వేషణ శోధనాను.
0: నీకాయన పలుకెందుకమ్మా?
2: ఆ సత్యస్వరూపుడు పలికితే విని ధన్యమవుదామని మాస్టారు.
0: నిష్కామ కర్మలు చేస్తున్న నువ్వు ధన్యము కావాలని ఎందుకు అనుకుంటున్నావమ్మా? నిన్ను నువ్వు దీనజన సేవకు అర్పించుకుని ఏనాడో ధన్యమయ్యావు. ఇంకా నువ్వు కోరుకోవలసింది ఏముంది తల్లి? గతంలో నేను అనుకునేవాడిని, నీకు తోడు నీడా కావాలని. నాకిప్పుడు ఎంతో తృప్తిగా ఉందమ్మా. ఆ అనాథలకు నువ్వే తోడయ్యావు, వాళ్లకు నీడవయ్యావు. నీకు గమ్యం ఏర్పడింది. మానవ సేవకు నిన్ను నువ్వు అర్పించుకుని నివేదితమయ్యావు. ఇంకా కావలసిందే ఉందమ్మా.
2: అవును, నాకు కావలసినదేముంది? ఎందుకే అన్వేషణ మాస్టారు? నిజంగా మీరు నా కళ్ళు తెరిపించారు. సద్గురువులై నాకు జ్ఞానం ప్రసాదించారు. రేపే తిరిగి శరణాలయానికి వెళతాను. ఆ సేవకు పునరంకితమవుతాను. సెలవిప్పించండి మాస్టారు.
3: మీరింతవరకు నివేదిత నాటిక విన్నారు. రచన శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి.
4: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. తర్వాత కార్యక్రమం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి రాగం తానం పల్లవి. ఈనాటి కార్యక్రమంలో పుదుక్కోటై కృష్ణమూర్తి గారి వీణావాయిద్యం వింటారు బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. చలనాట రాగం తానం, పల్లవి సాహిత్యం, వీణాగాన విలాసం, చతురస్రజాతి మఠ్యతాళం సమన్నుంచి రెండు అక్షరాలు వదిలి

మీరింతవరకు శ్రీ పుదుక్కటే కృష్ణమూర్తి గారి వీణావాదన విన్నారు. శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగ సహకారం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధురాలు వింటారు. దేవత చిత్రానికి ఘంటసాల పేసుశీలా గానం.

0: for India's core national interests. It is India first foreign policy end of the day, as Honorable Minister told us, and people of India will continue to support this movement because they sense this upward rise that Dr. Jaishankar was talking about, and they feel they're part of this elevating phenomenon, and they feel their stature, their interest, and of course the opportunities, concrete economic opportunities for our people are also growing as a result of the foreign policy. We want to thank Honorable Minister for giving us time as always. We believe Prime Minister, yourself, you've played very important roles in this, and this is the era of transformative change, and people are going to continue to support your endeavors as you navigate the ship of the state through difficult times in the world. Thank you, sir.
1: Thank you. Great pleasure.
2: In the special series, 12 Saal Vishwas Ke, Vikas Ke, Jan Kalyan Ke, you were listening to an interview with Dr. S. Jaishankar, Minister of External Affairs, on India's new anti-terror doctrine. Interviewer was Dr. Shriram Chaulia. This program is also available on our YouTube channel, News on AIR Official.
3: మరింతవరకు కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎన్ఎస్డీ ఆకాశవాణి ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ నుండి విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన రేపటి కవి భానుకవి రచన, శ్రీమతి ఎస్ శశికళ పఠనం, డాక్టర్ గుమ్మా సాంబశివరావు పర్యవేక్షణ, డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం జీవన్ నాటకం డాక్టర్ డి విజయభాస్కర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త డాక్టర్ బి జయప్రకాష్. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో తోకలపూడి శివయ్య గారి నాదస్వర వాద్యం వింటారు నిడమానూరు వెంకటేశ్వర్లు ప్రత్యేక డోలు సహకారం. 12:40 జానపద కళారూపం కార్యక్రమంలో శ్రీరామ జననం బుర్రకథ వింటారు కథకులు శ్రీ వై దుర్గాప్రసాదు బృందం. 6:30 పల్లెసిమలో కార్యక్రమంలో తినదగిన పూలు ఆరోగ్యానికి మేలు, పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెం ఉద్యాన కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ సాయిరత్న సర్వాణి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:15 పంటసిమలో కార్యక్రమంలో అరటి సాగులో నా అనుభవాలు, శ్రీ కల్లం శివరామరెడ్డి గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం, ఇంకా అంతర పంటల సాగుతో లాభాలు వినవచ్చు. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీ సాగర్ శ్రీరామ కవచం గారిచే స్వీయ కవితలు వింటారు. 10:00 సంగీత రూపకం జలం రక్షితి రక్షితం రచన డాక్టర్ కేవీఎస్ ఆచార్య, నిర్వహణ శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి. రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. ఆహారం కోసం శరీరం ఏ విధంగా తపన పడుతుందో, ప్రార్థన కోసం మనసు ఆ విధంగా తపన పడాలి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:47 దాటి 8 సెకన్లు. ఈ ప్రసారం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ పై సమాప్తం. ఎఫ్ఎం 102.5 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.